0: ప్రపంచములు ప్రతి వ్యక్తికి కూడాను ఒక్కొక్క తల్లి ఉంటూ ఉంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఎ మదర్.
0: కానీ జగత్తులో గల సర్వ మానవులకు ఒకే తల్లి, ఆ తల్లిని మనం గుర్తించాలి.
1: But the entire humanity has one mother and we have got to know her.
0: భౌతికమైన జగత్తునకు లౌకికమైన జీవితమునకు పారమార్థికమైనటువంటి ఒక తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: In this physical ephemeral world, it's rather difficult to understand the spiritual content.
0: ప్రవృత్తి మార్గమున ప్రయాణం చేసే ప్రతి వ్యక్తికి కూడాను దివ్యత్వం అర్థం కావటం చాలా అవసరం.
1: Those that have external outward trend of life, it's necessary to know the immanent divinity.
0: కానీ ప్రతి మానవునకు ఒక మాతృదేవి ఉంటున్నది.
1: Every person has a mother.
0: ఆ దేవిని అనుసరించినటువంటి వారికి ఎట్టి ఇబ్బందులు కూడాను కలగవు.
1: The one who follows mother will never face any problem.
0: సత్యం మాత. ఆ తల్లి త్రికాల భాగ్యమైనటువంటిది, త్రిలోకములకు హెడ్ అయినటువంటిది, త్రిగుణములకు అతీతమైనటువంటిది ఈ సత్యం.
1: Truth remains the same in all periods of time, equally applicable to all the three worlds that transcends the three attributes.
0: ప్రాకృతమైనటువంటి తల్లులు మరణించవచ్చు, మార్పు చెందవచ్చును, ప్రదేశాన్ని మార్చవచ్చును, కానీ ఈ తల్లి సత్యం అనేటువంటి తల్లి ఏ దేశమునకైనా, ఏ కాలమునకైనా, ఏ వ్యక్తికైనా ఏనాటికి ఒక్కే తల్లి.
1: ఫిజికల్ మదర్ మే చేంజ్ వన్ టైమ్ ఆర్ అదర్, షీ మే ఈవెన్ డై, షీ మే బి లొకేటెడ్ సమ్ అదర్ ప్లేస్, బట్ దిస్ ట్రూత్ ద మదర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్ టు ఎవ్రీ పర్సన్.
0: ఇట్టి దివ్యమైన, భవ్యమైన, నవ్యమైన, సమంజసమైన, సారభూతమైనటువంటి ఒక తల్లి సత్యం. ఈ సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను తల్లిగా భావించి, విశ్వసించి, అనుసరించటం అత్యవసరం.
1: సచ్ ఎ నోవెల్ డివైన్ ఎవర్ న్యూ ట్రూత్ ద మదర్ ఎవ్రీ పర్సన్ మస్ట్ నెసెసర్లీ ఫాలో.
0: సత్యమునకు మార్పు లేదు.
1: ట్రూత్ హ్యాస్ నో చేంజ్.
0: త్రికాలములు ఎందుకు ఏకస్వరూపాన్ని ధరించేటువంటిది ఈ సత్యం.
1: Truth remains one and the same in all the three periods of time.
0: Pita jnanam. Inka tandri evaru?
1: Who is the father? Who is the father? Wisdom.
0: Jnanam anaga laukika jnanamu, bhautika jnanamu, vaijnanika jnanamu. Ee yokka jnanamulu aneka rakamainatuvanti yokka jnanamulu untunnavi.
1: Wisdom is not ephemeral, physical, mundane, material, secular knowledge.
0: Kani idi kaadu jnanam.
1: It's not the knowledge.
0: Advaita darshanam jnanam. Ekatma bhavanni viswasinchinatunte jnanam.
1: True wisdom is that which confers the experience of non-dualism.
0: Aa jnaname satya swaroopam.
1: That very wisdom is truth.
0: Dinne vedamu satya jnanam anantam brahma anandi.
1: Veda calls it as truth, wisdom and infinite.
0: Kanuka satyame prati manavuniki matru swaroopini.
1: So this truth is mother for every person.
0: Jnaname tandri.
1: Wisdom is the father.
0: Dharmo brata. Dharmamu okkoka desamunaku, okkoka matamunaku, ఒక్కొక్క సాంప్రదాయమునకు ఒక్కొక్క ధర్మంగా రూపొందిస్తుంటుంది.
1: ధర్మ వేరియస్ డిపెండింగ్ ఆన్ ద టైమ్, ద రిలిజన్ అండ్ ద ట్రెడిషన్.
0: కానీ సర్వ మానవులకు, సర్వ దేశములకు, సర్వకాలములు ఎందుకును ఏకత్వంతో ప్రేమించేటువంటి యొక్క సోదరుడు ఈ యొక్క ధర్మం.
1: బట్ హౌఎవర్ దిస్ ధర్మ ఇస్ ద వన్ హూ ఇస్ వెరీ మచ్ లవ్డ్ బై ది ఎంటైర్ హ్యుమానిటీ beyond time and space, a region with all the feeling of oneness.
0: Prema swaroopudainatunti vaadu ee sodarudu.
1: This brother is the very embodiment of love.
0: దీనిని పురస్కరించుకునే ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు వేదంలో సత్యం వద ధర్మం చర, ఈ సత్యధర్మములకు ఇత్యంత ప్రాధాన్యం అందిస్తూ వచ్చింది.
1: Based on this, it is in this ancient culture of Bharat, it has been said, speak truth, follow dharma.
0: సోదరునికి మించినటువంటి తండ్రి మరొకడు లేడు.
1: There's one more than the one's own father, the brother.
0: రామలక్ష్మణుడు సోదరులై కూడాను ఎలాంటి ఆదర్శాన్ని జగత్తునికి అందించాడు.
1: What kind of ideal that has been shown to the humanity by those illustrious brothers, Ramalakshmana.
0: ఈ లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చాలా బాధపడ్డాడు.
1: When Lakshmana fainted on the battlefield, Rama fell sad.
0: లక్ష్మణ, సీత వంటి భార్యను ఎక్కడైనా వెతికి తీసుకోవచ్చు.
1: లక్ష్మణ, ఐ కెన్ హ్యావ్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత.
0: కౌసల్య వంటి తల్లిని కూడా నేను వెతికి సాధించవచ్చు.
1: Or I may be successful in getting a mother of the type of Kausalya.
0: కాని లక్ష్మణుడు వంటి సోదరుని నేను పొందలేను తిరిగి.
1: But it's impossible to have a brother of the type of Lakshmana again.
0: ఇలాంటి సోదరుడు ఉండటం చేతనే నా రామత్వము ప్రకాశిస్తూ వచ్చింది.
1: It's because of a brother of the type of Lakshmana, my divinity has shined and blossomed.
0: కనుక మనకు ధర్మమే సోదరుడు.
1: So dharma is our brother.
0: ధర్మో భ్రాత దయాసక. మిత్రుడు.
1: Then friend.
0: ఈనాడు మిత్రులు రేపు శత్రువులుగా మారవచ్చు.
1: A friend today may be an enemy tomorrow.
0: ఈ విధంగా ఎన్నో అనుభవములు మనం కనిపిస్తూనే ఉంటున్నవి జగత్తునందు.
1: In this world we have many experiences of this sort.
0: కానీ దయకు మించినటువంటి ఒక మిత్రుడు మనకు కానరాడు.
1: But we don't find any friend that's symbolized by compassion.
0: నిజమైన మిత్రుడు దయాస్వరూపుడు.
1: True friend is our compassion.
0: ఇంకా శాంత పత్ని. పత్ని ఎవరు?
1: Who is wife?
0: శాంతియే పత్ని.
1: Peace is the wife.
0: నిరంతరము అన్ని మార్గములు ఎందు కూడాను అన్ని జీవరాశులు ఎందు కూడాను ఏకత్వాన్ని వహించి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గురించినటువంటిది ఈ శాంతము.
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ యూనిఫైస్ ద వేరీడ్ పార్ట్స్ అమంగ్ ఆల్ డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్.
0: ఈ శాంతి మహర్షులకు ఆభరణము.
1: దిస్ పీస్ ఇస్ ద ప్రెషస్ జ్యూల్ ఆఫ్ సెయింట్స్.
0: ఋషుల యొక్క కిరీటము.
1: ఇట్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ సెయింట్స్.
0: ఆధ్యాత్మిక మార్గమునందు రాజమార్గము.
1: అండ్ ఇట్స్ ద రాయల్ పాత్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్.
0: ఇలాంటి శాంతియే సర్వులకు పత్ని.
1: And such a peace is the wife.
0: Chama putra. Chamane putrudu.
1: Forbearance is the son.
0: Ee chamaku minchinatvanti oka putrudu maroka suputrudu ledu.
1: Beyond this forbearance there is no other son more than that.
0: Ee chamaye satyamu.
1: And this forbearance is true.
0: Chamaye vedamu.
1: It's veda.
0: Chamaye dharmamu.
1: It is dharma.
0: Chamaye ahimsa.
1: It's not violence.
0: Chama shauryamu. Chamane shauryamu.
1: And it's vela.
0: Ee jagattunandu chamaku minchinatvanti oka shakti marokati ledu.
1: In this world there's nothing beyond this forgiveness, chama.
0: Kanukane satyamu gnanamu dharmamu daya shanti chama. ఈ ఆరుగురును ప్రతి మానవుని కూడాను నిజ బంధువులు.
1: Therefore, for every person, the true relations are the truth the mother, the wisdom the father, the righteousness the brother, the compassion the friend, the peace the wife, and the forbearance the son.
0: ఇట్టి మాతృదేవిని, ఇట్టి పితృదేవుణ్ణి, ఇట్టి సఖుణ్ణి, ఇట్టి సోదరుణ్ణి, ఇట్టి వైఫ్ను అనగా సత్పత్నిని, ఇట్టి కుమారుణ్ణి కోల్పోవటం చేతనే జగత్తు అనేక విధములైనటువంటి అల్లకల్లోలములకు గురి అవుతున్నది.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ సచ్ ఎ మదర్, సచ్ ఎ ఫాదర్, సచ్ ఎ బ్రదర్, సచ్ ఎ ఫ్రెండ్ అండ్ సచ్ ఎ వైఫ్ అండ్ సన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: తల్లి తండ్రులను మనం గుర్తించుకోవాలి.
1: వి హావ్ టు ఆల్వేస్ రిమెంబర్ ద మదర్ అండ్ ఫాదర్.
0: తల్లి తండ్రి లేక నీవు లేవు.
1: యు కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దెమ్.
0: సత్యమనే తల్లి నీకు నాకు సర్వులకు కూడాను ఆమె తల్లియే.
1: ట్రూత్ ద మదర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ టు ఎవ్రీబడీ.
0: సత్యమునందుండే సర్వము పుష్టించే.
1: Right from the position of truth, the whole creation has
0: come.
1: The whole creation merges back in
0: truth. If you
1: find out, there's no place where there's no expression of this
0: truth.
1: Watch this pure unsullied truth pervading.
0: The whole
1: creation has this truth as its origin.
0: At this truth
1: being the mother, is mother to you
0: also. And
1: she is your permanent mother.
0: She is
1: immortal and
0: nectarine. It's a
1: good fortune to have this mother. It's our luck who is permanent
0: and eternal.
1: The humanity has lost such a sacred, immortal, eternal
0: mother. There
1: is no trace of truth
0: anywhere. We have
1: got to search for
0: it. Truth
1: which is everywhere is lost
0: today. The
1: important significance of worship today is to worship truth. Principle of truth.
0: ఈ నవరాత్రులు దేవి నవరాత్రులని దేవి అనగా మాతృమూర్తి అని మనం భావిస్తూ ఉంటున్నాం.
1: We consider these sacred 9 days Navaratri symbolizing the deity, the God as our mother.
0: దేవి దేవి దేవి అనగా ఏంటి? సత్యమే దేవి.
1: దేవి the mother is truth.
0: కనుక ఆ దేవి యొక్క పేరు సత్యస్వరూపిణి.
1: Devi, the name is truth,
0: embodiment.
1: Every person has got to recognize and follow the path of truth.
0: One
1: should not give up truth.
0: Separation,
1: loss of mother is unbearable. Without giving up
0: truth, when
1: you follow truth,
0: సర్వ విధములైనటువంటి ఒక సంబంధము మనకు సమకూరుతుంది.
1: యూ విల్ హ్యావ్ అచీవ్మెంట్స్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: వేదము ఈ సత్యమునే బోధిస్తూ వచ్చింది.
1: వేద ప్రొపగేట్స్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: లోకములో ఎంతమందియో వేదమును ఉచ్చరించినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ దట్ చాంట్ వేద.
0: సర్వశాస్త్రములు కూడా పఠించినటువంటి వారు ఉన్నారు.
1: మెనీ హావ్ గోన్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: కానీ ఇవన్నీ కూడాను ఈనాడు పెడమార్గము పట్టుతున్నవి.
1: But all these seem to be perverted or diverted.
0: Sakramena margamnu anusarinchinappude ee veda shastramulu sariyainatundi oka dharmanni nirupinchagalavu.
1: In fact, when you tread along the right path, we will know the true meaning of Veda and sacred texts.
0: Anadi kalam nundi ee satyanveshana nimittamai aneka mandi rishulu aneka mandi maharishulu mahaneeyulu kodunu sadhana salputu vacharu.
1: Since ancient times, the sages, saints and noble souls have spent their time in quest of truth.
0: Pavitramaina kalamunu vishtamaina vishwasamunu drudamainatundi sankalpamunu unchukoni ee satyanveshana nimittamai aneka mandi deeksha poonaru.
1: Many have determined to know the truth, in search of truth, in full faith they have spent all the time completely determined.
0: Satyanni darshinchinanta varaku kudanu naa deekshanu viduvanu అనేటువంటి ఒక దీంతో అనేక మంది మహర్షులు తపస్సులు ఆచరించారు.
1: Many saints have undertaken penance that they would not drop until they have the vision of truth.
0: కొంతకాలమునకు వారే ప్రజల్లో ప్రవేశించి వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తవస పరస్తాత్ అన్నారు. ఓ ప్రజలారా, మేము భగవంతుని ప్రత్యక్షంగా చూడగలిగాము.
1: After some time the sages declared, O people, we have seen God.
0: ఆ భగవంతుడు తేజోమయుడైనటువంటి వాడు.
1: దట్ గాడ్ ఈస్ ఆల్ బ్రిలియన్స్.
0: దివ్యమైనటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి వాడు.
1: ఈస్ ఫుల్ ఆఫ్ ఎఫల్జెన్స్.
0: ఈ తమో గుణం అనేటువంటి దానికి దూరం నందు ఉండినటువంటి వాడు.
1: ఈస్ బియాండ్ ఆల్ ఇనర్షియా.
0: అజ్ఞానమనే తమో గుణములకు ఆవరణ ఉన్నటువంటి వాడు ఈ యొక్క తేజవంతుడు.
1: ద ఎఫల్జెంట్ డివైన్ ఇస్ బియాండ్ దిస్ ఇనర్షియా, ద డల్నెస్.
0: అటువంటి భగవంతుణ్ణి మేము చూడగలిగాము.
1: Such God we could see.
0: భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు.
1: God is not distant.
0: ఎక్కడో మేము బయట వెతుకులేదు.
1: We have not searched for him outside.
0: మృణమయమైనటువంటి దేహం నుండి ఈ చిన్మయమూర్తిని మేము చూడగలిగాము.
1: We have seen God within this body which is temporary.
0: ఈ మృణమయమైనటువంటి దేహం నందు చిన్మయమూర్తిని దర్శించినటువంటి వారు ఆనాటి మహర్షులు.
1: Sages have visualized the permanent God within this temporary body.
0: దేహం సామాన్యమైనటువంటిగా మనం భావించరాదు.
1: We should not consider body cheap.
0: భగవంతుని యొక్క నివాసమైనటువంటి ఈ దేహము,
1: body is the dwelling place of God.
0: Temple of God.
1: Is the temple of God.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దేహమును ఈనాడు అపవిత్రమైన మార్గములందు కొన్ని విచిత్రమైనటువంటి మార్గములు యందు ప్రవేశపెట్టి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖమును అనుసరించగోరి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు.
1: This temple of God is not used in a sacred way. People are after this temporary fleeting joy and they are after this temporary feelings and sensual pleasure.
0: Kaadu kaadu.
1: It's not so.
0: Viluvaleni irupa petta ee dehamu.
1: Body is an iron safe that has no value.
0: Pettelona nagalu pettinattu.
1: Just the jewels are kept within the iron safe.
0: Dehamandu aatma devudu nenu suma.
1: Within the body is present God himself.
0: ఏ విధంగా విలువలేనటువంటి ఇనుప పెట్టేందు విలువైనటువంటి రత్నములు దాచుకుందరో అదే విధంగానే ఈ విలువలేనటువంటి దేహమునందు విలువైనటువంటి ఆత్మతత్వం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి రత్నమును దాచుకున్నారు.
1: Just as iron safe that has no value has got the most valuable precious jewels within, the body which has no value has got that effulgent divinity within.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క రత్నములు దాచుకున్నటువంటి దేహము ఇది సులభమైనటువంటిదా? కాదు.
1: Can you consider the body so low when it has got the costly, most precious, valuable gem of atmic principle?
0: ఈ ఆత్మ అనేటువంటి ఒక రత్నము నిమిత్తమై దేహాన్ని మనము ఆశించి దాన్ని ఆరాధించి దాన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి.
1: Body has got to be maintained, be taken care of and to be made use of for the maintenance and preservation of this precious gem of atma.
0: ఈ రత్నములు మట్టిలోని చిక్కును గాని మాన్లో చిక్కవు.
1: You get the gems out of this mother earth, not of the trees.
0: రత్నములు వెతకవాలన్నా మట్టి ఎందే వెతకాలి గాని మాన్ లోపల చూపితే రాదు.
1: You get the gems out of this earth, not from out of the trees.
0: కనుక ఇది మృణ్మయమైనటువంటి ఈ దేహమునందే ఈ రత్నమును మనం వెతకాలి.
1: It's only in this body we have got to search this precious gem.
0: అయితే ఈ రత్నం మనకు లభ్యం కాకుండా పోవడానికి కారణం ఏమిటి విచారించాలి.
1: Let's investigate why that we are not able to find out this gem of atma.
0: నాది అనేటువంటి మమకారము,
1: feeling of attachment of mind,
0: నేను అనే అహంకారము,
1: the ego of I-ness,
0: ఇవి రెండు కూడాను అడ్డంగా నిలుచుకోవటం చేతనే దీనిని మనం దాటలేకపోతున్నారు.
1: I and mind, the ego and attachment have stood as obstacles on the way.
0: నాది అనేటువంటిదే ఒక మమకారం.
1: Feeling of mine is an attachment.
0: నేను అనేటువంటిది అహంకారం.
1: The feeling of I-ness is ego.
0: ఈ మమకార అహంకారం రెండింటిని కూడా మనం దూరం చేసినప్పుడే చిత్తశుద్ధి మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you give up the ego and attachment, you'll have the purity of heart.
0: మమకారం లేని మానవులకు చిత్తశుద్ధి లభిస్తుంది.
1: The one without attachment can have purity in his heart.
0: అహంకారం లేనిటి మానవులకు పరమ జ్ఞానము ప్రాప్తిస్తుంది.
1: One who is egoless will have the experience of supreme wisdom.
0: Kanaka chitta siddhi jnana siddhi ee rendu kudanu mana yokka abhimana mamkaram chetane manaku addu tagultunnavi.
1: We are not able to have the purity of heart and also the wisdom because of this ego and attachment that have stood as obstacles.
0: Prati manavudu kudanu ee abhimana ahankaramulanu sadhyamainta varaku dooram cheskodaniki prayatninchali.
1: Everyone should make every effort to give up this attachment and its sense of ego.
0: ఏమిటి మమకారముకు ఉన్నటువంటి విశ్వాసం?
1: What is the strength behind this attachment?
0: ఏమిటి మమకారముకు ఉన్నటువంటి ఒక ప్రతిష్టత?
1: What is that speciality in this attachment?
0: దీని విశిష్టత ఏ మాత్రం మనకు అర్థం కావటం లేదు.
1: We don't understanding anything special there.
0: మమకారం పెంచిన కొలది కూడాను మన యొక్క జీవితం మరింత అశాంతికి గురవుతున్నది.
1: As we develop attachment more and more, we will be restless.
0: ఈ మమకారమే మానవుని సర్వ దుఃఖములకు మూల కారణము.
1: It is attachment that will put us to grief.
0: ఈ మమకారం చేతనే మనకు ఆనందము దూరం అవుతున్నది.
1: We are cut off from the total bliss because
0: శాంతిని కోల్పోతున్నాము.
1: We are lost peace.
0: సౌఖ్యం అనేది శూన్యం అవుతుండాలి.
1: There is no happiness at all.
0: కనుక మానవునికి ఈ శాంతి సుఖము అనేటువంటి లభించాలంటే ఈ మమకారాన్ని దూరం చేసుకోవాలి.
1: For man to have peace and happiness, he should give up this attachment.
0: అయితే ఈ మమకారం అనేటువంటిది కొంత ప్రమాదకరము కూడా తెప్పిస్తుంది.
1: And this attachment may put you to danger at times.
0: అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహముల చేత ఈ మమత్వాన్ని పెంచుకుంటున్నాం.
1: You will be deluded, you are carried away, therefore attachment is on the rise.
0: ఈ మమత్వమే కేవలము మోక్షమునకు అడ్డుదోవ.
1: And this is attachment which will divert your route towards liberation.
0: ఇది చాలా విశాలమైనటువంటి మార్గము.
1: It's so broad.
0: అహంకారం మరింత ప్రమాదకరమైనటువంటిది.
1: Ego is much more dangerous.
0: ప్రతి మానవుడికి ఎందుకూడను ఈ అహంకారం అనేటువంటిది ఒక తీరని ఒక రోగంగా ఉంటుండాలి.
1: Ego has become an incurable disease in every person.
0: వేరు వేరే రోగములన్నీ ఏదో కొన్ని మందులకు నయం కావచ్చును, కానీ ఈ అహంకారం అనేటువంటిది ఏ మందులకు కూడా నయం కాదు.
1: Many diseases have got a cure, but this ego has no cure.
0: ఈ రెండింటిని మనం కొంతవరకును అదుపులో ఉంచుకొని ఆత్మానంద నిమిత్తమే మనము అన్వేషణ చేయాలి.
1: Therefore, we must put a check on this ego and attachment and be after Atma.
0: ఈ నవరాత్రులు యందు దేవి భాగవతము, దేవి రామాయణము, దేవి భారతము ఈ విధంగా చదువుతూ వస్తుంటారు.
1: During these sacred 9 days Navaratri, people go through sacred texts such as Bhagavata, Ramayana, Bharata.
0: Parvati, Saraswati ani trimurtulanu manam aaradhana chestuntam.
1: We also worship the trinity of the goddess Lakshmi, Parvati, Saraswati.
0: Ee trimurtulu ante evaru?
1: Who are these deities?
0: Ee trimurtulu kuda oka satyamlone imidinatunti varu.
1: This trinity is within this principle of truth.
0: Gayatri ki moodu vidhamainatunte sirasulu untunnayi.
1: Gayatri has 3 heads.
0: ఆ మూడు శిరస్సులు కూడాను ఇవియే.
1: దీస్ ఆర్ ది 3 హెడ్స్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: ట్రినిటీ ఇంక్లూడ్స్ గాయత్రి, సావిత్రి అండ్ సరస్వతి.
0: గాయత్రి, గాయతే త్రాయతేతి గాయత్రి. మన ఇంద్రియములకు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి ప్రాణములకు మాస్టర్ అయినటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: సరస్వతి వాక్కునకు మాస్టర్ అయినటువంటిది ఈ సరస్వతి.
1: సరస్వతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది స్పీచ్.
0: ఇప్పుడు ఒక సత్యంలోనే ఇమిడినటువంటి వారు.
1: దిస్ ట్రినిటీ ఇస్ విత్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: గాయత్రికి మూడు విధములైనటువంటి శిరస్సులు ఉంటున్నాయి.
1: గాయత్రి హెస్ 3 హెడ్స్.

0: సావిత్రి
1: సావిత్రి ఇస్ హెడ్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్
0: మన ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మాస్టర్ గా ఉండేటువంటిది ఈ గాయత్రి.
1: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ ఆల్ అవర్ సెన్సెస్.
0: ఈ మూడు కూడా ఒక సత్యం అందే ఏమిటి ఉంటున్నవి.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ విద్ ఇన్ ద సేమ్ ప్రిన్సిపల్.
0: ఓం భూర్ భువస్వహ అనింది.
1: He said, Om Bhur Bhuvasvaha.
0: ఈ భూర్ భువస్వహ అంటే ఏమిటి?
1: What do you mean by that?
0: భూర్ అనగా మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: భూర్ మీన్స్ ద బాడీ, ద మెటీరియలైజేషన్.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటిది ఈ బాడీ లోపలనే అంతా మ్యాటర్ ఏముంటుండది.
1: మెటీరియలైజేషన్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: మన వెంకటరామన్ చెప్పాడు, మ్యాటర్ ఎనర్జీగా మారుతుంది, ఎనర్జీ మ్యాటర్ గా మారుతుంది.
1: డాక్టర్ వెంకటరామన్ సెడ్ మ్యాటర్ బికమ్స్ ఎనర్జీ అండ్ వైస్ వర్స.
0: ఆయన సైంటిస్ట్ కాబట్టి ఆయన చెప్పింది సత్యం అనుకోవచ్చును.
1: As a scientist, you may take it true.
0: కాని నా దృష్టిలో అది సత్యం కాదు.
1: But Bhagavan doesn't consider it as truth.
0: Matter, energy అనేటువంటి రెండు లేనే లేవు.
1: Matter and energy are not separate.
0: అంతా ఒక్కటే.
1: All thing is one.
0: Matter, energy, energy, matter.
1: Matter is energy and energy the matter.
0: ఎనర్జీ లేకుండా మ్యాటర్ లేదు, మ్యాటర్ లేకుండా ఎనర్జీ లేదు.
1: Matter cannot exist without energy nor energy.
0: ఈ అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయము.
1: Both are interdependent and interrelated.
0: కనుక రెండు అని చెప్పడం చాలా పొరపాటు.
1: It's a mistake to say the two.
0: మ్యాటర్ ఈ జగత్తులో లేదు.
1: In fact, there's no matter in this world.
0: ఎక్కడ చూసినా ఎనర్జీ ఎనర్జీ ఎనర్జీ, శక్తియే ఉంటుండాలి.
1: You find energy everywhere.
0: శక్తి తప్ప మరొక పదార్థమే కనిపించటం లేదు.
1: బట్ ఫర్ ద ఎనర్జీ నథింగ్ బియాండ్.
0: కనుక ఈనాడు ఈ యొక్క నవరాత్రి మహోత్సవం నందు శక్తి పూజలుగా చేస్తుంటున్నాం.
1: ఆన్ ది సీక్రెట్ డేస్ ఆఫ్ నవరాత్రి ది ఎనర్జీ ది
0: శక్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటి సత్యమైనటువంటి శక్తి.
1: ఇట్ ఈస్ ఎనర్జీ ఆఫ్ ట్రూత్.
0: ధర్మం ఒక శక్తి.
1: ధర్మ ఇస్ ఎనర్జీ.
0: శాంతి ఒక శక్తి.
1: శాంతి.
0: ఈ శాంతి నందు ఉండేటువంటి ఒక క్షమ ఒక శక్తి.
1: క్షమ ఫర్గివ్నెస్ ఇస్ ఎనర్జీ.
0: ఇవన్నీ కూడా శక్తుల యొక్క ఆరాధనలే.
1: These are all various modes of worship of this deity.
0: అన్నింటికీ సత్యమే మూల కారణము.
1: Truth is the primal cause.
0: సత్యమునకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There's nothing other than this truth.
0: సర్వశక్తులు కూడాను సత్యమునందు అంతర్భూతమై ఉన్నవి.
1: All faculties of energy are present within this truth.
0: కనుక ఆ సత్యమైనటువంటిది తల్లినిగా మనం భావించాలి.
1: We have to consider this truth as our mother.
0: మాతృదేవి.
1: Our mother.
0: ఇలాంటి మాతృదేవిని మనము కొంతవరకు విస్మరిస్తే మనం లభించేటువంటిది ఏమిటి?
1: If you forget your mother, what is it that you get?
0: తల్లి సమానమైనటువంటి ఈ సత్యాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
1: We should never forget this truth, the very mother.
0: తల్లిని పూజించడం అనగా సత్యాన్ని పూజించడము, సత్యాన్ని అనుసరించడమే.
1: Worshipping mother means following the path of truth, utter truth.
0: మనం సత్యాన్ని అనుసరించాలి.
1: We should follow truth.
0: సత్యాన్ని పలకాలి.
1: We should speak truth.
0: సత్యం రుజాత్.
1: Speak truth.
0: సత్యం పలకాలి.
1: We should speak truth.
0: ధర్మంను ఆచరించాలి.
1: We should follow dharma.
0: సత్యం వద.
1: Tell truth.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సత్యం వద దాన్ని చంపేస్తున్నారు.
1: Unfortunately, truth vada is killed totally.
0: ధర్మం చెర.
1: Follow dharma.
0: ధర్మాన్ని అనుసరించమని చెప్తే ధర్మాన్ని చెరసాల్లో పెడుతున్నాం ఇప్పుడు.
1: ధర్మం చెర. Follow dharma, but it's in chera, the jail.
0: ఇంకా రక్షించేది ఎవరు?
1: Then who is the protector?
0: సత్య ధర్మమే సర్వరక్షమైనటువంటిది.
1: And in fact, truth and dharma protect.
0: సర్వమును రక్షించేటువంటి ఈ రెండే.
1: They are the protectors.
0: అలాంటి సత్య ధర్మమును ఈనాడు మనము విస్మరిస్తున్నాము.
1: We have forgotten that such and dharma.
0: అసత్యాన్ని అధర్మాన్ని విశ్వసిస్తున్నాము.
1: We have got full faith in falsehood and adharma.
0: కనుకనే దేశమునకు ఏనాడు కూడాను ఇప్పుడు కూడాను అనుభవించినటువంటి ఒక అవస్థలను అనుభవించవలసి వచ్చింది.
1: Therefore, have got to suffer unprecedented suffering today.
0: మన ప్రాచీనులు ఈ సత్య ధర్మమును ఆధారంగా చేసుకుని రెండింటిని రెండు రెక్కలుగా తీసుకుని వాళ్ళు జీవితాన్ని జరుపుతూ వచ్చారు.
1: Ancients have considered truth and righteousness as two ways.
0: ఏ చిన్న పని చేసినప్పటికీ కాన్షియస్ ని ప్రశ్నించేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆత్మసాక్షిగా వాళ్ళు చేసేటువంటి వారు.
1: Any small task they used to undertake, they go by the answer they get out of the conscience.
0: Asatyama. ఇది ధర్మమా లేక అధర్మమా అని విచారించి అందులో ముందడుగు వేసేటువంటి వారు.
1: దే ఎంక్వైర్ ఫస్ట్ వెదర్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్, రైచువస్ ఆర్ అన్ రైచువస్, దెన్ దే ప్రొసీడ్.
0: ఈనాడు ఆ ప్రశ్నలే లేదు.
1: టుడే నో వన్ క్వశ్చన్స్ లైక్ దాట్.
0: దైవాన్వేషణ జరుపుతున్నామంటున్నారు.
1: వి సే దట్ వి ఆర్ ఆఫ్టర్ డివినిటీ.
0: ఈ దైవాన్వేషణ అంటే ఈనాటిది కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ టుడే.
0: అనాది కాలం నుండి కూడా దైవాన్వేషణ జరుపుతూనే వస్తున్నారు.
1: దిస్ ప్రాసెస్ ఆఫ్ క్వెస్ట్ ఫర్ గాడ్ హస్ బీన్ గోయింగ్ ఆన్.
0: నిన్న నేడు ప్రారంభమైనటువంటిది కాదు ఇది.
1: This quest is not of yesterday and today.
0: Kanuka satyanveshana manam sariyina margamulo anusarinchinappudu sarvam kudunu manaku daiva swarupakangane roopondutundi.
1: When you follow the path of truth, you will find divinity everywhere.
0: Ee satyanni anveshana em cheyali?
1: How to search?

0: ట్రూత్.
1: సత్యం ఉన్నది ఒకటే కదా.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: కాబట్టి ఎక్కడ ఉందని మనం విచారించాలి.
0: హౌ కెన్ యూ ఫైండ్
1: ఎక్కడ ఉందని వెతకాలి.
0: వేర్ ఫార్ వేర్ డు యూ గెట్ ఇట్.
1: ఈ సత్యంలో ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనము విచారించవలసినటువంటిది తల్లిని చూచావు,
0: యు హావ్ సీన్ యువర్ మదర్.
1: సిస్టర్ ని చూచావు,
0: యు హావ్ సీన్ యువర్ సిస్టర్.
1: బిడ్డను చూచావు,
0: యువర్ డాటర్.
1: వైఫ్ ని చూచావు,
0: ఆల్సో వైఫ్.
1: వీళ్ళందరూ కూడా స్త్రీల వలె నువ్వు చూస్తున్నావు.
0: దే ఆర్ ఆల్ విమెన్.
1: అయితే ఈమె తల్లి, ఈమె సిస్టరు, ఈమె డాటరు, ఈమె ఒక విధమైనటువంటి బంధువు అని అనుకుంటున్నాం.
0: యు కన్సిడర్ షీ ఇస్ యువర్ మదర్, ద సిస్టర్, యువర్ డాటర్ అండ్ సో ఆన్.
1: తల్లిని తల్లిగానే చూడాలి.
0: యు వాచ్ యువర్ మదర్ విత్ దట్ మదర్లీ ఫీలింగ్.
1: నీ యొక్క బిడ్డని బిడ్డగానే చూడాలి.
0: యు హావ్ లుక్ ఎట్ యువర్ డాటర్ విత్ ఆల్ అఫెక్షన్.
1: నీ యొక్క చెల్లెలు చెల్లెలుగానే చూడాలి.
0: యు హావ్ గాట్ సిస్టర్లీ ఫీలింగ్ టు యువర్ సిస్టర్.
1: అక్కడ నీ విచారణ చేయవలసింది, అన్వేషణ అంటే ఇది.
0: దిస్ వాట్స్ మీన్ బై సర్చ్.
1: తల్లిని ఏ విధంగా చూడాలి?
0: How should you look at your mother?
1: తల్లిని తల్లిగా చూడాలి.
0: You should look at your mother with motherly feeling.
1: మాతృమూర్తిగా మనం చూడాలి.
0: Consider as your
1: mother. చూడాలి.
0: And you should
1: గౌరవనీయురాలు చూడాలి.
0: With all respect and reverence.
1: ఆమె దేవతా స్వరూపిణిగా భావించాలి.
0: She is very God unto you.
1: ఇది ఇందులో కలవలసినటువంటి సత్యం.
0: This is the principle of truth.
1: బిడ్డని బిడ్డగానే భావించాలి.
0: And consider your child as your child, the daughter.
1: ఆ బిడ్డ నా యొక్క అంశమే.
0: All she belongs to.
1: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతనమైనటువంటి నా అంశమే నా బిడ్డ రూపంలో వచ్చినాయి.
0: అండ్ షీ బిలాంగ్స్ టు మీ, ది వెరీ స్పార్క్ ఆఫ్ మై.
1: ఈ విధంగా ఎవరు బిడ్డ, ఎవరు భార్య, ఎవరు తల్లి, ఎవరు చెల్లెలు, ఈ విధమైన దాన్ని సత్యాన్వేషణ చేయటం.
0: దిస్ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ ఆఫ్ టోటల్ అండర్స్టాండింగ్ విత్ ద మదర్ విత్ ద డాటర్ విత్ ద వైఫ్.
1: ఈ నలుగురిని చూచేది ఒకే కనులే.
0: ది సేమ్ ఐ వాచెస్.
1: ఒకే దృష్టే.
0: సేమ్ విజన్.
1: అయితే ఈ దృష్టిని తల్లి పైన ఏ దృష్టిగా చూడాలి?
0: బట్ వాట్ కైండ్ ఆఫ్ లుక్స్ దట్ యుడ్ కాస్ట్ ఆన్ మదర్.
1: సిస్టర్ ని ఏ దృష్టితో చూడాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ విజన్ యు
1: షుడ్ ఏ దృష్టితో చూడాలి?
0: హౌ షుడ్ లుక్ ఎట్
1: యువర్ వారిని ఏ దృష్టితో చూడాలి?
0: సో ఆల్సో వై
1: ఇక్కడే సత్యాన్వేషణ.
0: దిస్ హియర్ లైస్ ద సర్చ్ ఫర్ ట్రూత్.
1: దీని సత్యాన్వేషణ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ క్వెస్ట్ ఫర్ ట్రూత్.
1: కేవలం భౌతికమైనటువంటి ఒక రూపం నామమును మనం విచారించుకుంటే సత్యం మనకు తెలియదు.
0: ఇఫ్ యు జస్ట్ గో బై ద ఫిజికల్ నేమ్ అండ్ ఫామ్ యు కెన్ నెవర్ నో ద
1: మనకు తెలియనటువంటివి, దృష్టికి గోచరం కానటువంటివి ఎన్నో మనకు ఉంటున్నాయి.
0: There are lots of things that you don't see and that you don't know.
1: Yadrushyam tadnasyam annaru. Drushyam kanipinchinatundi anta kodanu oka naadu kanipinchukunda pothundi.
0: What all you see is bound to vanish someday or other.
1: Kani prati okka aadhyatmika margam nandu pratyaksha pramanam ani aneka mandi vaadistuntaru.
0: In spiritual path people go by direct evidence, perception.
1: Pratyaksha pramanam anetundi paripurna satyam kaadu.
0: The direct perception evidence is not totally correct.
1: నీకు పరిపూర్ణంగా కనిపించినటువంటివి ఎన్నో ఉంటున్నాయి ఆ వ్యక్తి యందు.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ యు డోంట్ సీ.
1: ప్రత్యక్షాన్ని ఆధారంగా తీసుకుని పోతే నీవు చాలా మోసమైపోతుంది.
0: ఇఫ్ యు గో బై ది అపియరెన్స్ అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్.
1: ప్రత్యక్షం ప్రమాణం అనుకునేటువంటి వారికి చాలా ఒక పెడమార్గం పట్టిస్తుంది ఈ జీవితం.
0: దోస్ పీపుల్ దట్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: రాంగ్ పాత్.
1: ఒక వ్యక్తి ఉంటున్నాడు.
0: ఎవర్ ఇస్ ద పర్సన్.
1: అతని హైట్ 4 feet 5 inches.
0: హిస్ హైట్ 4 feet 5 inches.
1: అతని ఫ్యాట్ 45 pounds.
0: ఇస్ ఫ్యాట్ 45 pounds.
1: అతని తెలుపు, అతని రంగు తెలుపు.
0: కాంప్లెక్షన్ వైట్ ఫేర్ ఎనఫ్.
1: ఈ విధంగా పొడవు, లావు, ఎత్తు, రంగు చూచావు.
0: సో యూ హ్యావ్ సీన్ హీస్ హైట్, ద వెయిట్ అండ్ కాంప్లెక్షన్.
1: అట్టి వ్యక్తిని నేను చూచాను అని ప్రత్యక్షంగా అనుకుంటే అది సత్యమా?
0: డూ యూ కన్సిడర్ ఇట్ ట్రూ?
1: నీవు హైట్ ని చూచావు,
0: యూ హావ్ సీన్ ద హైట్.
1: ఫ్యాట్ ని చూచావు,
0: ఆల్సో ద ఫ్యాట్.
1: రంగును చూచావు,
0: యూ నో ద కాంప్లెక్షన్.
1: ఇదే ప్రత్యక్ష ప్రమాణం అనుకుంటే మనకు తెలియనటువంటి ఎన్నో ఉంటున్నాయి ఆ వ్యక్తి యందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద పర్సన్ హాస్ మెనీ థింగ్స్ దట్ యూ డోంట్ నో.
1: కరుణ ఉండవచ్చు అతని యందు,
0: దేర్ మే బి కంపాషన్.
1: ప్రేమ ఉండవచ్చును,
0: లవ్.
1: దయ ఉండొచ్చును,
0: కంపాషన్.
1: కరుణ ఉండొచ్చును,
0: అండ్
1: నిర్దయ ఉండవచ్చును,
0: ఆర్ క్రూయల్.
1: క్రోధం ఉండవచ్చును,
0: అండ్ యూ మే బి ఫుల్ ఆఫ్ యాంగర్.
1: ఇవన్నీ కూడా మనకు తెలియనటువంటివి.
0: దీస్ థింగ్స్ దట్ యూ డోంట్ నో.
1: తెలియనటువంటివన్నీ తనలో ఇమిడి ఉంటున్నాయి.
0: దోస్ థింగ్స్ దట్ యూ డోంట్ నో ఆర్ దేర్ ఇన్ హిమ్.
1: తెలిసినవే సత్యమని భావించుకోవడం చాలా మూర్ఖత్వము.
0: ఇట్స్ అటర్ ఫూలిష్నెస్ ఇఫ్ యూ గో బై ద
1: ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటి వాడు పరమ మూర్ఖులు.
0: ఈజ్ అ ఫూల్ ఇఫ్ హీ గోస్ బై ద డైరెక్ట్ పర్సన్.
1: ఆ ప్రత్యక్షం నందు పరోక్షమైనటువంటి యొక్క గుణములు ఎన్నో ఉంటున్నాయి.
0: ఇన్ దిస్ అపేరెంట్ దర్ ఆర్ మెనీ నాన్ అపేరెంట్ క్వాలిటీ.
1: ఈ గుణాన్ని మనం గుర్తించుకున్నప్పుడే ప్రత్యక్షం మనకు ప్రమాణంగా తోస్తుంది.
0: ఇఫ్ యూ గో బై దిస్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ నాన్ అపేరెంట్.
1: కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమైనటువంటిది కాదు.
0: ద డైరెక్ట్ పర్సెప్షన్ ఇస్ నాట్ ట్రూ.
1: ప్రతి దానికి కూడాను ఒక పరోక్షమైనటువంటిది ఒకటి ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇన్ డైరెక్ట్ ఎవిడెన్స్.
1: దైవం ప్రత్యక్షంగా కనిపించాలంటే ప్రత్యక్షంగా కనిపించేటువంటి కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ డైరెక్ట్ మేనిఫెస్టేషన్.
1: సర్వత్రా ఉంటుండాది ఈ సత్యము.
0: ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్.
1: ధర్మం సర్వత్రా ఉంటుండాది.
0: ధర్మ ఈజ్ ఎవ్రీవేర్.
1: నీవు ఆచరించి, అనుభవించి, ఆనందించు.
0: యూ ప్రాక్టీస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్ ది బ్లెస్,
1: అప్పుడు నీ ఆత్మతృప్తిగా నీవు అనుభవించవచ్చు.
0: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: కనుక నీ దీని అన్నిటి కూడా ఒక కాన్షియన్స్ అనేటువంటిది చాలా విట్నెస్ గా ఉంటుంటాయి.
0: ఫర్ ఆల్ దిస్ కాన్షియన్స్ స్టాండ్స్ అస్ ఎ విట్నెస్.
1: ఈ కాన్షియన్స్ అనేటువంటి దాన్ని మనం విచారించకుండా పోతే సర్వము అసత్యంగానే మారిపోతుంది.
0: ఇఫ్ వి డోంట్ గో బై ది కాన్షియన్స్ ఎవ్రీథింగ్ టర్న్స్
1: అన్నిటికీ ఆత్మ సాక్షి.
0: ఆత్మ ఇస్ ఎటర్నల్ విట్నెస్.
1: అది కాన్షియన్స్.
0: దిస్ ఆత్మ ఇస్ కాన్షియన్స్ ద విట్నెస్.
1: ఇలాంటి ఆత్మ సాక్షాత్కారానికి మనము తగినటువంటి మార్గం వెతకాలి.
0: వి హావ్ టు ఫైండ్ ద వే టు హావ్ ద మానిఫెస్టేషన్.
1: ఆత్మ ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ ఇస్ దిస్ ఆత్మ?
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఆత్మ ఇస్ ఎవ్రీవేర్.
1: ఆత్మ లేనటువంటి స్థానమే లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ఆత్మ.
1: ప్రతి వ్యక్తి ఎందు కూడా ఉంటుండాలి.
0: ఇస్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ప్రతి జీవి ఎందు ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ
1: ఇండివిడ్యువల్. ప్రతి ప్రాణి ఎందు ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్.
1: కానీ మనకు కనిపించేది సరైనటువంటి రూపం కాదు.
0: బట్ యు డోంట్ సీ దట్ ఇన్ ప్రాపర్ ఫామ్.
1: దానికి రూపం లేదు.
0: ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: నిర్గుణం.
0: Attributeless.
1: Niranjanam.
0: It's eternal.
1: Sanatanam.
0: Ancient.
1: Niketanam.
0: That victorious.
1: Nitya. Shuddha. Eternal. Buddha. Mukta. Nirmala Swarupinam.
0: It's pure. Unsullied. Unpolluted. Eternal. Immortal.
1: Alanti Atma Tattvani Yavar Guttinchagalu.
0: Who can understand such an Atmic principle?
1: Asa Satyam Satyam Antunna. Satyani Nii Guttishtunnava.
0: You say truth. Have you understood it?
1: ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి సత్యాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఫిజికల్.
1: నిత్య జీవితం లోపల నీ సత్య జీవితాన్ని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: ఇన్ యువర్ డైలీ లైఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దిస్ ఫండమెంటల్ ట్రూత్.
1: సత్యం అంటే చెప్పింది చెప్పటం, చూచింది చెప్పటము, వినింది చెప్పటం, ఇది మాత్రం సత్యం అనుకుంటున్నాం.
0: యు థింక్ ద ట్రూత్ ఇస్ దట్ రిపోర్టింగ్ వాట్ యు హావ్ సీన్ వాట్ హాడ్ హ్యాపెన్. ఇదంతా
1: ఇంద్రియములకు గోచరమైనటువంటిది.
0: దిస్ ఆల్ రెస్ట్రిక్టెడ్ టు విదిన్ ద లిమిట్స్ ఆఫ్ సెన్సెస్.
1: అతీతమైనటువంటి ఆత్మతత్వము.
0: ఆత్మ ఇస్ బియాండ్ సెన్సెస్.
1: ఇలాంటి ఆత్మతత్వాన్ని మనం ఏ రీతిగా గుర్తించాలి?
0: హౌ టు నో దిస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
1: మన కాన్షియస్ మనం విచారం చేయాలి.
0: వీ హావ్ ఇన్వెస్ట్.
1: నీవు ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: నీ యందు ఉన్నటువంటి నీ కాన్షియస్ నీవు వెతుకు.
0: ఫైండ్ అవుట్ యువర్ ఓన్ కాన్షియన్స్.
1: నీ దృష్టిని నీవు బహిర్దృష్టిగా లేకుండా అంతర్దృష్టిగా మార్చుకో.
0: లెట్ యువర్ అవుట్వర్డ్ ట్రెండ్ టర్న్ ఇన్వర్డ్.
1: చూచేదంతా కూడా నువ్వు దైవ స్వరూపమే.
0: వాట్ ఆల్ దట్ యు విజువలైజ్ ఇస్ డివైన్.
1: అందువల్లే వేదం నన్ను చెప్పింది, పశ్యన్న పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో అని. నీవు చూచేదంతా దైవమే.
0: Veda says what all you see is God himself.
1: కానీ దైవాన్ని చూస్తూ ఇది దైవంగా భావించుకోకుండా ప్రకృతిగా నీవు విశ్వసిస్తున్నావు.
0: బట్ యూ సీ గాడ్ బట్ యు ఆర్ మిస్టేకెన్ యాజ్ యూ టేక్ ఇట్ నేచర్.
1: కానీ ఆత్మదృష్టి గలవాడు ప్రకృతినంతా కూడా ఆత్మగానే దైవంగానే భావిస్తాడు.
0: ద వన్ విత్ ఆత్మిక్ విజన్ విల్ అండర్స్టాండ్ ద డివినిటీ.
1: యా పశ్యతి సపశ్యతి. దీన్ని చూచిన వాడు దాన్ని చూడలేడు.
0: ఇఫ్ యూ హావ్ సీన్ దిస్ యూ కెనాట్ సీ దాట్.
1: ఈ లోకభావంతో చూసేటువంటి వాడికి లోకమే కనిపిస్తుంది, కానీ లోకేశుడు కనిపించడు.
0: ఇఫ్ యూ గాట్ దిస్ వరల్డ్లీ విజన్ వరల్డ్లీ అబ్జర్వేషన్ యు సీ ద వరల్డ్ నాట్ ద డివైన్.
1: విష్ణు దృష్టితో చూసినటువంటి వాడికి విశ్వమే కనిపించదు.
0: అండ్ ఇఫ్ యూ గాట్ దిస్ డివైన్ లుక్ యు డోంట్ ఫైండ్ ద వరల్డ్.
1: కనుకనే విశ్వం విష్ణుమయం జగత్తు అని.
0: అండ్ దేర్ఫోర్ ద హోల్ వరల్డ్
1: సర్వత్రా ఉన్నది భగవత్ తత్వమే.
0: గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేడింగ్.
1: మానవాకారంలో నీవు భావిస్తున్నావు.
0: You think that is in human
1: ఆకారం వేరు వేరుగా ఉండొచ్చును.
0: బట్ మేబీ వేరీ.
1: ఆకారమైనటువంటి నామం వేరు వేరుగా ఉండొచ్చును.
0: నేమ్స్ వేరీ, ఫార్మ్స్ వేరీ.
1: కానీ అందరి యందు ఉన్నది ఆత్మ ఒక్కటే.
0: బట్ ఆత్మ ఇస్ యూనిఫామ్ ఇన్ ఆల్.
1: కనుక అట్టి ఏకత్వాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
1: మన బహిర్దృష్టిని అంతర్ముఖంగా మార్చుకోవాలి.
0: వీ షుడ్ టర్న్ అవర్ లుక్స్ ఇన్ వర్డ్.
1: అప్పుడే మనకు సత్యమైనటువంటి స్వరూపాన్ని గోచరిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కనుక సత్యస్వరూపాన్ని గుర్తించడానికి సత్యాన్వేషణ సల్పడానికి మార్గములు వేరొకరు లేవు.
0: ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ నో స్పెషల్ పాత్ టు నో దిస్ ట్రూత్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: తన తత్వాన్ని తాను గుర్తించాలి.
0: నో థై సెల్ఫ్.
1: ఏ విధమైనటువంటి యొక్క కల్తలు లేకుండా నిర్మలమైన చిత్తంతో నిస్వార్థమైన భావంతో ఈ అన్వేషణ సల్పాలి.
0: యు హావ్ టు బీ ఇన్ దిస్ సర్చ్ ఫర్ గాడ్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ సెల్ఫ్లెస్లీ.
1: ఈ హృదయం నందు ఉండేటువంటి ప్రేమతత్వం ఒకటి తప్ప మరొకటి లేదు.
0: ఇన్ దిస్ హార్ట్ దేర్ ఇస్ ఓన్లీ
1: లవ్. ఈ ప్రేమనే సత్యము, సత్యమే ప్రేమ.
0: దిస్ లవ్ ఇస్ ట్రూత్, ట్రూత్ ఇస్ లవ్.
1: ధర్మమే ప్రేమ, ప్రేమనే ధర్మము.
0: ధర్మ ఇస్ లవ్, లవ్ ఇస్ ధర్మ.
1: కాబట్టి సర్వము కూడాను ప్రేమమయంగా ఉండేటువంటిది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ ఓన్లీ.
1: కానీ ఈ ప్రేమనే సత్యస్వరూపంగా మారుతుండాలి.
0: అండ్ దిస్ వెరీ లవ్ ఇస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
1: ఈ విధంగా ఎట్లా మారుతుండాలి?
0: హౌ డస్ ఇట్ ట్రాన్స్ఫార్మ్?
1: ఒక చిన్న ఉదాహరణము,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: చిన్న బిడ్డ పుట్టింది.
2: యూఆర్ ద చైల్డ్ ఇస్ బోర్న్.
1: అప్పుడు నువ్వు చైల్డ్ అని పిలుస్తున్నావు.
2: దెన్ యూ కాల్ చైల్డ్.
1: కానీ ఆ చైల్డ్ 10 ఇయర్స్ అయిపోతుంది.
2: ద చైల్డ్ అటైన్స్ ఏజ్ ఆఫ్ 10.
1: అప్పుడు బాయ్ అని పిలుస్తావు.
2: యూ కాల్ ద చైల్డ్ బాయ్.
1: ఆ బాయ్ 30 ఇయర్స్ మార్గా మారుతారు.
2: ద బాయ్ రీచెస్ ఏజ్ ఆఫ్ 30.
1: అప్పుడు అతని మ్యాన్ అని పిలుస్తావు.
2: అండ్ ద చైల్డ్ నౌ మ్యాన్.
1: ఆ మ్యాన్ 75 ఇయర్స్ గా మారిపోతాడు.
2: మ్యాన్ రీచెస్ 75.
1: గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తావు.
2: యూ కాల్ హిమ్ గ్రాండ్ ఫాదర్.
1: ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకటే కదా, నలుగురా కాదే?
2: So child, boy, man, grandfather are one and the same.
1: అదే రీతిగానే దేహమునందు ఉండినప్పుడు ఆత్మ అని పిలుస్తున్నావు.
2: So within this body you call it ఆత్మ.
1: ధ్యానమును వచ్చే సమయం లోపల శక్తి అని పిలుస్తున్నావు.
2: In meditation you call it శక్తి ఎనర్జీ.
1: నీవు ఆదిభూతిలోకి వచ్చినప్పుడు దైవమా అని పిలుస్తున్నావు.
2: అండ్ ఇన్ ఎక్స్పీరియన్స్ యూ కాల్ ఇట్ గాడ్.
1: ప్రతి మానవునికి ఆకలి పిచ్చి ఎంతనో దైవం పిచ్చి కూడా అంతేనే.
2: జస్ట్ యాజ్ ఎవ్రీ మ్యాన్ హాస్ గాట్ దిస్ హంగర్, యు ఆల్సో హావ్ గాట్ దిస్ హంగర్.
1: ఆకలి పిచ్చి లేనటువంటి వాడు జగత్తులో కనరాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ నన్ విదౌట్ దిస్ క్వాలిటీ ఆఫ్ హంగర్.
1: దైవం పిచ్చి కూడా అందరికి అట్టని.
2: అండ్ పీపుల్ ఆల్సో ఆర్ ఆఫ్టర్ గాడ్.
1: అది పిచ్చి అనుకోండి,
2: యు మే కాల్ ఇట్
1: అజ్ఞానం అనుకోండి,
2: ఇగ్నోరెన్స్,
1: లేకపోతే ఇంకే విధమైనటువంటి మార్గం అని అనుకోండి,
2: యూ మే టేక్ ఇట్ ఎనీ పర్వర్షన్.
1: ఏ విధ అనుకున్నా నీ పిచ్చి నీది, నా పిచ్చి నాది.
2: ఇట్ ఇస్ యువర్ మ్యాడ్నెస్, దిస్ ఇస్ మై మ్యాడ్నెస్.
1: ఈ విధంగా పిచ్చుకున్నప్పుడు నీ పిచ్చి నీకే ఉంటుంటుంది, నా పిచ్చి నాకు ఉంటుంది.
2: అండ్ యూ గో బై యువర్ ఓన్ మ్యాడ్నెస్.
1: దీన్ని పిచ్చి అని ఏ రీతిగా నువ్వు చెప్పగలవు?
2: హౌ డు యు సే ఇట్స్ మ్యాడ్నెస్?
1: ఇది మూర్ఖత్వం అని ఏ విధంగా నువ్వు చెప్పగలవు?
2: హౌ డు యు సే ఫూలిష్నెస్?
1: ఇది కేవలం అజ్ఞానం అని ఏ విధంగా చెప్పగలవు?
2: కెన్ యూ సే ఇట్స్ ఇగ్నోరెన్స్?
1: కనుక నా విశ్వాసం నాది, నీ విశ్వాసం నీది.
2: మై ఫెయిత్ ఇస్ మై ఫెయిత్.
1: నీ మూర్ఖత్వం నీది, నా మూర్ఖత్వం నాది.
2: యువర్ ఫూలిష్నెస్ ఇస్ యువర్స్.
1: నా ప్రత్యక్షం నాది, నీ ప్రత్యక్షం నీది.
2: మై ఎక్స్పీరియన్స్ ఇస్ మైన్, సో ఆల్సో యువర్స్.
1: నీ ఎక్స్పీరియన్స్ నీది, నా ఎక్స్పీరియన్స్ నాది.
2: యువర్ ఎక్స్పీరియన్స్ రిలేట్స్ టు యు, నథింగ్ టు
1: డు విత్ మీ. ఎవరి ఎక్స్పీరియన్స్ వారికి వదిలిపెట్టాలి.
2: అండ్ సో లెట్స్ లీవ్ టు ఎవ్రీ పర్సన్ టు గో బై హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్.
1: తప్పుగా చెప్పడానికి ఏమాత్రం అధికారం లేదు.
2: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్.
1: ఎందుకంటే నీ కాన్షియస్ నీకు గైడ్ చేస్తుండాలి.
2: ఇట్ ఇస్ యువర్ కాన్షియన్స్ దట్ గైడ్స్ యు.
1: కనుకని మన ఆత్మనే మనకు సరి అయినటువంటి ఒక లక్షణం.
2: సో ఇట్స్ ఆత్మ దట్స్ ఇస్ మెయిన్ వన్ హియర్.
1: పుట్టినది ఆత్మ, దేహము.
2: ఇట్స్ ద బాడీ.
1: మరణించినది దేహమే.
2: ఇట్స్ ద బాడీ దట్స్
1: బాడీ. ఆత్మకు పుట్టుక చావు రెండు లేదు.
2: బట్ ఆత్మ ఇస్ బియాండ్ బర్త్ అండ్
1: చావు. పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
2: ఆత్మ ఇస్ పర్మనెంట్ విదౌట్ బర్త్.
1: ఆది మధ్యాంతరహితుడు, అనాది వాడు.
2: ఇట్ హాస్ నో బిగినింగ్ ఆర్ ద ఎండ్ ఆర్ ద మిడిల్.
1: తాను పుట్టక చంపక పుట్టబడక.
2: అండ్ హీ ఈస్ నాట్ బోర్న్, హీ డజంట్ డై.
1: తాను పుట్టక చంపక పుట్టబడక.
2: హీ డజంట్ కిల్. ఆత్మ ఇస్ నెవర్ బోర్న్.
1: సర్వములు బ్రహ్మ రూపమై తాను నిచ్చు.
2: ఇట్ ఇస్ ఆల్ ది ఎటర్నల్ బ్రహ్మన్ స్టాండ్స్ అస్ ద విట్నెస్.
1: ఆ బ్రహ్మ అనగా ఏమిటి?
2: వాట్ ఇస్ దిస్ బ్రహ్మ?
1: ఏదో నాలుగు శిరస్సులు ఉన్నటువంటి వాడు కాదు బ్రహ్మ.
2: బ్రహ్మ ఇస్ నాట్ ది ఫోర్ హెడెడ్.
1: బ్రహ్మ అనగా కేవలము వికృతి అనగా ప్రపంచమంతా వ్యాపించేటువంటి వాడు బ్రహ్మ.
2: బ్రహ్మ మీన్స్ వాస్ట్నెస్.
1: వ్యాపించిపోతున్నాడు, ఎక్కడ చూసినా బ్రహ్మగానే ఉంటున్నాడు.
2: ఎక్స్పాన్షన్ వాస్ట్నెస్ ఎవ్రీవేర్.
1: కనుక ఈ ఎక్స్పాన్షన్ లవ్ ఏ గాడ్.
2: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ గాడ్.
1: నా దేహం అని కంట్రాక్షన్ లవ్ ఏ డెత్.
2: టు లిమిట్ ద బాడీ ఇస్ డెత్.
1: నా దేహము, నా దేహం అనుకునేటువంటి ఒక్క దేహానికి సంబంధించినటువంటిది.
2: యు కెనాట్ లిమిట్ ద బాడీ. Contraction.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్ ని పెంచాలి మనం.
2: లెట్ అస్ డెవలప్ ఎక్స్పాన్షన్.
1: అదే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
2: దట్స్ వాట్స్ మీన్ బై లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: చిన్నదిగా మనం పెంచుకోకూడదు.
2: వీ షుడ్ నెవర్ హావ్ కంట్రాక్షన్.
1: నా కుటుంబము, నా పిల్లలు, నా యొక్క బంధువులు, ఈ విధంగా మనం నేరోగా మనం పోకూడదు.
2: వీ షుడ్ నెవర్ గో ఇన్ ఎ నేరో సెన్స్ లిమిటింగ్ టు వన్స్ ఓన్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి, మ్యాథమెటిక్స్ లో, గణిత శాస్త్రంలో ఉంటుంటుంది. 1+1+1+1+ అని పెట్టేసరికి 4, 5 అయిపోయింది.
2: And in mathematics, if you go on adding 1+1+1,
1: ఎంత నంబర్ వేస్తున్నా గానీ పెరిగిపోతూనే ఉంటుంటది.
2: యూ కెన్ యాడ్ ఆన్ ది నంబర్.
1: కానీ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ, మిలియన్స్ పెట్టు, ఆత్మనే అయిపోతుంది.
2: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ గో ఆన్ యాడింగ్ ఆత్మ ప్లస్ ఆత్మ ప్లస్ ఆత్మ, ఇస్ ఓన్లీ ఆత్మ. నో మ్యాటర్ ఇఫ్
1: ఆత్మ ఒక్కటే అయిపోతుంది.
2: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
1: ఇది ఆధ్యాత్మిక గణితం.
2: దిస్ ఇస్ స్పిరిచువల్ మ్యాథమెటిక్స్.
1: 1+1+1+ అనేది ఇది లౌకికమైనటువంటి గణిత శాస్త్రం.
2: ద వరల్డ్లీ మ్యాథమెటిక్స్ 1+1+1.
1: ఇది పెరుగుతుంది, తరుగుతుంది.
2: ద వరల్డ్లీ మ్యాథమెటిక్స్
1: 8లో ఒకటి తీస్తే 7 అయిపోతుంది.
2: అండ్ 7+1 8.
1: ఎందుకు ఒకటి కలిపితే 9 అయిపోతుంది.
2: 8+1 9.
1: ఇది తగ్గుతుంది, పెరుగుతుంది.
2: ఇట్ ఇంక్రీజెస్.
1: ఐ ఐ ఐ ఐ అనేటువంటిది ఆత్మ స్వరూపం.
2: బట్ దిస్ ఐ ఇస్ ఆత్మ.
1: ఈ ఆత్మకు మొట్టమొదటి పేరు ఐ అని పేరు పెట్టారు.
2: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ఆత్మ.
1: అదే అహం బ్రహ్మాస్మి అన్నారు.
2: దిస్ ఐ అహం ఇస్ బ్రహ్మ.
1: అహం అహం అహం అహం అనగా నేనే, నేనే.
2: అహం మీన్స్ ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఒక దైవం యొక్క పేరు.
2: దిస్ ఐ ఇస్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ఇలాంటి అహంను ఏ రీతిగా గుర్తించడానికి వీలవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో దిస్ అహం ఐ?
1: కనుక మనము దైవస్వరూపం ఉంటే సత్య దీన్ని మనం అనుసరించడం చాలా అవసరము.
2: So it's necessary to follow the path of
1: truth.
2: We should lead a truthful life.
1: లోకంలో ఉండినంతా కూడా సత్యమే.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ట్రూత్.
1: అసత్యం అనేది మనకు లేదు.
2: దేర్ ఇస్ నో ఫాల్స్హుడ్ అట్ ఆల్.
1: నేను నీ దృష్టిలో నీకు అది రూపకంగా పోతున్నారు, కానీ ఇంకొక దృష్టిలో చూస్తే అది అసత్యమే కాదు.
2: ఫ్రమ్ యువర్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ మే బి ఫాల్స్హుడ్ బట్
1: ప్రపంచం అంతా దృష్టి దోషమే, కానీ సృష్టి దోషం లేదు.
2: మిస్టేక్ లైస్ ఇన్ అవర్ దృష్టి ద విజన్ నాట్ సృష్టి ద క్రియేషన్.
1: నీ కనులకు బ్లూ గ్లాసెస్ పెట్టుకుంటే అంత బ్లూగా కనిపిస్తుంది.
2: ఇఫ్ యూ పుట్ ఆన్ బ్లూ గ్లాసెస్ ఎవ్రీథింగ్ లుక్స్ బ్లూ.
1: రెడ్ గ్లాసెస్ పెట్టుకుంటే రెడ్ గా కనిపిస్తుంది.
2: ఆల్సో రెడ్ గ్లాసెస్.
1: ఇది నీ గ్లాసెస్ దోషమే, కానీ ఐతం యొక్క దోషం కాదు.
2: డిఫెక్ట్ లైస్ ఇన్ ద కలర్ ఆఫ్ ద గ్లాసెస్, నథింగ్ విత్ ద సీన్.
1: అందరి దృష్టి ఒక్కటే. సర్వం కల్విదం బ్రహ్మ.
2: ఎవ్రీథింగ్
1: అంతా బ్రహ్మ స్వరూపమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్రహ్మ.
1: అందరినీ బ్రహ్మగా భావిస్తాం.
2: కన్సిడర్
1: అందరినీ బ్రహ్మగా గౌరవిస్తాం.
2: రెస్పెక్ట్
1: అందరినీ బ్రహ్మగా ప్రేమిస్తాం.
2: లెట్స్ లవ్ ఎవ్రీవన్ యాస్ బ్రహ్మ.
1: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేశాలకు అవకాశమే లేదు. ఈ కచ్చలు కల్లోలములు ఏమాత్రమో అవకాశం ఉండదు.
2: దేర్ కెనాట్ బి ఎనీ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఇన్
1: ఈనాడు లోకంలో ఇన్ని కల్లోలములు ఇన్ని కలతలు జరగడానికి కారణమేమిటి?
2: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్ ఎడ్యుకేషన్స్ డిస్టర్బెన్సెస్ ఆల్ ఓవర్
1: సమత్వం లేకపోవటమే దీనికి మూల కారణము.
2: దేర్ ఇస్ నో ఈక్వాలిటీ.
1: ఈ సమత్వం వచ్చినప్పుడే సర్వులు ఎందుకు ప్రేమతత్వం ఆవిర్భవిస్తుంది.
2: వెన్ వన్స్ దేర్ ఇస్ ఈక్వానిమిటీ దేర్ విల్ బి ప్రిన్సిపల్ ఆఫ్ లా.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఈనాడు నవరాత్రి మహోత్సవం లోపల,
2: దిస్ డే ఆఫ్ నవరాత్రి,
1: ఈ యొక్క సప్త దినములు కూడాను మనము సప్త రకమైనటువంటి పూజలు మనం చేస్తున్నాము.
2: వి హావ్ సెవెన్ మోడ్స్ ఆఫ్ వర్షిప్.
1: సప్త విధములు కాకుండా మనం ఆరాధన జరుపుతున్నాము.
2: వి వర్షిప్ ఇన్ ది సెవెన్ వేస్.
1: ఇది సప్తాహము అని పేరు పెట్టుకున్నాము.
2: వి కాల్ ఇట్ సెవెన్ డే సెలబ్రేషన్.
1: సప్తాహం అనగా ఏమిటి? కారణం
2: వాట్ డు యు మీన్ బై
1: ఎందుకు సప్తమని పెట్టుకోవాలి?
2: వై దిస్ నంబర్ సెవెన్?
1: అనగా ఈ యొక్క అంకెల యొక్క దాంట్లో కూడాను స్వరముల యొక్క దీంట్లో కూడాను ఈ సప్త స్వరములు వస్తుంటాయి.
2: ఇన్ దిస్ న్యూమరాలజీ ద నంబర్ సెవెన్ డినోట్స్ ద నోట్స్.
1: సప్త స్వరములు,
2: సెవెన్ నోట్స్ మ్యూజిక్.
1: సప్త లోకములు
2: అండ్ సెవెన్ వర్డ్స్.
1: సప్త సముద్రములు,
2: సెవెన్ సీస్.
1: సప్త మానములు
2: అండ్ సెవెన్
1: అన్ని కూడా సప్త దేశులు
2: అండ్ సెవెన్
1: అన్ని కూడా సప్త సప్తంగా ఉంటున్నాయి.
2: సో దిస్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ నంబర్ సెవెన్.
1: ఈ యొక్క కొన్ని సంగీతంలో కూడాను సప్త స్వరములు అని వస్తున్నాయి.
2: ఇన్ మ్యూజిక్ వీ హావ్ గాట్ దిస్ సెవెన్.
1: సారీ గామ పాద ని అంతే. నీ సా అని పెట్టకూడదు. సా మొదలే వచ్చింది. సా రి గా మా పా ద ని ఏడే.
2: నో సెవెన్ నోట్స్ ఇన్ మ్యూజిక్ స్టార్ట్ విత్ సా అండ్ ఎండ్స్ విత్ నీ. సెవెన్
1: సప్త సముద్రాలు ఉంటున్నాయి.
2: దట్ సెవెన్
1: సప్త లోకములు ఉంటున్నాయి.
2: సెవెన్ వర్డ్స్.
1: ఇవన్నీ కూడా ఎవరిలో అంత మనలో ఎందే ఉంటున్నాయి.
2: దే ఆర్ ఆల్ విత్ ఇన్ us ఓన్లీ.
1: మనకంటే భిన్నమైనటువంటిది ఏదీ లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ యూ.
1: దైవం మనకంటే వేరుగా ఉన్నాడు అనుకోవడం చాలా అజ్ఞానం.
2: ఇట్స్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ దట్ గాడ్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మనం ఎక్కడో భగవంతుని వెతకటం అనేటువంటిది పెద్ద అజ్ఞానం.
2: ఇట్స్ అటర్ ఇగ్నోరెన్స్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: నీవే దైవ స్వరూపము.
2: యు ఆర్ గాడ్.
1: నీవు కేవలం ఒక మానవుడు అనే విశ్వసించి
2: you consider your
1: ee manavakaramne konta aadharam cheskoni
2: you go by the human form.
1: Nenu palani vaadni palani vaadni ni visishtunnavu
2: and you introduce yourself as so and so.
1: Ee dehamu manchidi kaadu, oka sareinatundi kaadu.
2: Body is not permanent.
1: Body is like a water bubble.
2: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
2: Mind is like a mad monkey.
1: Ee pichikotini ee water bubble ni enduku nu nammukuntavu?
2: Why do you rely on this mad monkey and the water bubble?
1: Water bubble ఎప్పుడు బస్ట్ అయిపోతుందో.
2: వాటర్ బబుల్ మే బస్ట్ ఎనీ టైమ్.
1: ఈ మంకీ ఎప్పుడు ఇది అవుతుందో.
2: మంకీ మే ఫాల్ ఎనీ మోమెంట్.
1: దానికి పేరే మంకీ.
2: ఇస్ ఎ మంకీ ద వెరీ నేమ్.
1: ఆ మంకీని మ్యాన్కైండ్ గా మార్చుకోవాలి.
2: సో ద మంకీ షుడ్ బి టర్న్ ఇట్ మ్యాన్కైండ్.
1: నీ యొక్క తత్వాన్ని నీవు కాన్షియస్ ని ఫాలో చేయి.
2: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అప్పుడే నీవు ఆత్మతృప్తి పొందుతావు.
2: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఈ ఆత్మ అనేటువంటిది ఒక హృదయాన్ని పెట్టారు.
2: ఆత్మ సింబలైజెస్ ది
1: హృదయవాసి భగవంతుడు.
2: గాడ్ డ్వెల్స్ ఇన్ హృదయ.
1: సర్వము హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
2: హృదయ ఇస్ ద ఆరిజిన్ ఫర్ ఎవరీథింగ్.
1: హృదయం అనగా దైవస్థానమే.
2: హృదయ ఇస్ ద
1: దైవస్థానం నుంచి అన్ని మంచివే రావాలి.
2: రైట్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ గాడ్.
1: ఏ చెడ్డవి కానీ
2: నథింగ్ బ్యాడ్.
1: ఏ దుర్మార్గమైనటువంటివి కానీ
2: వికెడ్నెస్.
1: ఏ అపవిత్రమైనటువంటివి కానీ
2: అన్సెక్ట్.
1: ఏ అధర్మమైనటువంటివి కానీ అందు నుంచి రాకూడదు.
2: నథింగ్ నాన్ రైట్.
1: ఈ కోపము తాపము ఈర్ష్యాస ఇలాంటివంతా కూడా హృదయం నుంచి వస్తున్నటువంటి నీవు మృగస్వరూపుడే కానీ మానవ స్వరూపుడు.
2: ఇఫ్ దేర్ ఆర్ ట్రైట్స్ లైక్ జెలసీ ది ఎన్వీ ద హేట్రెడ్ యాంగర్ యు ఆర్ వెరీ అనిమల్ ఆర్ ఎ బీస్ట్ బట్ నాట్ గాడ్.
1: నీ యొక్క హృదయం లోపల అనిమల్స్ ఉన్నాయి కానీ దైవం లేడు.
2: యువర్ హార్ట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ అనిమల్.
1: నీవు ప్రేమతో స్నానముతో శాంతితో దయతో ధర్మంతో నీవు ప్రవర్తిస్తుంటే అప్పుడు నీ యందు దైవం ఉంటున్నాడు.
2: బట్ ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ పీస్ కంపాషన్ అండ్ కైండ్నెస్ దెన్ యు ఆర్ గాడ్.
1: కనుక నీవు మానవత్వం దాన్ని ప్రదర్శించాలంటే ప్రకటించాలనుకుంటే పవిత్రమైన గుణములతో నీవు ప్రకటించాలి.
2: ద హ్యూమన్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఫాలోయింగ్ సీక్రెట్.
1: ఇలాంటి పవిత్రమైన గుణములు పెంచే నిమిత్తమై ఈ నవరాత్రి ఆరాధన అనేటువంటిది ప్రారంభమైనాయి.
2: నవరాత్రి మోడ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఎంటర్టైన్డ్ టు డెవలప్ సీక్రెట్ క్వాలిటీ.
1: దుర్గా సరస్వతి లక్ష్మి అని,
2: దుర్గా సరస్వతి లక్ష్మి,
1: ఇవన్నీ కూడా కేవలము మూడు గుణముల యొక్క స్వరూపములే.
2: దీస్ సింబలైజ్ త్రీ అట్రిబ్యూట్స్,
1: సత్వ రజో తమో గుణములు.
2: దే ఆర్ త్రీ సత్వ రజస్తమో గుణ.
1: ఈ మూడు గుణములు కూడా మూడు ఆకారములుగా మనం తీసుకోవాలి.
2: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై త్రీ ఫార్మ్స్.
1: సాత్వికము హృదయం నుండి ఆవిర్భవిస్తుంది.
2: పయస్నెస్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: రజోగుణము కంఠం నుంచి వస్తుంది.
2: ఎమోషన్ అవుట్ ఆఫ్ థ్రోట్.
1: తమోగుణము నాలుగు నుంచి వస్తుంది.
2: అండ్ తమస్ ద డల్నెస్ అవుట్ ఆఫ్ ద టంగ్.
1: నాలుగు నుంచి వచ్చేటువంటి గ్యాస్ గ్యాస్ గ్యాస్.
2: సో దాట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద టంగ్ ఇస్ గ్యాస్ గ్యాస్.
1: నీ హృదయం నుంచి రావటం లేదు.
2: ఇట్స్ నాట్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: కంఠం నుంచి రౌద్రం చేసేదంతా కూడాను ఇది ఒక రజోగుణము.
2: ఆల్ దిస్ ఎమోషన్ ఆఫ్ ది థ్రోట్ ఇస్ రజస్ ఎమోషన్.
1: హృదయం నుంచి వచ్చేటువంటి శాంతమైనటువంటిది, ప్రేమమైనటువంటిది, ఈ సత్యమైనటువంటిది ఈ విధంగా వస్తుంటాయి.
2: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హృదయ, అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ పీస్ లవ్ అండ్
1: శాంతంగా రావాలి.
2: ఇట్ షుడ్ కమ్ అవుట్ పీస్ఫుల్లీ.
1: ఆ శాంతమైనటువంటి హృదయానికి స్థానము.
2: అండ్ హార్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ పీస్.
1: కనుక మనము మానవులము అనుకున్నప్పుడు ఈ శాంతి వచ్చినంతో మనం ప్రారంభం కావాలి.
2: వి కన్సిడర్ వర్ హ్యూమన్ బీయింగ్స్ హూ షుడ్ బి పీస్ఫుల్.
1: ఆ శాంతమైనటువంటి సత్వగుణము,
2: ద పీస్ ఈస్ సాత్విక్ క్వాలిటీ.
1: మీకందరికీ తెలుసును చాలా వరకు.
2: మెనీ ఆఫ్ యు నో దిస్.
1: దశరథుడు.
2: దశరథ
1: ఎవడు? ఈ దశరథుడు?
2: హూ ఇస్ దిస్ దశరథ?
1: అయోధ్య రాజు దశరథుడు.
2: ఇస్ ది కింగ్ ఆఫ్ అయోధ్య?
1: కాదు కాదు.
2: నో,
1: దశరథుడు.
2: దశరథ
1: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఈ ఐదు ఐదు చేరి పదేంద్రియము. పది ఇంద్రియముల యొక్క రథమే దేహము, అదే దశరథుడు.
2: దశరథ మీన్స్ ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్, మేకింగ్ ఎ టోటల్ ఆఫ్ 10.
1: దశేంద్రియములకు కూడా నాథుడైనటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడే దశరథుడు.
2: ద మాస్టర్ ఆఫ్ దీస్ 10 సెన్సెస్ ఇస్ దశరథ.
1: ఈ దేహమే ఒక రథము.
2: ద బాడీ ఇస్ ద చారియట్.
1: ఈ రథములకు దశరథుడు అధిపతి.
2: అండ్ దశరథ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దిస్ చారియట్.
1: మూడింటిని ఆశించాడు.
2: అండ్ హి వాంటెడ్ త్రీ.
1: అదే కౌసల్య, సుమిత్ర, కైకేయి, మూడు పత్నులు.
2: హి హస్ గాట్ త్రీ కాన్సెప్ట్స్, కౌసల్య, సుమిత్ర, కైకేయి.
1: ఈ సత్వగుణము, రజోగుణము, తమో గుణము.
2: దే స్టాండ్ ఫర్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఈ మూడు గుణముల ద్వారా పురుషార్థములు అనేటువంటిది చతుర్విధ పురుషార్థములు ఉంటాయి.
2: దేర్ ఆర్ ఫోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ లైఫ్. పురుషార్థ,
1: ధర్మ, అర్థ, కామ, మోక్షం. వీరే భర్త, శత్రుఘ్నులు, రాములు, లక్ష్మణుడు.
2: ద పురుషార్థ ఫోర్ ఆబ్జెక్టివ్స్ హియర్ స్టాండ్ ఫర్ ద
1: చతుర్విధమైనటువంటి యొక్క ధర్మములు.
2: దీస్ ఆర్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ రైచ్యూస్.
1: ఈ విధమైనటువంటి అంతా కూడాను ఈ దశరథుని యొక్క పట్టణం, ముఖ్య పట్టణం ఎక్కడ?
2: వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ దశరథ?
1: అదే అయోధ్య.
2: దట్ ఇస్ అయోధ్య.
1: అయోధ్య అనగా యోధులు చేరదానేటువంటి స్థానము.
2: అయోధ్య మీన్స్ ద వన్ హూ కెనాట్ రీచ్ దట్ ప్లేస్.
1: అది ఏ హృదయము?
2: దట్ ఇస్ హార్ట్.
1: హృదయంలో ఎవరు కూడా చేరడానికి వీల్లేదు.
2: నో వన్ కెన్ ఎవర్ రీచ్.
1: ఏ ద్వేషి కూడా లోపల ప్రవేశించడానికి వీల్లేదు.
2: బడి కెన్ ఎవర్ ఎంటర్.
1: ఏ దుర్మార్గుడు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
2: నో వికెడ్ మ్యాన్ కెన్ ఎంటర్.
1: ఎవరు కూడా చేరడానికి స్థానము ఈ అయోధ్య.
2: నన్ కెన్ గెట్ ఇన్ టు దట్ అయోధ్య.
1: అది ఏ నిజమైనటువంటి మన ముఖ్య పట్టణము.
2: దట్ ఈస్ అవర్ క్యాపిటల్.
1: మన జీవితానికి అది ఏ ముఖ్య పట్టణము?
2: ద క్యాపిటల్ ఆఫ్ అవర్
1: అంగంలోని సంగము, సంగంలోని లింగము, లింగంలోని జంగము. అంగము
2: ద బాడీ.
1: అంగంలోని సంఘము
2: అసోసియేషన్.
1: ఆ అసోసియేషన్ ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహం. అది మార్చండి.
2: అసోసియేషన్ విత్ ఆల్ ది డిజైర్, ద లస్ట్, ఈ సంఘము.
1: ఈ సంఘము లోపల ఒక జంగం ఉంటున్నాడు.
2: అండ్ దేర్ ఇస్ జంగము.
1: అతని ఆత్మస్వరూపుడు.
2: జంగం ఇస్ వెరీ ఆత్మ.
1: ఆ సంగమే లింగము.
2: అండ్ దట్ వెరీ సంగం ఇస్ లింగం, ద డివైన్.
1: అతను అన్నింటినీ కూడా సమాప్తి చేసుకుంటాడు.
2: అండ్ యూ సీ ద మానిటర్.
1: కాబట్టి సర్వము మన యందే ఉంటుంది.
2: సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ ఇన్ యూ.
1: విశ్వం అంతా కూడా మన యందే ఉంటుంది.
2: యూనివర్స్ ఇస్ విత్ ఇన్ యూ.
1: ఏదో నువ్వు విశ్వాన్ని చూడాలని ప్రయాణం చేస్తున్నావు కానీ చాలా పిచ్చితనము.
2: యూ అండర్టేక్ ట్రావెల్ ఇన్ టు ద స్పేస్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఏ ప్రదేశానికి, ఏ దేశానికి పోయినప్పుడు బిల్డింగ్లు మారవచ్చును, మనుషులు మారవచ్చును, పరిస్థితులు మారవచ్చును, కానీ నీ యందున్నటువంటిది ఏనాటికి మారదు.
2: You may go anywhere. After all, there may be changes in mansions, circumstances, and the people around.
1: ఏమిటి నువ్వు ప్రపంచంలో చూసేటువంటిది?
2: What is it you see in this world?
1: ఏమిటి నీ యొక్క ఇంటి కంటే బయట వేరే ఉంటుందా?
2: What is it you find something new outside?
1: ఏదో బయట పోతే బయట దృశ్యాలంతా గొప్పదిగా కనిపిస్తుంటాయి.
2: The outer scenario may look great.
1: దూరంగా ఉన్నప్పుడు అంతా కూడా నున్నగా కనిపిస్తాయి.
2: That which is distant appears to be so soft and smooth.
1: దూరపు కొండలు నునుపు ఉన్నారు.
2: And we consider the mountains apart are so smooth.
1: కానీ దగ్గర పోతే గుండు బండలే.
2: When once you go nearby, you know the border.
1: నునుపుదనం ఎక్కడా లేదు. నునుపుదనం ఎక్కడా లేదు.
2: There's no softness anywhere.
1: దూరంగా ఉండటం చేతనే మనం అన్ని ఆ విధంగా భావిస్తున్నాం. దగ్గరకు వచ్చినప్పుడే యథార్థం మనం గుర్తించాలి.
2: It is the distance that lends enchantment.
1: నీవెక్కడో దూరంగా ఉంది, దూరంగా ఉంది అనేటువంటి భావం చేతనే నీవు ఇంత పిచ్చిగా వాడేవితున్నావు.
2: బికాస్ యూ కన్సిడర్ ఇట్ డిస్టెంట్ యూ టర్న్ మ్యాన్.
1: వైకుంఠం ఎక్కడో దూరం లేదు.
2: ద హెవెన్ ఇస్ నాట్
1: ఫార్. కైలాసం ఎక్కడో దూరం లేదు.
2: ఇస్ నాట్ ఎనీవేర్.
1: స్వర్గం ఎక్కడో దూరం లేదు.
2: హెవెన్ ఇస్ నాట్ ఫార్.
1: మూడు కూడా నీ హృదయం నుండే ఉంటున్నాయి.
2: విత్ ఇన్ యూ.
1: స్వర్గము. తన సంతోషమే స్వర్గము.
2: యువర్ హ్యాపీనెస్ ఇస్ ద వెరీ హెవెన్.
1: తన దుఃఖమే నరకం అంటారు.
2: యువర్ మిజరీ ఇస్ హెల్.
1: తన దుఃఖమే నరకం అంటున్నావు, తన సంతోషమే స్వర్గం అంటున్నావు. స్వర్గం వేరు, నరకం వేరు వేరు.
2: దెర్ఫోర్ ద హెవెన్ అండ్ పారడైజ్ ఆర్ నాట్ సెపరేట్.
1: అనగా దోషములు గావించకుండా ఉండే నిమిత్తమై ఇది నరక ప్రాప్తికి వస్తుంది అని చెప్తున్నారు.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు వుడ్
1: నరకం వేరే లేదు.
2: ఇన్ ఆర్డర్ టు సీ దట్ యు వుడ్
1: నాట్ మన మనో ప్రవర్తన లేదు సుఖ దుఃఖములకు నరకం.
2: ఇట్స్ ఓన్లీ మెంటల్ యాటిట్యూడ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ హెవెన్ అండ్ హెల్.
1: మన దుఃఖమే మనకు నరకం ఉంటుంది.
2: అవర్ మిజరీ ఇస్ ద వెరీ హెల్.
1: దుఃఖం ఎక్కడ నుంచి వస్తుంది?
2: వేర్ ఫ్రమ్?
1: నీ ప్రవర్తన యొక్క రియాక్షన్.
2: ది మిజరీ ఇస్ ద రియాక్షన్ ఆఫ్ యువర్ ఓన్ యాక్షన్.
1: ఆ రీసౌండ్
2: ఇస్ యువర్
1: రిఫ్లెక్షన్.
2: ఆ
1: రీసౌండ్, రిఫ్లెక్షన్, రియాక్షన్, ఈ మూడింటి యొక్క ప్రతిబింబాలే మన హృదయంలో ఉంటున్నాయి.
2: దేర్ ఫోర్ ది రియాక్షన్, రిఫ్లెక్షన్, ది సౌండ్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: అందుకోసమని బుద్ధుడు అనేక రకములుగా సాధన చేశాడు.
2: బుద్ధ హాస్ అండర్టేకెన్ మెనీ.
1: ఆరు సంవత్సరములు దీక్షను పూనాడు.
2: ఫర్ సిక్స్ years long he has undertaken penance.
1: Katta kattiki okana adu kannu techi chuchadu.
2: One day he opened his eyes.
1: Oh, ee naadu nenu dongana pattesanu annadu.
2: Today he said, I caught hold of the thief.
1: Evar nee donga antipinante,
2: who is this?
1: Ee manase nannu inta dongatanam chesi nannu ee vidhamula avasthalaku guri chesindi.
2: Mind is the thief that is responsible for this suffering.
1: Kabatti inka manasunu pattesanu, inka naaku ee baadalu levu annadu.
2: Now I caught hold of this thief, the mind, I don't suffer any longer.
1: Manasunu control chesukunte inka ee baadalu manaku undavu.
2: If you control your mind, you'll never.
1: Ee naati manavudu tana manasunu tana control chestunnaledu.
2: Man today is not able to control his mind.
1: Ekkada chusina manushi aneka control chestunnadu.
2: Man controls everything.
1: Man has gotten conquered everything.
2: Man has conquered everything,
1: but he has not conquered himself.
2: But he has not conquered himself.
1: Evar chepparu?
2: Who said it?
1: Athre Churchill.
2: Churchill said this statement.
1: Man has conquered everything, all.
2: Man has conquered everything, all,
1: but he has not conquered himself.
2: But he has not conquered himself.
1: Tarantan telusukokunda ennitto telusukodaniki prayatnam chestunnadu.
2: He has not understood himself, whereas he knows
1: everything. Evuti maravudu chesetundi parishodhanalu.
2: What is the investigation experiment that man does?
1: Ee experiment valla tanaku teliyadu emti undadi.
2: What is that he finally
1: observes? Emi teliyadu.
2: Nothing whatsoever.
1: ఇవన్నీ కూడా కేవలము బయట దృష్టితోనే చేస్తున్నాడు.
2: ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ అవుట్వర్డ్ ట్రెండ్.
1: తన దాన్ని తాను గుర్తించుకో.
2: నో దై సెల్ఫ్.
1: సర్వమును గుర్తించుకున్నట్టు ఉంటాడు.
2: దెన్ యు విల్ రియలైజ్ ద రెస్ట్.
1: ఇది ఏ ఉపనిషత్తులంతా చెప్పాయి.
2: దిస్ ద డిక్లరేషన్ ఆఫ్ ఉపనిషత్.
1: ఏదాన్ని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్న వాడు అవుతాడో.
2: ఉపనిషత్ ఇఫ్ యు నో దట్ రెస్ట్.
1: ఏదాన్ని చూస్తే సర్వమును చూచిన వాడు అవుతాడో.
2: ఇఫ్ యు సీ దట్ ద రెస్ట్ విల్ బి సీన్.
1: ఏదాన్ని అనుభవిస్తే సర్వమును అనుభవించినట్టు
2: ఉంటాడు. ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ దట్ ద రెస్ట్ విల్ బి సీన్.
1: అనుభవించు.
2: ఎక్స్పీరియన్స్ దట్.
1: అదియే ఆత్మానందం.
2: దట్ ఇస్ ఆత్మిక్ బ్లిస్.
1: అదియే నిత్యానందం.
2: ఎటర్నల్ బ్లిస్.
1: అదియే పరమానందం.
2: సుప్రీమ్ బ్లిస్.
1: అదియే అద్వైతానందం.
2: నాన్ డ్యూయల్ బ్లిస్.
1: అదియే సాక్షాత్ ఆనందం.
2: అండ్ డైరెక్ట్
1: ఆనందం ఎక్కడ ఉంటుంది? అది హ్యాపీనెస్.
2: హ్యాపీనెస్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
2: ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
2: యూనియన్ విత్ గాడ్.
1: అది నిజమైన ఆనందం.
2: దట్ ఈస్ ట్రూ హ్యాపీనెస్.
1: విత్ వరల్డ్ చాలా అశాంతి.
2: విత్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఓన్లీ.
1: ఈ ఆనందము ప్రపంచంతో మనం కూర్చున్నప్పుడు చాలా అశాంతిగా రూపొందుతుంది.
2: ఇఫ్ యు ఆర్ విత్ ద వరల్డ్ యు ఆర్ రెస్ట్లెస్.
1: ఈ ఆనందము దైవంతో మనం చేర్చాలి.
2: యూ హ్యావ్ హ్యాపీనెస్ ఇఫ్ యూఆర్ with God.
1: అలాగా దైవం అంటే ఎక్కడ బయట ప్రదేశంలో నువ్వు వెతుకుతూ పోయినక్కర్లేదు.
2: యూ నీడ్ నాట్ సర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: నీ అంతర్ముఖమైనటువంటి భావాన్ని నువ్వు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ యువర్ ఇన్వర్డ్ ఫీలింగ్స్.
1: అప్పుడే నీకు ఆత్మానందం ప్రాప్తిస్తుంది.
2: దెన్ యూ విల్ హ్యావ్ ఆత్మిక్ బ్లెస్.
1: మన హృదయము,
2: అవర్ హార్ట్,
1: క్షీరసాగరము.
2: ఇట్స్ వన్ ఓషన్ ఆఫ్ మిల్క్.
1: పాల కేంద్రము.
2: ఇట్ ఇస్ ద సెంటర్ డైరీ.
1: మిల్క్ డైరీ.
2: డైరీ, మిల్క్ డైరీ.
1: కాబట్టి పాల కేంద్రము, క్షీరసాగరమైనటువంటి మన హృదయాన్ని ఈనాడు క్షారసాగరంగా మార్చుకుంటున్నాం.
2: ఇట్స్ మిల్క్ డైరీ, ది ఓషన్ ఆఫ్ మిల్క్, బట్ ఇట్ హాస్ బికమ్ ద వన్ ఆఫ్ సెలినిటీ ఆర్ ఓషన్ ఆఫ్ సాల్ట్.
1: క్షీరసాగరం నందే విష్ణువు పవడించినటువంటి వాడు.
2: లార్డ్ విష్ణు రిక్లైన్స్ ఆన్ దిస్ ఓషన్.
1: కాబట్టి నీ హృదయం నందే విష్ణువు పవడించి ఉన్నాడు.
2: సో లార్డ్ రిక్లైన్స్ ఆన్
1: క్షారసాగరంగా మారిపోతే తిమింగలాలంతా పవడిస్తాయి.
2: బట్ ఇఫ్ ఇట్ బికమ్స్ ద వన్ ఆఫ్ సీ, ఇట్ విల్ ఫుల్ ఆఫ్ క్రొకడైల్స్.
1: క్షారసాగరంగా పోకూడదు.
2: లెట్ ఇట్ నాట్ బి
1: క్షీరసాగరంగా రావాలి.
2: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్ ఓన్లీ.
1: అంతటి నిర్మలమైనటువంటి మానవుని హృదయము.
2: హ్యూమన్ హార్ట్ షుడ్ బి సో ప్యూర్.
1: అంత నిస్వార్థమైనటువంటి మానవుని హృదయము.
2: ఇట్ షుడ్ బి సెల్ఫ్.
1: అంత పవిత్రమైనటువంటి మానవుని హృదయము.
2: ఇట్ షుడ్ బి సో సెక్రెడ్.
1: అంత నిర్మలమైనటువంటి మానవుని హృదయము.
2: ఇట్ షుడ్ బి ప్యూర్.
1: క్షీరసాగరమే. క్షీరమనగా వైట్, తెల్లటి రంగు.
2: మిల్క్ ఇస్ వైట్.
1: అనగా నిర్మలమైనటువంటి హృదయంగా ఉండాలి.
2: ప్యూర్ హార్ట్, ప్యూరిటీ.
1: అప్పుడే ఆ నిర్మలమైన హృదయం లోపల క్షీరసాగరుడు పవడిస్తాడు.
2: ఇస్ ఓన్లీ ద ప్యూర్ హార్ట్.
1: స్వరూపుడు విష్ణు అనగా ఏంటి? సర్వవ్యాపకమైనటువంటి విష్ణువు ఒక హృదయవాసిగా ఉంటుంటాడు.
2: విష్ణు హూ ఇస్ ఆల్ పర్వేసివ్ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్, ద ఓషన్ ఆఫ్ మిల్క్.
1: కనుక విష్ణు స్థానం హృదయమే.
0: లార్డ్ విష్ణు ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
1: ఈ విధంగా మనం దైవత్వాన్ని చక్కగా గుర్తించుకుంటే బయట ఎక్కడో మనం పోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ గాడ్ యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బియాండ్ యూ.
0: గాడ్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అబౌవ్ యూ.
1: ఇలాంటి దైవత్వాన్ని, దగ్గర ఉన్నటువంటి దైవత్వాన్ని విస్మరించి దూరంగా దూరంగా ఎక్కడో ప్రయాణం అయిపోతున్నాం మనం.
0: యు ఫర్గెట్ గాడ్ ఈస్ సో నియర్ ఇన్ యూ బట్ యు ఆర్ యు రన్.
1: దైవం కంటే దగ్గరైనటువంటి వాడు ఎవ్వడు లేడు ఇంకొకడు.
0: దేర్ ఇస్ నో వన్ నియరర్ దెన్ గాడ్.
1: ఈ దైవమే తల్లి.
0: దిస్
1: తల్లి కంటే మిగులు దైవం మీ దగ్గర.
0: గాడ్ ఈస్ నియరర్ దాన్ యువర్ ఫిజికల్ మదర్.
1: తల్లి కంటే మిగులు దైవం మీ దగ్గర.
0: గాడ్ ఈస్ నియరర్ దాన్ యువర్
1: తండ్రి చూడ చాలా దూరం ఉండు.
0: బట్ మదర్ ఫిజికల్ మదర్ ఇస్ ఎట్ ఎ డిస్టెన్స్.
1: కనుకని తల్లి హృదయ స్థానంలో ఉంటుంది.
0: అండ్ దేర్ఫోర్ గాడ్ ద మదర్
1: అదే సత్య స్వరూపిణి,
0: అదే
1: వాక్ స్వరూపిణి,
0: ద స్పీచ్ ఫ్యాకల్టీ.
1: సత్యం అనేటువంటి దాన్ని ఆరాధించండి.
0: సో వర్షిప్ దిస్ ట్రూత్.
1: సత్యాన్ని మనం అనుసరించండి.
0: ఫాలో ట్రూత్.
1: సత్యవాక్కును ఉచ్చరించండి.
0: స్పీక్ ట్రూత్.
1: సత్య మార్గంలో ప్రయాణం కాండి.
0: ఫాలో ద ట్రూత్.
1: సత్య ధర్మాన్ని రెండింటిని ఏకం చేయండి.
0: యూనిఫై ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మానవత్వం సార్థకమవుతుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ యుల్ రిడీమ్ యువర్ లైఫ్.
1: నేను మొట్టమొదటి ప్రారంభం చేసినప్పుడు ఒక శ్లోకంతో ప్రారంభమవుతుంది.
0: భగవాన్ స్టార్టెడ్ ద శ్లోక దిస్ ఆఫ్టర్నూన్.
1: కానీ ఉపన్యాసం అయిన తర్వాత తిరిగి ఒక భజన్తో అంత్యమవుతుంది.
0: భగవాన్ కంక్లూడ్స్ దిస్ కోర్స్ విత్ ఎ భజన్.
1: ఈ రెండు కూడా ఎలాంటివి తెలిసినా
0: యు నో వాట్ దే ఆర్.
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: శ్లోకం అనేటువంటి కింద ప్లేట్.
0: ద ఫస్ట్ పోయమ్ శ్లోక ఇస్ ప్లేట్.
1: నా యొక్క సంభాషణ అంతా కూడా నువ్వు మధ్యలో వడ్డించినటువంటి యొక్క విందు పదార్థాలు.
0: భగవాన్ డివైన్ డిస్కోర్స్ ఆర్ ది వేరియస్ డెలీషియస్ ఐటమ్స్ సర్వ్డ్ ఆన్ ది ప్లేట్ ద బిగినింగ్ పోయమ్.
1: కడపటి సాంగు దానికి పైన కప్పినటువంటి ప్లేట్.
0: ది అల్టిమేట్ భజన్ ఇస్ ద వన్ ద కవరింగ్ ది ఐటమ్స్ డెలీషియస్.
1: కానీ నేను పెట్టినటువంటి విందును విందుగా మార్చుకోండి అని మందుగా తీసుకోకూడదు.
0: బట్ టేక్ ది డెలీషియస్ ఐటమ్స్ యాజ్ విందు ద బ్యాంక్వెట్ బట్ నాట్
1: ఈ విందును కూడా ఒక సమయం లోపల పూర్ణంగా అనుభవించాలి.
0: ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ దిస్ బ్యాంక్వెట్.
1: అప్పుడే పూర్ణమిదం
0: దేవన్ దెన్ యూల్ ఎంజాయ్ ద బ్లిస్ ఇన్ టోటాలిటీ ఇన్ ఫుల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా,
1: మనము తెలుసుకోవాల్సినటువంటి నిత్య జీవితంలో ఎన్నో ఉంటున్నాయి.
0: లాట్స్ ఆఫ్ థింగ్స్ వి హావ్ గాట్.
1: దైవత్వం దైవత్వం అని దైవత్వం వరకు పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
1: ఈ మానవత్వంలో ఉండేటువంటి దోషములే మొట్టమొదట మనం గుర్తిస్తాం.
0: ఫస్ట్ నో ద మిస్టేక్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: ఏ మార్గంలో నడిచినప్పుడు మానవుడు పరిపూర్ణ మానవుడిగా ఉంటాడు.
0: ఇఫ్ యు ఫాలో ద రైట్ వే యు విల్ బి ఎ ఫుల్ పర్సనాలిటీ టోటల్.
1: ఈ పరిపూర్ణ మానవుడు కావడానికి ఏది మనకు ప్రధానమైన అవకాశం?
0: వాట్ ఇస్ ఇంపార్టెంట్ టు బి ఫుల్ మ్యాన్?
1: ప్రేమ తత్వము.
0: దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమ తత్వాన్ని మనం చక్కగా మార్చుకుంటే,
0: if you follow the path of love correctly,
1: sarvamu premamayanga untuntadi,
0: everything becomes love.
1: Premamudita manase.

0: ప్రేమ స్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: గర్వం ఉండినంత వరకు మానవుని ఎవ్వరూ ప్రేమించరు.
1: So long there is pride in man, you will not be able to love anyone.
0: ఏనాడు మానవుడు గర్వమును అడగదొరక్కును అప్పుడే అట్టి మానవుని సర్వులు ప్రేమిస్తుంటారు.
1: The one without pride or ego will be loved by all.
0: క్రోధం హిత్వా నసోచసి, క్రోధముండనటువంటి వానికి సుఖం అనేటువంటిది ఉండదు.
1: The one full of anger will never find happiness.
0: వాడు నిరంతరము కూడాను శోకించుచుండు.
1: They'll be miserable continuously.
0: ఎప్పుడు ఈ క్రోధమును అణగదొరక్కునో అప్పుడే అతనికి ఒక విధమైన ఆనందము ప్రాప్తిస్తుంది.
1: The moment he gives up, he'll have full control over his anger. He'll be blissful.

0: మితిమీరిన కోరికలు ఉండినంత వరకును ఇతనికి ఎట్టి సంపద కూడాను చేకూరదు.
1: So long he has got so many of the desires, he will not be able to accomplish anything.
0: ఎప్పుడు ఈ మానవుడు తన కోరికలను అదుపులో ఉంచుకోను అప్పుడే సర్వులు అతన్ని ప్రేమిస్తారు.
1: The day when he'll put a ceiling on his desire, everybody will start loving him.

0: లోభకుండినంత వరకును ఇట్టి మానవునికి ఎట్టి సుఖము కూడాను ప్రాప్తించదు.
1: సో లాంగ్ వన్ ఈస్ ఫుల్ ఆఫ్ గ్రీడ్ ఆర్ మైజర్లీనెస్ హీల్ నెవర్ బి హ్యాపీ.
0: ఏనాడు లోభమును దూరము గావించుకున్నో ఆనాడే ఈ మానవునకు సుఖం అనేటువంటిది ప్రాప్తిస్తుంది.
1: దట్ డే వెన్ ఈస్ అవే ఫ్రమ్ దిస్ గ్రీడ్ ఆర్ మైజర్లీనెస్ హీల్ బి హ్యాపీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: భగవత్ విషయం అనేటువంటిది ఇది అగమ్య గోచరమైనటువంటిది.
1: డివినిటీ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్.
0: భగవద్ విషయమై విమర్శించుట అతి సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు ఆర్గ్యూ రిగార్డింగ్ ది స్పిరిచువల్ ఫీల్డ్.
0: భగవద్ దివ్యలు కాని భగవత్ శక్తులను కాని విమర్శించుట అత్యంత సులభం.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు క్రిటిసైజ్ ది మిస్టరీ అండ్ ది మిరకల్ ఆఫ్ గాడ్.
0: కాని అవగాహన చేసుకోవటం మహా కష్టం.
1: బట్ ఇట్స్ టఫెస్ట్ టు అండర్స్టాండ్ కంప్లీట్లీ.
0: చెడ్డను గురించి కాకుల వలె కేకలు వేయటము మంచిది కాదు.
1: It's not proper to shout like crows on the street watching bad around.
0: Manchini gurinchi kokila vale gaanam cheyatam chaala manchidi.
1: It's absolutely very good to sing like cuckoo bird watching good.
0: Munde munde mate bhinna okari abhiruchi marokariki aishtanga untundi.
1: Taste differ. The one that you like is not liked by another.
0: ఒకరి ఇష్టము మరొకరికి చెడ్డదిగా ఉంటుంది.
1: వన్ థింగ్ మే బి గుడ్ టు యూ బట్ ది సేమ్ థింగ్ విల్ బి వెరీ బ్యాడ్ టు అనదర్.
0: ఇట్టి మానవత్వంతో ఉండినటువంటి యొక్క ఈ జీవితము దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించడానికి ప్రయత్నించగలదు?
1: సచ్ ఎ హ్యూమన్ లైఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్ టు కాంప్రిహెండ్ ది డివినిటీ?
0: ప్రాచీన కాలము నుండి భారతీయ ఋషులు అనేక విధములైన పరిశోధనలు పరిశీలనలు సలిపి వేదశాస్త్ర ఇతిహాస పురాణముల ద్వారా దివ్యత్వాన్ని జగత్తుకు ప్రచార ప్రబోధములు చేర్చు వచ్చుచున్నవి.
1: Since ancient times, the sacred texts of Bharat, like all the sacred epics and Vedas, helped us to investigate and experiment the divinity.
0: ఉపనిషత్తులు రసోవై సహ అనగా పానకమునందు పంచదార వలె పాలయందు వెన్నవలే భగవంతుడు సర్వత్రా నిండి ఉన్నారని ఉపనిషత్తుల యొక్క ప్రబోధ.
1: ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్ దట్ టెల్స్ us దట్ జస్ట్ యాజ్ యు ఫైండ్ ద షుగర్ ఇన్ ఎ సిరప్, జస్ట్ యాజ్ యు ఫైండ్ బటర్ ఇన్ మిల్క్, యు ఫైండ్ ద డివినిటీ ఆల్ ఓవర్.
0: భగవంతుడు మంచి యందు చెడ్డ యందు కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్.
0: సత్యాసత్యములు ఎందు కూడాను భగవంతుడు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ బోత్ ది ట్రూత్ అండ్
0: పాప. పుణ్యములు ఎందు కూడాను భగవంతుడు ఉంటున్నాడు.
1: బోత్ ఇన్ మెరిట్ అండ్ సేమ్.
0: ఇట్టి పరిస్థితి ఎందు ఇంకా అసత్యమని కాని లేక పాపమని కాని అధర్మమని కాని ఈ విధంగా నిర్ణయించగలదు?
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ హౌ డు వి డిసైడ్ ఎ లై ఆర్ ఎ సిన్ ఆర్ అన్రైచియస్నెస్?
0: అయితే మమాత్మ సర్వభూతాంతాత్మ, మమాత్మ సర్వభూతాత్మ, ఇది భగవద్గీత యొక్క ప్రబోధ.
1: ఇట్ ఇస్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత దట్ యు ఆర్ ఆల్ ది స్పార్క్స్.
0: అన్ని భూతములు ఎందుకూడను నా యొక్క ఆత్మనే ఉన్నది. ఇట్టి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి సమత్వం అనేటువంటి యొక్క ఆనందము ప్రాప్తిస్తుంది.
1: ద వన్ హూ రియలైజెస్ ద ప్రిన్సిపల్ దట్ ద కాస్మిక్ డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: కానీ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి జీవితంలో జీవించేటువంటి ప్రతి వారికి భిన్నమైనటువంటి యొక్క సత్యాసత్యములు, ధర్మ అధర్మములు, మంచి చెడ్డలు, పాప పుణ్యములు ఇవి తప్పినవి కావు.
1: హౌఎవర్ దోస్ దట్ లివ్ ఇన్ దిస్ ఫిజికల్ ఎఫీమరల్ ట్రాన్సియంట్ వరల్డ్ దే కెనాట్ బి అవే ఫ్రమ్ ద ట్రూత్ అండ్ ద లై, ద మెరిట్ అండ్ సిన్ అండ్ సో ఆన్.
0: కనుక మనం ప్రాకృతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నంత వరకు ఈ యొక్క ద్వంద్వ సంబంధమైనటువంటి యొక్క మార్గములు మనం విడవడానికి వీలు కాదు.
1: So long we are in this transient world, mundane world, we cannot be away from this duality.
0: ఈ సుఖ దుఃఖములకు మధ్యయందే మన యొక్క శాంతి భద్రతలు నిలిచి ఉన్నాయి.
1: Our peace and security lie between these two things.
0: మన యొక్క ఆనందం అనేటువంటిది దుఃఖంతోనే కూడి ఉంటున్నది.
1: Our bliss is related to the misery.
0: The pleasure is an interval between two pains. రెండు బాధల మధ్యయందే ఒక సుఖం ఉంటున్నది.
1: Pleasure is an interval between two pains.
0: జీవితం అంటే ఏమిటి?
1: What's life?
0: జీవితం అనగా కేవలము నీడ ఎండల కలయిక.
1: Life is a combination of the light and the shadow.
0: దుఃఖమే లేక సుఖమును మనం అనుభవించలేము.
1: Without difficulties you cannot enjoy the pleasure.
0: ఎండ నుంచి వచ్చినప్పుడే సుఖం యొక్క విలువ మనకు గుర్తింపడానికి వీలవుతుంది.
1: When once you return from the severe heat you will be able to enjoy the other aspect.
0: కనుక మానవ జీవితం అనేటువంటిది సుఖ దుఃఖముల సమ్మిళితమైనటువంటి స్వరూపమే.
1: Human life is a combination of pleasure and pain.
0: ఇట్టి జీవితమందు సుఖము ప్రత్యేకంగా ఉండాలని ఆశించుట వీలు కాదు.
1: It's not possible to think of pleasure alone, separate.
0: సుఖమునందే సుఖము లేదు.
1: There is no pleasure in pleasure as a whole.
0: నసుఖ లభ్యతే సుఖం. సుఖము నుండి సుఖము రాదు, దుఃఖము నుండి మనకు సుఖం ప్రాప్తిస్తున్నాడు.
1: యు కెనాట్ డిరైవ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఇట్ ఇస్ ఓన్లీ అవుట్ ఆఫ్ డిఫికల్టీస్ యు గెట్ ఇట్.
0: కనుక ఈ ప్రపంచమంతా కూడాను కేవలము మూడు విధములైనటువంటి కర్మల చేత ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ ఆఫ్ దిస్ యూనివర్స్ డిపెండ్స్ అపాన్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఇది సృష్టి, స్థితి, లయము అని.
1: వన్ ఇస్ క్రియేషన్ సస్టెనెన్స్ ఇన్ ద లాస్ట్ వన్ ఇస్ ఎన్హిలేషన్.
0: ఈ మూడింటి యొక్క ప్రమాణములను ప్రతి ఒక్కరు కూడా అంగీకరించక తప్పదు.
1: ఎవ్రీవన్ విల్ హ్యావ్ టు అక్సెప్ట్ దిస్ ట్రినిటీ, ద త్రీ ప్రిన్సిపల్స్.
0: ఏ కాలమునందైనా, ఏ దేశమునందైనా, ఏ పరిస్థితులు ఎందైనా, నాస్తికుడైనా యాస్తికుడైనా ఈ మూడింటి యొక్క ప్రమాణములను అంగీకరింపక తప్పదు.
1: ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ బి ఎ థీస్ట్ ఆర్ ఎథీస్ట్ విల్ హ్యావ్ టు అక్సెప్ట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్.
0: ఇది కేవలము ఒక దివ్యమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటిది.
1: దిస్ గివ్స్ అస్ డివైన్ టీచింగ్ టు హ్యుమానిటీ.
0: సృష్టి అనేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ క్రియేషన్?
0: సృష్టి అనగా ఈశ్వర సంకల్పమునకు ప్రతిరూపమే.
1: ఇట్ ఇస్ వెరీ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ విల్.
0: దీని పేరే ప్రకృతి.
1: ఇట్స్ కాల్డ్ ప్రకృతి ఆర్ నేచర్.
0: ఈ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి ప్రాణికి కూడాను ప్రకృతి యొక్క స్వభావంలే ఉండాలి, ఉండి తీరాలి.
1: ద వన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విల్ హ్యావ్ టు నెసెసరీ పొజెస్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యొక్క ప్రభావమును ప్రచరించే నిమిత్తమై ఈ ప్రపంచంలో మూర్తి భవించినటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ ఇస్ బోర్న్ ఓన్లీ టు ఎక్స్ప్రెస్ ది క్వాలిటీస్ ఆఫ్ నేచర్.
0: ప్రకృతి యొక్క సంబంధము, ప్రకృతి యొక్క ప్రభావము అందరి యందు ఒక సమానంగా ఉండదు.
1: దిస్ ఎఫెక్ట్ అండ్ ద రిలేషన్షిప్ విత్ నేచర్ ఈజ్ నాట్ యూనిఫామ్ అమంగ్ ఎవ్రీవన్.
0: ఈ ప్రకృతి చైతన్యము కేవలము దేహ సంబంధమైన భావముతో ఉండినటువంటి వానికి, అహంకారపరమైనటువంటి వానికి వికృతంగా ఉంటుంది.
1: దోస్ దట్ ఫుల్ ఆఫ్ విత్ బాడీ ఫీలింగ్ అండ్ ఫుల్ ఆఫ్ ఈగో విల్ హ్యావ్ దిస్ వరల్డ్లీ interpretation of this nature.
0: Atma paramainatunti valiki sukrutam avutundi.
1: Those that will have the interpretation of the spirit will understand the merit of
0: prakriti chaitanyam okkate.
1: But actually the awareness is one.
0: Vari vari drukpadamulu puraskarinchukoni, vari vari bhavamulu puraskarinchukoni ee manchi cheddalu abhirudhi avutuntai.
1: The good and bad they increase, improve basing on the temperament and the feeling.
0: ee prapanchamunaku lokamu ani oka peru.
1: This world is called
0: lokam. Lokamunaga emiti?
1: What is it?
0: Alochanato kudinatundi shaktike lokamu annaru.
1: This loka or the world is the one with the faculty of thought.
0: ee pradeshamulo aneka mandi ippudu untunnaru.
1: Here so many assembled.
0: అందరూ ఒకే ప్రదేశంలోనే ఉంటున్నారు.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఎట్ వన్ ప్లేస్.
0: కానీ ఒక్కొక్క లోకం ఒక్కొక్క రీతిగా ఉంటుండాలి.
1: బట్ ఈచ్ వన్ థింగ్స్ ఆన్ హిస్ ఓన్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఒకరు విద్యను గురించి యోచిస్తుంటారు.
1: వన్ థింగ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఒకరు ఉద్యోగం గురించి యోచిస్తుంటారు.
1: వన్ థింగ్స్ ఆఫ్ ఎ జాబ్,
0: ఇంకొకరు వ్యాపారం గురించి విచారిస్తుంటారు.
1: అదర్ థింగ్స్ ఆఫ్ బిజినెస్,
0: ఇంకొకరు వ్యవసాయం గురించి విచారిస్తుంటారు.
1: అదర్ థింగ్స్ ఆఫ్,
0: మరికొంతమంది విజ్ఞానం గురించి విచారం చేస్తుంటారు.
1: అదర్ థింగ్స్ ఆఫ్ ఎంక్వైరీ.
0: ఈ నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికములందు ప్రతి భావము కూడాను మనసు యొక్క సంకల్పం యొక్క ప్రభావమే.
1: ఇన్ దిస్ ఫిజికల్, ద స్పిరిచువల్ అండ్ పొలిటికల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్ టు మెంటల్ థాట్.
0: కనుకనే మానవుని యందు ఈ సృష్టి స్థితి లయములనేటువంటిది తన యొక్క అంతర్భూతమైన శక్తులే.
1: దేర్ఫోర్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద క్రియేషన్, ద సస్టెన్స్ అండ్ ఎలియేషన్ ఆర్ ద త్రీ ఇన్ ఎవ్రీ వన్.
0: సృష్టి అనగా కేవలము సంకల్పముల యొక్క స్వరూపమే.
1: Creation means is the very form of the will.
0: Sthiti anaga atti swaroopanni rakshinchatame.
1: Sustenance means maintenance of that form.
0: Layam anaga ee rakshimpabadinatundi danini tanalo chechukotame.
1: Annihilation means the merger of that which is protected.
0: Ee srishti sthiti layamulake kevalamu rajoguna tamoguna satvikamulani peru pettaru.
1: The creation, sustenance, annihilation are equal to the three attributes, the pious, the
0: immortal, and the distilled.
1: Man is the very form of the three attributes.
0: ఈ త్రిగుణములే త్రిశూలములు.
1: These three attributes are
0: ఈ త్రిశూలములే త్రిమూర్తులు.
1: They are the very three forms of the divine.
0: ఈ త్రిమూర్తులే త్రిలోకులు.
1: They are present in the three worlds.
0: కనుక మూడు లోకములు, మూడు మూర్తులు కూడాను ప్రతి మానవుని యందు కూడాను మూర్తి భవించినటువంటి వారే.
1: Therefore the three worlds and the three forms of the divinity are present in every man.
0: ఈ ప్రపంచమనందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారిని రూపముగా దర్శించినటువంటి వారు ఎవరు లేరు.
1: In this world there are none who have seen Brahma, Vishnu and Maheshwara.
0: ఎవరు బ్రహ్మ, ఎవరు విష్ణు, ఎవరు మహేశ్వరుడు?
1: Who is Brahma, who is Vishnu, who is
0: Maheshwara? మానవుని యందు ఉన్నటువంటి ఈ త్రిగుణములే ఈ త్రిమూర్తి స్వరూపులు.
1: The trinity represents the three attributes in mankind.
0: Trigunam tridalakaram trinetram cha triyayudham nijanma papa samharam ekabilvam sivarpanam. ఈ మూడింటి యొక్క గుణములను ఏకత్వంగా భావించి దివ్యత్వమైనటువంటి శివార్పితము గావించటమే.
1: There should be harmony in the unity of this trinity and should be offered to Lord Shiva.
0: అనగా శివం అనగా ఏమిటి?
1: What does it mean of Shiva?
0: మంగళమైనటువంటి యొక్క స్థితి.
1: That is the position of auspiciousness.
0: ఈ త్రిమూర్తి తత్వాన్ని ఏకత్వంగా గావించుకున్నప్పుడే మానవత్వంలో మంగళత్వం ఏర్పడుతుంది.
1: When once you find the unity in this trinity, you find the auspiciousness there.
0: రాజకీయ రంగమునందు అనేక విధములైనటువంటి శాఖలు ఉంటుంటాయి.
1: There are so many kinds of shades there.
0: ఆరోగ్య శాఖ ఉంటుంది, విద్యా శాఖ ఉంటుంది, ఆర్థిక శాఖ ఉంటుంది.
1: There are so many branches, there are so many fields like the health and the
0: finance. ఇది ఇంగనే ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను అనేక శాఖలు ఉంటున్నాయి.
1: Like this in spirituality also there are so many fields.
0: ఇది ఏ సృష్టి స్థితి లయములు.
1: The three branches are the creation, the
0: సృష్టి డిపార్ట్మెంట్ కు ఒక నాయకుడు.
1: And one is the leader of this creation.
0: Poshana department ku okaru nayakulu.
1: There is a leader for the sustenance.
0: Laya sambandhamainatundi daniki okaru nayakulu.
1: And there is a leader for annihilation.
0: Ee okkokaru okoka department ku heads maatram gaane untaru.
1: Each one is a head for each of the departments.
0: Aithe
1: however
0: veeru veeri veeri sakalanu maatrame sakramaina margamulo sunnigitamaina margamulo వీరు చూసుకుంటూ రావాలి.
1: దే హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దర్ సెక్షన్స్ అండ్ రన్ ఇట్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎ స్మూత్ వే.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వం చేత అన్నింటికి అధిపతి ఒకడు ఉంటుంటాడు.
1: అవుట్ ఆఫ్ ఇన్ దిస్ ట్రినిటీ దర్ ఇస్ ఎ మాస్టర్ హెడ్ ఆఫ్ ఆల్ ది త్రీ.
0: అతన్ని చీఫ్ మినిస్టర్ అనుకోండి, లేక ముఖ్యమంత్రి అనుకోండి.
1: యూ టేక్ హిమ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్
0: అనగా ప్రైమ్ మినిస్టర్ ఆర్ ముఖ్యమంత్రి అనుకోవచ్చు.
1: యూ టేక్ హిమ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ద చీఫ్ మినిస్టర్.
0: అతని పేరే గాడ్.
1: హిస్ నేమ్ ఇస్ గాడ్.
0: ఈ మూడింటి యొక్క చేరికను తన హస్తంలో ఉంచుకున్నాడు అన్నమాట.
1: ఆల్ ది త్రీ ఆర్ అండర్ హిస్ కంట్రోల్.
0: దీనిని గాడ్ అన్నారు.
1: దిస్ వీ కాల్ గాడ్.
0: దీనిని అల్లా అన్నారు.
1: దిస్ ఆల్సో ఇస్ కాల్డ్ అల్లా.
0: ఈ విధమైనటువంటి భిన్న భేదములైనటువంటి యొక్క మార్పును ఉంచుకుని దైవత్వానికి అనేక రూపనామములు కల్పిస్తూ వచ్చారు.
1: In that way the interpretation is made and we have assumed taken so many forms.
0: ఈ సృష్టి స్థితి లయములకు మూడింటికిని ఈ దైవత్వమే మూల కారణము.
1: Divinity is responsible for all these three aspects.
0: దీనిని ఆంగ్లమందు GOD, God అన్నారు.
1: In English The divinity is expressed by this word,
0: G, srishti, generation.
1: G, creation, that generation.
0: O, organization.
1: O, organization.
0: Tarvata, D, destination.
1: D, destruction.
0: ఈ విధమైనటువంటి మూడింటి యొక్క ఏకత్వం చేతనే గాడ్ అనేటువంటి పేరు పెట్టారు.
1: దేర్స్ యూనిటీ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ సో కాల్డ్ గాడ్.
0: ఈ విధమైనటువంటి దివ్యత్వాన్ని మానవులు అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ డి అనేటువంటి దాన్ని నాశనం చేసినట్టుగా డిస్ట్రాక్షన్ అన్నారు.
1: వి సే దట్ డి సిగ్నిఫైస్
0: డిస్ట్రాక్షన్. అదే లయము అన్నారు.
1: దట్స్ వి కాల్ ఇన్
0: రిలేషన్. అలా తనలో లయం గావించుకోవటమే.
1: ఇట్ మీన్స్ మర్జ్.
0: ఓ ఆర్గనైజేషన్.
1: ఓ ఆర్గనైజర్ ఆర్గనైజేషన్
0: అనగా రక్షించటము.
1: ప్రొటెక్షన్.
0: జి జనరేషన్.
1: జి జనరేషన్
0: మన యొక్క దీనిని సృష్టి గావించుకోవటమే.
1: ఇట్స్ క్రియేటింగ్ వన్స్ ఓన్
0: సెల్ఫ్. బ్రహ్మ విష్ణు మహేశ్వరి అనేటువంటి వారు మానవుని యందు ఉండినటువంటి అంతర్భూతమైన శక్తులే.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర దే రిప్రజెంట్ ఇన్నర్ ఫ్యాకల్టీస్.
0: దీనిని అర్థం చేసుకోవాలి అన్న ఆధ్యాత్మిక తత్వం అత్యవసరం.
1: టు అండర్స్టాండ్ ఇట్ ది స్పిరిచువాలిటీ ఇస్ నెసెసరీ.
0: ఆధ్యాత్మికమనగా ఒంటరితనమని కాని ఏకాకి జీవితమని కాని కాదు.
1: స్పిరిచువాలిటీ డస్ నాట్ మీన్ ద లైఫ్ ఆఫ్ లోన్లీనెస్ ఆర్ సాలిట్యూడ్.
0: మానసిక రాగద్వేషములకు దూరంగా ఉండి యావత్ మానవ కోటిని ఏకంగా పరిపూర్ణంగా ఉంచగలిగినటువంటి శక్తియే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ విచ్ ఇస్ బియాండ్ ఆల్ సోర్స్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ వన్ ఇస్ అమంగ్ ఆల్.
0: కనుక ఆధ్యాత్మిక తత్వం అనగా ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఒంటరితనముగా భావిస్తున్నారు. అది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు టేక్ ద స్పిరిచువల్ లైఫ్ ఇస్ ద వన్ ఆఫ్ సాలిట్యూడ్ ఆర్ లోన్లీనెస్.
0: ఇట్టి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను అంతర్భూతంగా అర్థం చేసుకోవాలి.
1: వన్ మస్ట్ అండర్స్టాండ్ విదిన్ ద మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: మానవుని యందు అనంతమైనటువంటి శక్తులు ఇమిడి ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ విదిన్ హిమ్.
0: మానవుని యందు లేని శక్తులు ఈ జగత్తులో ఎక్కడ కూడాను కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ పవర్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: మనం చూచున్నది విన్నది కన్నది ప్రతి ఒక్కటి కూడాను మనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావములే.
1: వాట్ ఎవర్ దట్ యు సీ యు హియర్ అండ్ experience is within you.
0: Reflection of the inner being.
1: That's all the reflection of the inner being.
0: కనుక మన యందు ఉండినటువంటి సర్వశక్తుల్లే మనం ఆవిర్భవింప చేసుకుని తద్వారా మనం అనుభవిస్తున్నాము.
1: Therefore you generate all the powers within you and experience.
0: ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: We have to make every attempt to understand the nature of this.
0: ఏ విధంగా మనం గుర్తించాలి?
1: How to know?
0: భారతీయ సంస్కృతి ప్రాచీన కాలం నుండి కూడాను అనేక విధమైనటువంటి మార్గముల చేత ప్రబోధ ప్రచారం సల్పుతూ ఉన్నది.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద కల్చర్ ఆఫ్ భారత్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ వేరీడ్ వే దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాడు మహాశివరాత్రి.
1: టుడే ఇస్ మహాశివరాత్రి.
0: నిత్యము ఒక రాత్రిని మనం అనుభవిస్తూనే ఉన్నాము.
1: వి డూ ఎక్స్పీరియన్స్ నైట్ ఎవ్రీడే.
0: కానీ అవి సామాన్యమైన రాత్రులు.
1: దే ఆర్ జస్ట్ ఆర్డినరీ నైట్.
0: అవి చీకటి రాత్రులు.
1: They're full of darkness.
0: ఇది శివరాత్రి, మంగళకరమైన రాత్రి.
1: This is శివరాత్రి which is auspicious.
0: అనగా ఎట్టు మంగళకరము.
1: How do you call it auspicious?
0: మానసిక సంబంధమైనటువంటి శక్తులకు 16 కళలు ఉంటున్నవి.
1: The mental faculties are 16.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత ముఖ ఇంద్రశ్చాగ్నిశ్చ అని అనేక కళలతో కూడినటువంటిది మానవత్వం.
1: Human life has got all these aspects of the faculties.
0: ఈ 16 కళల లోపల ఈనాడు మానశుద్ధ చతుర్దశి దినము 15 కళలు లీనమై ఉంటున్నాయి.
1: ఆన్ దిస్ డే మార్గశిర్ష చతుర్దశి మోస్ట్ ఆఫ్ దెం వేన్డ్.
0: అతి సులభముగా మానసిక శక్తిని మన వశము గావించుకోవడానికి అత్యంత అవకాశం ఉంటుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద డివినిటీ ఈజీలీ ఆన్ దిస్ డే.
0: దానివల్లనే దీనికి మంగళకరమైన దినం అన్నారు.
1: దేర్ఫోర్ వీ కన్సిడర్ దిస్ డే ఆస్పిషియస్.
0: మన మనస్సును భగవంతుని వైపు మరల్చడమే మంగళకరము.
1: ది ఆస్పిషియస్ లైస్ ఇన్ డైరెక్టింగ్ అవర్ మైండ్ టువర్డ్స్ గాడ్.
0: మానవుని యందు శేషింపబడినటువంటి పశుత్వాలు అమితంగా ఉంటున్నాయి.
1: దట్ సో మెనీ ఆఫ్ ది రెసిడ్యువల్ బెస్టియల్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్.
0: ఎవరిని మనం ఏ విధమైనటువంటి యొక్క కష్టములకు గురి చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్.
0: సర్వము ఈశ్వరమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్
0: ఈశావాస్యమిదం జగత్.
1: The universe is
0: sarvabhutanam.
1: God is all in
0: అన్ని భూతముల యందు ఉండేటువంటి యొక్క చైతన్య శక్తియే ఈశ్వరత్వము.
1: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ the divinity present in all the created beings.
0: కనుక ఎవరిని మనం పూజించినను ఎవరిని మనం బాధించినను భగవంతుణ్ణి బాధించినట్టు అవుతుంది.
1: Whomsoever you may put to suffer a harm,
0: దీనిని ప్రస్తరించుకొని పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: Therefore it is said, helping others is a merit, harming others is a sin.
0: Help ever, hurt never. ఎవరిని మనము కష్టపెట్టకూడదు.
1: హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్.
0: అయితే కొన్ని పరిస్థితులు యందు మనం కొన్ని విధములైనటువంటి బాధలకు గురి అవుతుంది.
1: హౌఎవర్ అండర్ సర్టన్ సర్కమ్‌స్టాన్సెస్ వి డు సఫర్.
0: అలాంటి పరిస్థితులు యందు నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కొంత కాలం తీసుకోవాలి.
1: వి షుడ్ టేక్ టైమ్ టు మేక్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ ట్రాన్సియంట్ అండ్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక శివత్వం అనగా మానవుని యందు ఉన్నటువంటి యొక్క పవిత్ర భావమునకే శివత్వము అని పేరు.
1: సో శివత్వ represents the sacred qualities in man.
0: Prati manavuni enduku ee pavitratalu untune unnavi.
1: So sacredness is present in every man.
0: Pavitrata leni manavudu prapanchamlo kanaraadu.
1: There is no man without this sanctity.
0: Tani tanu gurtinchukoledu kani atani enduku nu pavitram unnadi.
1: He might not recognize within himself, but there lies the sanctity in him.
0: Ilanti paristhitri endu మానవత్వాన్ని ఏ రీతిగా మనము అర్థం చేసుకోవాలి?
1: Under these circumstances, how are we to understand the human life?
0: మానవాకారమును ధరించినటువంటి యొక్క దివ్యత్వంగా మనం భావించాలి.
1: We have to take it that it's all the divine in human form.
0: దేహము కేవలము పాంచభౌతికమైన దేహము.
1: Body is full of senses.
0: ఇది భగవంతుని యొక్క నివాసము.
1: It is the dwelling place of God.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: కానీ ఈ టెంపుల్ ఏ విధంగా ఉండేది? ఒక స్థిరమైనది కాదు, మూవింగ్ టెంపుల్.
1: It's not a temple that is stable, it's a moving temple.
0: ఎక్కడికి వెళ్ళినా కొడలో భగవంతుడు ఉంటే ఉన్నాడు.
1: Wherever you may go, you find God.
0: సర్వత పాణిపాదం తస్సర్వతోచి శిరోముఖం అనగా సర్వత్రా తన యొక్క పాదపాదములే ఉంటున్నవి.
1: All over, everywhere you find his feet and also his hands.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore we should lead in a sacred way so as to understand the divinity.
0: ఇలాంటి పవిత్రమైన మార్గములు ప్రవేశపెట్టినప్పుడే దివ్యత్వంగా మారుతుంది మానవత్వం.
1: When once it is in the direction of sacredness, you will understand the divinity.
0: కేవలము ఒక్కొక్క వ్యక్తిత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించడానికి తన యొక్క దృక్పథం లే దీనికి మూల కారణం.
1: It's only your temperament that is responsible to understand this principle.
0: దేహాత్మ భావమే తనకు బంధన గావిస్తుంది.
1: It's only the body feeling that leads you to bondage.
0: పరమాత్మ భావమే అతన్ని స్వేచ్ఛగా ప్రవేశపెట్టుంది.
1: డివైన్ ఫీలింగ్ మేక్స్ యూ ఫ్రీ.
0: కనుక మనం ప్రపంచంలో ఎంతకాలం జీవించినప్పటికీ దివ్యత్వంగానే మనం జీవించాలి.
1: వీ మే లివ్ లాంగ్, బట్ వీ షుడ్ లీడ్ ఎ డివైన్ లైఫ్.
0: కొన్ని గుణములు మానవుని యందు అమితంగా అభివృద్ధి అవుతుంటాయి.
1: సర్టన్ క్యారెక్టర్స్ దే గో ఆన్ ఇంక్రీజింగ్ ఇన్ అవర్ లైఫ్.
0: అది తన యొక్క బలహీనతలే తప్ప అన్యము కాదు.
1: దట్స్ ఆల్ సైన్ ఆఫ్ యువర్ వీక్నెస్, నథింగ్ ఎల్స్.
0: అనేక మంది అనేక విధమైనటువంటి దుర్గుణములను అభివృద్ధి పరచుకొని తద్వారా తన యొక్క గొప్పదనమును చాటుకునే నిమిత్తమై ప్రవేశపెడుతుంటారు.
1: సమ్ పీపుల్ దే విల్ ఫాస్టర్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ దే గో ఆన్ పబ్లిసైజింగ్.
0: అది కాదు మన యొక్క మానవత్వము.
1: దట్స్ నాట్ హ్యూమన్ లైఫ్.
0: జంతువులం నరజన్మ దుర్లభం.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ నరజన్మం రావటము, ఈ పాంచభౌతికమైన దేహము ఆవిర్భవించటము, ఇవన్నిటి కూడాను దేహాది కర్మలు ఆచరించే కోసం.
1: This human life and the body with all the senses is given so as to seem not to be born.
0: Kalu dharma sadakam.
1: The body is
0: dharma margamulo manam pravesha pettali ee shariranni.
1: We should make use of this body in the righteous way.
0: Ee dharmam,
1: what is this righteousness?
0: Anaga manovakayamulato kodinatvante dharmamu.
1: Dharma righteousness is the one that has got
0: three. Appudu idi manavattam anetvanti peru sarthakam avutundi.
1: Then only the true name of human life.
0: The proper study of mankind is man.
1: In other words, the proper study of man.
0: Thoughts, words, action. Mudinti yokka ekatvam kavali.
1: The harmony of thought, word and deed.
0: Idi ee naadu chaala durlabhanga untundali.
1: Today that is rare.
0: మానవత్వంలో ఉండేటువంటి ఇంత పవిత్రతను కూడా మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద సాంక్టిటీ.
0: నిజముగా మానవుడే దేవుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్ గాడ్.
0: నరుడే నారాయణుడు.
1: ది హ్యూమన్ బీయింగ్ ఇస్ గాడ్.
0: వ్యక్తిత్వంగా భావించినంత వరకు నరుడు.
1: సో లాంగ్ యూ గో బై ద బాడీ ఫీలింగ్ ఇస్ యువర్ హ్యూమన్ బీయింగ్.
0: దివ్యత్వమును భావించినప్పుడే నారాయణుడు.
1: ఇఫ్ యు హావ్ డివైన్ ఫీలింగ్ యు ఆర్ వెరీ గాడ్.
0: కనుక ఈ రెండింటి యొక్క భేదము మన భావములోని ఇమిడి ఉంటున్నవి.
1: ద డిఫరెన్స్ లైస్ ఇన్ యువర్ ఫీలింగ్.
0: మన భావముల యొక్క ప్రమాణమే ఈ పరిస్థితి యొక్క లోకము.
1: The mistake lies in our feeling.
0: కనుక మంచి చెడ్డలు ఎదుటివాణి ఎందు లేదు.
1: Therefore, good and bad are not present in the man
0: in
1: front of you. Everything is within you.
0: తన యొక్క భావములు ఫీలింగ్ లే తనకు ఆ విధమైనటువంటి మంచి చెడ్డలుగా రూపొందుతుంటాయి.
1: వన్స్ ఓన్ ఫీలింగ్ దే ట్రాన్స్ఫార్మ్ దే అపియర్ యాస్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దైవముగా భావించి తానే దివ్యమైనటువంటి యొక్క శక్తిగా భావించినప్పుడే జగత్తంతా కూడాను సువిచ్ఛంగా ఉంటుంది.
1: దేర్ ఫార్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ కన్సిడర్ వన్స్ ఓన్ సెల్ఫ్ డివైన్ ఆర్ గాడ్ సో హ్యాస్ టు బి హ్యాపీ.
0: ఈశ్వరు యొక్క ప్రకృతి తత్వాన్ని ప్రకటింపజేయటం కోసమనే మానవత్వం ఆవిర్భవించింది.
1: హ్యూమన్ లైఫ్ ఈస్ గిఫ్టెడ్ సో హ్యాస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ ఇన్ నేచర్.
0: ఈ ప్రకృతి యొక్క స్వభావం మనం అనుభవించే నిమిత్తమై ఈ దేహం అందుకున్నాము.
1: టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద క్వాలిటీస్ ప్రెసెంట్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ యూనివర్స్ ద హ్యూమన్ లైఫ్ ఈస్ గివెన్.
0: దేహం ఒక పనిముట్టు.
1: Body is an instrument.
0: మనసు ఒక పనిముట్టు.
1: Mind is an instrument.
0: నీవే ఆత్మ స్వరూపుడవు.
1: You are the very embodiment of the spirit.
0: నీవు ఈ పనిముట్టును చేతనందు ఉంచుకొని మన యొక్క కర్మల్లో కర్తవ్యాన్ని నిర్వర్తించు పోవాలి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్.
0: కర్తవ్యం యోగముచ్యతి.
1: డిశ్చార్జ్
0: కర్తవ్యం సుకర్మ కౌశలం. ఈ కర్తవ్యాన్ని ఆచరించేటువంటి దీంట్లో మనం చాలా బీదలైపోతున్నాము.
1: వీఆర్ నాట్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీ ప్రాపర్లీ.
0: ఈ బలహీనత మనం దూరం చేయాలి.
1: Therefore, we should have to give up that temper.
0: మనం ఎట్టి దానికి కూడాను మనం ఏ మాత్రం కూడాను వెరవకూడదు.
1: We should not have any trace of fear.
0: సత్యాన్ని మనం అనుసరించాలి.
1: We should follow truth.
0: ఈ ప్రపంచంలో దైవం ఎవరు అంటే సత్యమే దైవము.
1: Truth is God.
0: కనుక అట్టి సత్యాన్ని మనం అనుసరించినప్పుడే దైవాన్ని మనం ఆరాధించిన వారం అవుతాం.
1: When we follow that path of truth, you will be worshiping God.
0: ప్రతి వ్యక్తి యందు కూడాను ఉంటున్నది.
1: Truth is in every person.
0: కనుకనే మానవత్వంలో అన్ని కూడా భగవంతుని యొక్క శక్తి అతనే కదులుతున్నవి.
1: Therefore, within human life, all powers latent in him are because of God.
0: లోకమునందు ఏ పని చేసినప్పటికీ దైవ సంకల్పమే మూల కారణం.
1: Any act done anywhere, it's only because the will of God.

0: Every day without fail you find sunrise and sunset.
1: గగనమునకు కాంతి కాజేయుతారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
0: Stars that glitter at night, why do they hide themselves during the daytime?

0: The wind god has no rest for a moment. Why should he give us the breeze and air?
1: Ani sambu kadakala dvanulu navvuchu gali. Anasambu kalakala navvuchunu gali. Salalamun pravahinchu chandamila.
0: Continuously, like running brook, the running waters will be flowing continuously.
1: Prakutilo yendu juchina pranulandu.
0: In this nature, everywhere among beings,
1: dana vibhava jati mata vedambulela.
0: Why differences on grounds of money, the caste, yavani the community?
1: Atnaku baddudo yavadu prabhuo.
0: Who knows under whose will command we live here?
1: Atani agnanu palimpa arayarandu. Arayarandu.
0: Follow his command. Follow his command. Obey his command.
1: Anta daivagnane.
0: Everything is Lord's will.
1: ఏ చిన్న కార్యమునకు కానీ దైవాజ్ఞనే దీనికి మూల కారణము.
0: ఫర్ ఎనీ స్మాల్ యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్
1: కదలదు నీది సంకల్పము లేనిది గడ్డి పోచేయును.
0: ఈవెన్ గ్రాస్ బ్లేడ్ కెనాట్ మూవ్ వితౌట్ హిస్ విల్.
1: మంచి చెడ్డలు నీ భావముల యొక్క ప్రభావమునే కానీ అంత దైవ దృష్టిలో సమత్వమే మంచిది.
0: Good and bad are based on your feelings, but from God's viewpoint, both are same.
1: సంస్కృతి ప్రాచీన కాలము నుండి కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఉపదేశములు అందిస్తూ వచ్చినది.
0: Since ancient times, Bharat gave this sacred teaching.
1: అందరూ ఒక్కటే అన్నది.
0: It said that all are one.
1: భారతీయ సంస్కృతిలో వేదం చాలా ప్రమాణము, అది ఏ ప్రధానము.
0: The Veda in Bharat culture is most important, its standard.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్. అనంత శిరముల చేత, అనంత పాదముల చేత, అనంత హస్తముల చేత, అనంత నేత్రముల చేత ఈ జగత్తు నిండి ఉంటుందని.
0: The whole world is full of infinite number of heads, innumerable number of hands and feet.
1: కనుక మనము సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి. అందరూ కలిసి మెలిసి పెరగాలి.
0: Therefore we should all live together.
1: కలిసి మెలిసి తిరగాలి.
0: We should move about together.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించాలి.
0: We should also improve upon the intelligence that we have come to know.
1: కలిసి మెలిసి కలతలేక చెలిమితో జీవించాలి.
0: We should live in friendship without any conflict or difference of opinion.
1: ఇది వేదము యొక్క ప్రధాన బోధ.
0: This is the main teaching of Veda.
1: అందరూ కలిసి మెలిసి ఉండాలి.
0: All should live together.
1: ఐక్యమత్యమే మానవ జీవితము.
0: Unity is the human life.
1: ఆచరణే దీని యొక్క అభివృద్ధికి మూల కారణము.
0: One should practice for progress.
1: కానీ ఈనాడు ఐక్యమత్యమే లేదు.
0: But today there is no unity.
1: ఈ ఐక్యమత్యమును కోల్పోవడం చేతనే మానవత్వం చిన్న భిన్నమైపోతుండాలి.
0: Because of the absence of the unity, we find the human life lost its meaning.
1: కనుకనే యూనిటీని మనం పెంచుకున్నప్పుడే మనలో ప్యూరిటీ డెవలప్ అవుతుంది.
0: Therefore, when you improve this unity, purity will
1: develop. అయినప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: When once purity develops, you will have the divinity.
1: ఏనాడు యూనిటీ లేదో ఆ ప్లేస్ లోపల ఎనిమిటి ఆర్ కమ్యూనిటీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేరిపోతుంది.
0: That day when there is no unity, the enmity or community steps in.
1: కనుక ఎనిమిటీని మనం చేర్చకూడదు.
0: సో డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనిమిటీ.
1: అది మన శత్రువు.
0: దట్స్ అవర్ ఎనిమీ.
1: మానవునికి ముగ్గురు శత్రువులు చాలా ప్రధానము.
0: మ్యాన్ కైండ్ హస్ త్రీ ఎనిమీస్.
1: కామ క్రోధ ద్వేషములే.
0: One is the desire, the anger and hatred.
1: రాక్షస గుణములు.
0: They are demons.
1: వీటిని ఏ మాత్రం కూడా మనం చెంత చేర్చకూడదు.
0: Don't entertain them.
1: మానవునికి ప్రధానమైన గుణము ప్రేమనే.
0: The main quality of mankind.
1: Love is God. Live in love. అప్పుడే డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: When once purity develops, you will have the divinity.
1: ఏనాడు యూనిటీ లేదో ఆ ప్లేస్ లోపల ఎనిమిటీ ఆర్ కమ్యూనిటీ ఈ రెండింటిలో ఏదో ఒకటి చేరిపోతుంది.
0: That day when there is no unity,

0: this love today.
1: దేనినైనా మనం విసర్జించవచ్చును, ప్రేమను మాత్రం విసర్జించకూడదు.
0: యూ కెన్ గివ్ అప్ ఎనీథింగ్ బట్ నాట్ లవ్.
1: ప్రేమనే మన ప్రాణము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: ప్రేమనే మన జీవితము.
0: లవ్ ఇస్ లైఫ్.
1: ప్రేమనే ఈ ప్రపంచము.
0: ది లవ్ ఇస్ ద వరల్డ్.
1: ప్రేమనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: కనుకనే విశ్వం విష్ణు స్వరూపం.
0: ది యూనివర్స్ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుక విష్ణు అనగా వ్యాపకత్వం అయినటువంటి వాడు.
0: విష్ణు మీన్స్ దట్ ఆఫ్ ఎక్స్పాన్షన్.
1: అట్టి వ్యాపకత్వమైన ఈ జగత్తు నందు దైవత్వం లేనిది ఏమిటి?
0: ఇన్ దిస్ ఆల్ పర్వేసివ్ వరల్డ్, ఎక్స్పాండెడ్ వరల్డ్,
1: ఉంటే చూపమని అడుగుతారు. చూపేది దేన్ని?
0: వాట్ ఈస్ దట్ ఈస్ టు బి షోన్?
1: అంతా దైవమే.
0: ఎవ్రీవేర్ యు ఫైండ్ గాడ్.
1: పశ్చన్న పిచా నపశ్యతి మూఢో మూఢో మూఢో. చూస్తున్నదంతా దైవమే.
0: వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ గాడ్.
1: ఇంకా దైవాన్ని చూపమని ఏమిటి అడగటం?
0: దెన్ వై డు యు ఆస్క్ టు సీ?
1: దైవం అంటే ఏమిటి రూపము?
0: దెన్ వాట్స్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్?
1: ఈ దైవానికి అన్ని రూపములు తనవే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: అన్ని భావములు తనవే.
0: ఆల్ ఫీలింగ్స్ ఆర్ హిస్.
1: కనుక చూచినవన్నీ దైవ స్వరూపమే.
0: సో వాట్ ఆల్ దట్ యు సీ ఇస్ డివైన్.
1: ఇందులో మంచి చెడ్డలు అనేటువంటిది భేదము లేదు.
0: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ లైక్
1: కాల మార్పు చేతనే మంచి చెడ్డలుగా మనం రూపొందుతున్నాం.
0: ఇట్స్ ఓన్లీ పాసేజ్ ఆఫ్ టైమ్ దట్స్ రెస్పాన్సిబుల్.
1: సాయంకాలం ఫలం తిన్నాము.
0: ఈవినింగ్ యు హావ్ పార్టేక్.
1: తెల్లవారేటప్పటికి మలమైంది.
0: నెక్స్ట్ మార్నింగ్ ఇట్ హస్ బికమ్ ఎక్స్క్రీటెడ్.
1: మలం బ్యాడ్ అంటున్నాము.
0: యు సే ది ఫ్రూట్ ఇస్ గుడ్.
1: ఈ బ్యాడ్ అండ్ గుడ్ నీ దృష్టిలోనే కానీ దైవంలో రెండు సమానమే.
0: గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ యువర్ ఫీలింగ్.
1: కాల మార్పు చేతనే ఈ విధమైనవి జరుగుతున్నాయి.
0: ద చేంజెస్ ఆర్ డ్యూ టు పాసేజ్ ఆఫ్ టైమ్.
1: టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. కాలం చాలా ప్రభావం.
0: టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇట్టి విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించినటువంటి భారతదేశం.
0: ఇట్స్ భారత్ దట్ హస్ డెమోన్స్ట్రేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: ఇండియా ఈజ్ ది టీచర్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ అన్నారు.
0: India is the teacher of all lands.
1: అన్ని దేశములకు ఇండియా ఒక ఉపాధ్యాయ స్థానంలో ఉన్నటువంటి.
0: ఫర్ ఆల్ కంట్రీస్ ఇండియా ఇస్ ది పొజిషన్ ఆఫ్ ఎ టీచర్.
1: అనగా దివ్యత్వాన్ని ఏ భేదము లేకుండా ఒక్కటిగా భావించినటువంటిది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ఇట్ కన్సిడర్ డివినిటీ యాజ్ వన్.
1: దైవము ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: గమ్యము ఒక్కడే.
0: గోల్ ఇస్ వన్.
1: జీవితము ఒక్కటే.
0: లైఫ్ ఇస్ వన్.
1: ఈ ఏకత్వంలోనే అనేకత్వం వ్యాప్తి చెందింది.
0: ఇట్స్ ఓన్లీ దిస్ యూనిటీ దట్ లీడ్స్ టు డైవర్సిటీ.
1: కనుక ఒక్కటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one. Scholars refer to it as many.
1: అట్టి దివ్యత్వమైనటువంటి దానిని మనం అనేకత్వంగా బోధిస్తున్నాము.
0: ద డివినిటీ వీ టేక్ ఇట్ యాస్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మనకు కావలసినది నేటి పరిస్థితుల్లో ప్రేమనే ప్రధానమైనటువంటిది.
0: Under the present circumstances, we should know that love
1: ee
0: is important.
1: ప్రేమను కోల్పోవడం చేతనే మానవత్వమనే కోల్పోయినాం.
0: As love is lost, the human quality is gone.
1: ఈ మానవతా విలువలు.
0: What are the human values?
1: మన ప్రేమనే మానవతా విలువ.
0: Love is the chief human value.
1: మన సత్యమే మానవతా విలువ.
0: The human
1: value. మన అహింసనే మానవతా విలువ.
0: And this
1: మన ధర్మమే మానవతా విలువ.
0: And righteousness is human value.
1: ఈ విలువలు మన యందు ఉంచుకొని విలువలు లేనట్టుగా కేవలం మూర్ఖుడై ప్రవర్తిస్తున్నాడు.
0: విత్ ఆల్ ది వాల్యూస్ విత్ ఇన్ అస్ వీ లీడ్ ఎ వాల్యూలెస్ లైఫ్.
1: మానవత్వం అంటే ఆకార మానవత్వం కాదు.
0: హ్యూమన్ లైఫ్ డజంట్ మీన్ ఓన్లీ హ్యూమన్.
1: ఆచార మానవత్వం కావాలి.
0: By practice it should be human.
1: ఆకారం ఉండినంత మాత్రమే ప్రయోజనం ఏమిటి?
0: నో యూజ్ బై హావింగ్ ఎ ఫామ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వల్ల పలుకున.
0: విల్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ ఎ ప్యారెట్.
1: పువ్వులపై పారాడే పురుగులు తుమ్మెదలగున.
0: ఆల్ ఇన్సెక్ట్స్ ఇన్ ఎ ఫ్లవర్ కెన్ ఎవర్ బి బటర్ఫ్లై.
1: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగటూనే ఉంటాయి.
0: ఎ పిగ్ మే బి సో స్టౌట్ బట్ ఇట్ కెన్ నెవర్ బి ఎన్ ఎలిఫెంట్.
1: కాదు కాదు, మానవత్వం అనేటువంటిది ఒక్క రూపాన్ని బట్టి కాదు.
0: దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ మియర్లీ బేస్డ్ ఆన్ ఫామ్.
1: కానీ మానవుడు మానవ జీవితంలో ఉండి కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: బీయింగ్ ఎ మ్యాన్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద డివినిటీ లేటెంట్.
1: పువ్వులోని మకరందము తీగలు అనుభవించున.
0: ద నెక్టర్ ప్రెసెంట్ ఇన్ ఎ ఫ్లవర్ ఇస్ నాట్ ఎంజాయ్డ్ బై ద క్రీపర్.
1: పండులోని మధురరసము వృక్షం అనుభవించున.
0: ద ఫ్రూట్ జ్యూస్ కంటైన్డ్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ బై ద ట్రీ.
1: ఈ లోకము లోపల సర్వము త్యాగంగానే ఉంటుండాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ సాక్రిఫైస్.
1: నదులు ప్రవహిస్తున్నాయి.
0: రివర్స్ లో
1: తన జలమును తాను త్రాగటం లేదు.
0: దే డోంట్ డ్రింక్ దేర్ ఓన్.
1: ఆ జలమును పరోపకార నిమిత్తమయ్య పంచుతున్నాయి.
0: ద వాటర్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ టు
1: వృక్షములు ఫలములు అందిస్తున్నాయి.
0: ట్రీస్ ఈల్డ్ ఫ్రూట్స్.
1: కానీ ఆ వృక్షములు ఆ ఫలములు భుజించటం లేదు.
0: బట్ దే డోంట్ పార్టేక్.
1: ఆ ఫలములు కూడా అందరికీ అందిపెట్టుతున్నాయి.
0: ఫ్రూట్స్ ఆర్ ఫర్ హ్యుమానిటీ.
1: మన ఆ గోవులున్నాయి.
0: We have got so many cows.
1: ఈ గోవులంతా కూడా తన చీలమును తాను గోలటం లేదు.
0: నో కౌ డ్రింక్స్ ఇట్స్ ఓన్ మిల్క్.
1: తమ చీలమును 10 మందికి పంచుతున్నాయి.
0: ద మిల్క్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఎవ్రీబాడీ.
1: అదే విధంగా మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని 10 మందికి పంచాలి.
0: Likewise, the divinity latent in mankind
1: seems to share. మానవుడు స్వార్థము స్వప్రయోజనంలో జీవిస్తున్నాడు.
0: Today man is spending leading a life of selfishness and selfishness.
1: పశువులైనా తన యొక్క దీనిని 10 మందికి పంచుతున్నాయి.
0: At least animals are sharing its love.
1: కానీ ఈనాటి మానవుడి యందు విశాలమైన భావము క్షీణించింది.
0: But today man is not

0: having broad feelings.
1: సంకుచితమైన భావములు పెరిగిపోయినాయి.
0: He is entertaining narrow feelings.
1: ప్రతిదానికి నీ స్వార్థము స్వార్థము స్వార్థము.
0: In every matter he is engrossed
1: in selfishness. మతి తప్పిపోతుంది.
0: Because of increasing selfishness he turns mad.
1: ఈ వాటి చదువు సంధియందు మాత్రం ఈ యొక్క మంచితనము లేదు.
0: There's nothing, no good quality in the education.
1: ఎంత మంది విద్యావంతులు లేరు లోకములో.
0: In this world there are number of educated people.
1: ఎంత మంది గొప్ప మేధావులు లేరు.
0: There are many intellectuals.
1: ఎంత మంది విజ్ఞానులు లేరు.
0: There are many people.
1: ఎంత మంది వైజ్ఞానులు లేరు.
0: Scientists.
1: ఎంత మంది నోబెల్ ప్రైజ్ తీసుకున్న వారు లేరు.
0: There are many Nobel laureates.
1: వీరి పేర్లంతా ఎక్కడికి వచ్చాయి?
0: Where do we find their names today?
1: కేవలం కొన్ని గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
0: They are only of academic value.
1: కానీ మహనీయుల యొక్క పేర్లు రామకృష్ణ పరమహంస ABCD అక్షరం రాదు.
0: But the names of noble souls, Ramakrishna Paramahamsa, is an
1: intellectual.
0: And he doesn't know any other language.
1: Ramadasu, Kabir Dasu, veerandaru kodanu maa pavitramaina parama bhaktulu.
0: Ramdas, Kabir, they are great devotees.
1: Veerandari perlu pustakallo kaadu hrudayallo manushulu hrudayallo nilichipoyinayi.
0: Their names are not confined to the books, they are imprinted on our hearts.
1: Pavitramaina vaari yokka perlu jeevula hrudayallo nilichipothunnayi.
0: The names of those sacred souls
1: are remaining with us. Nechinatunte vaallu granthallo nilichipothunnayi.
0: Otherwise the worldly people names will be limited to the books.
1: Mana perlu granthallo nilichanakkaledu.
0: Our names need not be written in
1: the books. హృదయాల్లో నిలిచిపోవాలి.
0: They should be imprinted on hearts.
1: అది నిలిచిపోవడానికి మనం మంచి కార్యం చేయాలి.
0: Therefore we should do good.
1: త్యజం దుర్జన సంసర్గం.
0: Give up bad company.
1: Run away from bad company.
0: Run away from bad company.
1: చెడ్డ వారి కంపెనీ మనం పెట్టకూడదు.
0: You should never be in bad company.
1: కారణం ఏమిటి? ఆ చెడ్డనంతా మనకు ప్రవేశిస్తాయి.
0: The reason is you will also
1: tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: చెడ్డవారితో మనం సహవాసం చేయకూడదు.
0: Never be in bad company.
1: నీ చేతనైతే చెడ్డవారిని మార్చడానికి ప్రయత్నం చేయి.
0: Because only this bad quality that changes you.
1: కనుకనే త్యజ దుర్జన సంసర్గం.
0: Therefore it is said run away from bad company.
1: అది చేసినంత మాత్రమే చాలదు.
0: It's not enough if you do that.
1: త్వజ సాధు సమాగమం.
0: Join the good
1: మంచి వారితో స్నేహం చేయాలి.
0: Join the good company.
1: మంచి వారితో సహాయం చేసినప్పుడే మనం మంచి స్థాయికి పోతుంటాం. 10 సేర్ల పాల లోపల ఒక్క సేరు నీరు కలిపితే నీరు కూడా పాల విలువ వస్తుంది.
0: ఇన్ 10 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఇఫ్ యూ జస్ట్ యాడ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఇట్ ఆల్సో బికమ్స్ మిల్క్.
1: విలువ లేని నీటికి కూడా విలువనందించింది పాలు.
0: The water that has no value will have the value later.
1: 10 సేర్ల నీళ్ళ లోపల కూడా 1 లీటర్ పాలు కలిపితే పాలు విలువ పోతుంది.
0: ఇన్ 10 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇఫ్ యూ మిక్స్ 1 లీటర్ మిల్క్ ద మిల్క్ విల్ లూజ్ ఇట్స్ వాల్యూ.
1: మనం మంచి వారి కూర్చినప్పుడు మంచి వారి విలువ కూడా పోతుంది.
0: ఇఫ్ గుడ్ పీపుల్ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ దే లూజ్ దేర్ వాల్యూ.
1: మంచి వారితో మనం కూడాలి.
0: We should be in good company.
1: మంచి వారితో చేరాలి.
0: We should be in good company.
1: వీరిని పురస్కరించుకుని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగం కావాలి.
0: Good company is required.
1: అప్పుడప్పుడు ఇలాంటి సత్సంగములు చేరాలి.
0: Now and then we should join the good company.
1: తద్వారా మనం సద్భావములు, సద్గుణములు, సదాలోచనలు, సత్కర్మలు, సత్చింతనలు మనలో ప్రారంభమవుతాయి.
0: Then only it's possible to have good qualities, good actions, good feelings and good thoughts.
1: కనుకనే భజ సాధు సమాగమం. మంచి వారితో మనం చేరాలి.
0: Therefore you should be in good company.
1: ఇంకా మూడవది ఏమిటి?
0: What is the third one?
1: కురు పుణ్య మహోరాత్రం. నిరంతరం కూడా పుణ్యం చేస్తూ రావాలి.
0: డూ మెరిటోరియస్ యాక్ట్స్ డే ఇన్ అండ్
1: ఏమిటి ఈ పుణ్యం అంటే?
0: వాట్ ఇస్ దిస్ మెరిట్?
1: పరోపకార సంబంధమైన పుణ్యమా లేక దాన ధర్మములా?
0: ఆర్ ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ?
1: ఇది ప్రాకృతమైనటువంటి పుణ్యములే.
0: దేర్ ఓన్లీ జస్ట్ వర్ల్డ్లీ.
1: కానీ నిజమైన పుణ్యం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రియల్ మెరిట్?
1: పరోపకారార్థం.
0: It's only for the welfare of others.
1: Para upakara, paropakara.
0: There are three words, para upakara.
1: Para, atma.
0: Para, atma.
1: Upa, samipamu.
0: Upa, proximity.
1: Kara, go.
0: Kara, go.
1: Atmaku samipanga poyede paropakaram.
0: Go close to the spirit.
1: Divyatvaniki samipanga poyede paropakaram.
0: Be near divinity.
1: Adi nijamaina paropakaram.
0: That's the real paropakaram.
1: Puru punya mahoratram.
0: Do merit.
1: Nirantaram kudanu daivamto undu. Be with God.
0: Be
1: do
0: with God.
1: With God. See with God, drink with God, eat with God.
0: Be with God, think with God.
1: Anta daivamtone untundali.
0: You be in
1: sarvamu daiva bhavamtone untundali.
0: Have the divine approach all the time.
1: Idi nijamainati paropakaram.
0: This is real paropakara, help.
1: Kalukane kuru punya mahoratram.
0: Do meritorious acts continuously.
1: Ratrim pagalukonu daiva chintal. Ye pani chesinappudiki this is God work. God work, God work, God work.
0: Day in and day out, whatever you may do it, take it as God work.
1: ఈ గుడ్ వర్క్ ఏ గాడ్ వర్క్ గా మారుతుంది.
0: గుడ్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు గాడ్స్ వర్క్.
1: అతి పవిత్రమైన భావాలతో మనం జీవితాన్ని గడపాలి.
0: వి షుడ్ లీడ్ ఏ సీక్రెట్ లైఫ్ విత్ సచ్ ఫీలింగ్స్.
1: ఇంకా నాలుగవది ఏమిటి?
0: దెన్ వాట్స్ ద ఫోర్త్ వన్?
1: ఇది ఒక విధమైనటువంటి మానవత్వంలో నిత్య జీవితంలో జరపవలసినటువంటివి.
0: దిస్ హాస్ టు బి డన్ ఇన్ అవర్ డైలీ రొటీన్.
1: నిత్య జీవితంలో ఉండవలసినటువంటి ఏవి ఈనాడు మానవుడు అనుభవించటం లేదు, ఆచరించటం లేదు.
0: టుడే వీ డోంట్ ప్రాక్టీస్ డూ ఎనీథింగ్ దట్ వీఆర్ సపోజ్డ్ టు ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: శూన్యం అనిత్యతాం అనగా నిత్యం అనిత్యతాం అన్నాడు. ఏది నిత్యము ఏది అనిత్యము అనేటువంటిది ఆ డిస్క్రిమినేషన్ మనం తెలుసుకోవాలి.
0: యూ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్ వాట్ ఈస్ ట్రాన్షియంట్ అండ్ వాట్ ఈస్ పర్మనెంట్.
1: ఏది మనకు పర్మనెంట్
0: వాట్ ఈస్ పర్మనెంట్.
1: ఇవన్నీ కూడా కేవలము గాలితో చేరినటువంటి మేఘములే.
0: ఆల్ అదర్ థింగ్స్ గో విత్ ద వింద్.
1: మన సుఖము దుఃఖము ఆనందము సౌఖ్యము సంతోషం అన్ని కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: All our happiness, the joys and the pleasures and the comforts are like passing clouds.
1: కాని ఇన్ని క్లౌడ్స్ ఎన్ని కదిలినప్పటికీ సూర్యుడు చక్కగానే ఉంటాడు.
0: In spite of all the passing clouds, the sun will stand there. అది
1: మన బుద్ధిని మాత్రం మార్చకుండా చూసుకోవాలి.
0: See that we don't change
1: intellectually. ఈ బుద్ధి వలనే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
0: It's only the intellect that helps us to develop divinity.
1: కనుకనే అతను బుద్ధిమంతుడు అంటారు.
0: So we say he's an intellectual.
1: ఆ బుద్ధిమంతము మనం గడ్డి తినకుండా చూసుకోవాలి.
0: See that we don't misuse intellect.
1: మనసు మారినా పర్వాలేదు.
0: Mind may change.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Don't follow the body, don't follow the mind.
0: Don't follow the body, don't follow the mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: అదియే బుద్ధి తక్కు తత్వము.
0: That is
1: దానిని మనం అనుసరించాలి.
0: That is the nature of intellect. Follow it.
1: అట్టి దారిని మనం అనుసరించినప్పుడు సక్రమమైన మార్గంలో మనం ప్రవేశిస్తాం.
0: When you follow the intellect, you are along the proper path.
1: ప్రతి దానికి మన బుద్ధియే మనకు సాక్ష్యము.
0: For everything, intellect stands as a witness.
1: మన బుద్ధి పవిత్రంగా నిర్మలంగా నిశ్చలంగా నిస్వార్థంగా ఉండినప్పుడు దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: When intellect is pure and unsullied and selfless, you don't need to fear anyone.
1: ఎక్కడ భయం వస్తుంది? దోషముల దగ్గరనే భయం వస్తుంది.
0: Where do you find fear? Where there is a mistake, there is fear.
1: దోషముల దగ్గర భయానికి అవకాశమే ఉండదు.
0: When there is no mistake, you don't need to have fear.
1: మనం ఏ పని చేసినప్పటికీ దైవ కార్యంగా మనం భావిస్తాం.
0: Whatever you may do, take it as God's work.
1: ఇది నా పని నీ పని కాదు.
0: Don't take it my work and God.
1: అందరూ కూడాను దైవ దీంట్లో ఒక మెంబర్స్.
0: We are all members in God's family.
1: అందరూ దైవం యొక్క బిడ్డలే.
0: We are all the children of
1: God. దైవ శక్తికంతా నీ ఒక ట్రస్ట్.
0: You are only a trustee.
1: నీవు ట్రస్టీగా ఉండవలసింది.
0: You should be a trustee.
1: నీ ఏమాత్రము నీవు దుర్వినియోగం చేయకూడదు.
0: You should never misuse it.
1: మనం సద్వినియోగం చేయాలి ఈ దేహాన్ని.
0: We should make proper use of this body.
1: సద్వినియోగం చేయాలి.
0: We should make proper.
1: మన మాటలను సద్వినియోగం చేయాలి. దేని చేసినప్పటికీ మానవుని విలువ ఎక్కడ ఉంటుందాది?
0: Our words and actions must be made.
1: ఈ దైవత్వానికి మార్గం ఎక్కడ ఉంటుందాది?
0: What is the path towards divinity?
1: See no evil, see what is good.
0: See no evil, see what
1: hear
0: is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear
1: talk
0: what is good.
1: Talk no evil, talk what is good.
0: Talk no evil,
1: think
0: talk
1: no
0: what
1: evil,
0: good.
1: Think what is good. Do no evil, do what is good. This is the way to God.
0: Do no evil, do what's good. This is the way to God.
1: Inta sulabhanga undinatuvanti oka daiva marganni manam emo tapasulu cheyatamu dhyanalu cheyatamu yogalu cheyatamu ivanni kalam vyaptam.
0: When the path of divinity is so simple and easy, but we undertake penance and meditation,
1: manam nijanga mana toti manavunaku ye vidhamaina sahayamo aa sahayanni manam cheyali.
0: We should render help in every possible way.
1: Prema swarupula sahayam ante emiti?
0: Embodiments of love, what's help?
1: Chinna udaharanam,
0: a small example.
1: Meerandaru kudanu బస్సులో వస్తుంటారు, ట్రైన్స్ లో వస్తుంటారు, ఇంకే విధమైనటువంటి యొక్క వాహనాల్లో వస్తుంటారు.
0: యూ ఆల్ ట్రావెల్ ఇన్ బస్సెస్ అండ్ ట్రైన్స్.
1: అయితే ఆ ట్రైన్ లో వచ్చే సమయంలోనో బస్సులో వచ్చే సమయంలోనో ఏ విధంగా హెల్ప్ చేయటం?
0: యాజ్ యూ ట్రావెల్ ఇన్ ఎ బస్ ఆర్ ఎ ట్రైన్, హౌ టు హెల్ప్?
1: ఏ విధమైన సహాయం చేయటం?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్?
1: ఆ బస్సులో వృద్ధులో లేక స్త్రీలో సీటు చిక్కక నిల్చుకోవాలి ఉంటారు.
0: There may be the old people or women standing.
1: అలాంటి సమయంలో నీవు సీటు నుంచి లేయి, వాళ్ళకి ఆ సీట్ ఇచ్చి.
0: At that time you get up and offer the seat.
1: Chinna pillalu untuntaru.
0: You may find kids.
1: Vaallu kuda kurchovadaniki sthalam undadu.
0: There may not be place.
1: Vaallaku aa seat icchey, neevu lechi nilchuko.
0: Offer your seat and you stand.
1: Ilanti sahayalu ennaina cheyochu mana jeevithamlo.
0: Such sort of a help you can do a lot.
1: Ee naadu nijanga yuvakulu cheyavalsinatundi seva idi.
0: This is the service expected of youngsters.
1: Busslo kurchuntaru.
0: They sit in.
1: ఇంకా రెండు సీట్లు ఆక్రమించుకుంటారు.
0: దే ఆక్యుపై.
1: స్త్రీలో వృద్ధులో ఎవరైనా వస్తే వాళ్ళు నిల్చుకుని బాధపడుతుంటే వీడు చూసి నవ్వుతుంటాడు.
0: దే గోన్ స్మైలింగ్ వాచింగ్ ద ఓల్డ్ పీపుల్.
1: ఈనాటి మానవుని యొక్క గుణములంతా ఈ విధంగా ఉంటున్నాయి.
0: దీస్ ఆర్ ద క్వాలిటీస్ టుడే.
1: సినిమాలో కష్టపడేటువంటి వారిని చూస్తే కంటినీరు కార్చిపోతారు.
0: As you watch the people suffering in cinemas, they cry.
1: Cinema picture lo unnatundi ani vekki vekki yedustadu.
0: They go on crying watching all the tragedy.
1: Pratyakshanga baadapadutunnatundi vaadu chuste vekkiristadu.
0: But he makes fun of the person who is suffering in right in front of him.
1: Idha
0: is that the quality?
1: Idi kaadu.
0: No.
1: Ekkadaina daya dayane.
0: కంపాషన్ ఇస్ సేమ్ ఎవ్రీవేర్.
1: అందరి ఎందు మనం కంపాషన్ చూపించాలి.
0: అండ్ యూ షుడ్ బి కంపాషనేట్ టువర్డ్స్ ఆల్.
1: ఈ కంపాషన్ చూచుకుంటున్న పోవటం చేసి ఇప్పుడు కంపాషన్ లేకుండా పోవటం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
0: Absence of compassion has become a fashion today.
1: మన ఫ్యాషన్ కాదు కంపాషన్.
0: ఇస్ నాట్ ద ఫ్యాషన్, ఇట్స్ కంపాషన్.
1: ఈ విధమైనటువంటి కైండ్ అంటారు, మ్యాన్ కైండ్ అన్నారు.
0: And we say kindness, we say mankind.
1: Man unnadu kani kindness ledu.
0: Man is there without kindness.
1: Man ante evaru? Kindness unnatundi vaade man.
0: Who is man? The one with kindness.
1: Andu vallane mankind annaru.
0: Then you call it mankind.
1: Unnadu kindness ledu.
0: There is no kindness in man.
1: Kada aa karunanu manam ee naadu abhivruddhi parchukovali.
0: Therefore we should develop
1: kindness. Aa dayanu ee naadu penchukovali.
0: So we should be kind.
1: Idi mana jeevitaniki mangalakaramainatundi.
0: And this is an auspicious thing.
1: Ekkada poyinappudiki vidyarthulu untuntaru.
0: There are students.
1: Ekkadaina evaro koncham ashantiga koncham baadala padutuntaru.
0: There may be people who are restless and suffering.
1: కానీ అట్టి వారికి తగిన సహాయం మనం చేయాలి.
0: You should render service.
1: అందరూ కూడా మేము దేవుణ్ణి వెతుకుతున్నాం దేవుణ్ణి వెతుకుతున్నాం అంటారు.
0: Everyone says that he is in search of God.
1: దేవుణ్ణి వెతకటం లేదు.
0: You don't need to search.
1: దైవాన్వేషణ ఎక్కడా జరగటం లేదు.
0: No one searches.
1: కానీ దైవమే నిజమైనటువంటి మానవాన్వేషణ జరుపుతున్నాడు.
0: But God in fact is in true search of.
1: దైవమే వెతుకుతున్నాడు మంచివాడిని.
0: God is in search of man.
1: ఎక్కడున్నాడు మంచివాడు, ఎక్కడున్నాడు మంచివాడు అని వెతుకుతున్నాడు.
0: Where is the noble soul? Where is the good man? He is on ever search.
1: కానీ నిక్కమైన చక్కనైన మక్కువైనటువంటి మానవుడు ఎవరు?
0: Who is the man who is so endearing, who is so loving?
1: కానీ ఈనాటి మానవుడు లోపల ఒకటి బయట మరొకటిగా ఉంటుంది.
0: But today he has one thing inside and expresses differently.
1: కనుక ఎవరు మంచివారని ఎవరు చెడ్డవారని,
0: సో దాన్ హూ ఆర్ గుడ్
1: లోపల బయట ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఇది షుడ్ బి వన్ విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్.
1: ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్ ఎట్ట ఉంటుండాలి?
0: వాట్ ఇస్ ద ఫ్యాషన్? మోడర్న్ ఫ్యాషన్.
1: దుఃఖం వస్తే నవ్వుతాడు, నవ్వు వస్తే ఏడుస్తాడు.
0: ఇన్ ట్రాజిక్ మూమెంట్స్ హీ స్మైల్స్. And times are happy moments.
1: ప్రాప్తమైన ప్రతి ఒక్క లక్షణాలు.
0: These are just the modern temperament.
1: ఇలాంటి వికారతత్వంతో కూడినటువంటి మానవునికి దివ్యమైనటువంటి ఆత్మతత్వం ఏ రీతిగా లభ్యమవుతుంది?
0: With all the wicked qualities, how do you expect to recognize this?
1: అంతర్ బహిష్ట సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట ఒకటిగానే ఉంటుండాలి.
0: Within and outside you should be one and the same.
1: అట్టి మానవుని కోసమై భగవంతుడు వెతుకుతున్నాడు.
0: In search of such a man God is.
1: కనుక మనమందరూ కూడా అట్టి మానవులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి సచ్ మెన్.
1: లోపల బయట ఒకటిగానే ఉంటుండాలి.
0: వీ షుడ్ బి వన్ ఇన్సైడ్ అండ్ అవుట్సైడ్.
1: అప్పుడే మన నిమిత్తమై భగవంతుడు వెతుకుతూ వస్తాడు.
0: అండ్ గాడ్ విల్ కమ్ సర్చింగ్ యూ.
1: మనం భగవంతుని వెతకటం కాదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ హిమ్.
1: ఎందుకోసం మనం వెతుకుతున్నాము?
0: వై డు వి సర్చ్?
1: మనలో ఆ పవిత్రత లేకపోవడం చేతనే వెతుకుతున్నాము.
0: బికాజ్ దేర్ ఇస్ నో సాంక్టిటీ ఆర్ సెక్రెట్ క్వాలిటీ.
1: మనలో ఆ దాహం లేకపోవడం చేతనే నీతి కోసం వెతుకుతున్నాము.
0: బికాజ్ దేర్ ఇస్ నో సచ్ ట్రేస్ విత్ ఇన్
1: యు. మనలో అట్టి కరుణ లేక చేతనే ఆ కరుణాస్వరూపుని వెతుకుతున్నాము.
0: బికాజ్ దేర్ ఇస్ నో కైండ్నెస్ విత్ ఇన్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ద వన్.
1: ఇంకా మనలోనే ఆ కరుణ ఉంటే కరుణాస్వరూపుడు మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నాడు.
0: When you are compassionate, the Lord of compassion is there within you.
1: నిజంగా తన దగ్గర ఉన్నటువంటి దాన్ని ఎవరైనా బయట వెతుకుతాడా?
0: Will anyone be in search of anything that he has already?
1: తన దగ్గర నేనే బయట వెతుకుతాడు.
0: In fact, we will be searching for that which he doesn't
1: have. కనుక మనలో లేడు కలిగిన దైవమును బయట వెతుకుతున్నాడు.
0: As we don't have within, we are in search outside.
1: తన యందే ఉంటున్నాడు భగవంతుడు.
0: God is within us.
1: In you, with you, above you, below you, around you.
0: God is in you, with you, below you, above you.
1: You are God.
0: You are God.
1: ఆ భావాన్ని పెట్టుకోవాలి.
0: You should have that feeling.
1: నీవే దైవము.
0: You are God.
1: అప్పుడు become దైవం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: The knower of God becomes God himself.
1: దేహాన్ని నువ్వు అక్షంలో పెట్టుకోవద్దు.
0: Don't have body feeling.
1: దేహం ఒక ఇన్స్ట్రుమెంట్.
0: Body is an instrument.
1: Mind ఒక ఇన్స్ట్రుమెంట్.
0: Mind is an instrument.
1: Senses అంతా ఇన్స్ట్రుమెంట్.
0: Senses are instruments.
1: You are the master.
0: But you should be the master.
1: అలాంటి స్థితికి మనం పోవాలి.
0: You should go to that state.
1: ఆనాడే నిజమైన శివతత్వం.
0: Then only you will have the quality of Shiva.
1: Shivam anaga mangalam.
0: Shivam means auspicious.
1: Aa mangalam mallu ledu kanakane nirantaram amangalamlo untunnam.
0: Because of that absence of auspiciousness, things are inauspicious.
1: Aa mangalam mani ende untundadi.
0: That is within us.
1: Tana ende unchukunnatvanti vaadu bayata enduku vetakali?
0: That which is within you, why are you in such a doubt?
1: Mukhapai addali pettukoni bedroom anta vetukutu untaru kontha mandi.
0: People have got glasses right on their nose, but they will be in search of it in their bedroom.
1: Aa bedroom lo addam daggara poyinu ayyo na addalu mukha paine unnaye anukuntaru.
0: Then once they stand in front of the mirror, they will watch their glasses.
1: Andarini manu ekatvanga oka vidhamainatundi yokka sodaratvanga bhavinchali.
0: We should have the feeling of fraternity, brotherhood.
1: Chinna udaharanam,
0: a small example.
1: ఒకనొక సమయంలో రాములు భరతుడు లక్ష్మణుడు బాల్ ఆట ఆడుకుంటూ వచ్చారు.
0: At one time Rama, Lakshmana, Bharata were playing ball.
1: బాల్ ఆడుతూ వచ్చారు.
0: They were playing with the ball.
1: కానీ ఆడి ఆడి అలసిపోయి చెమట కారుస్తూ రాములు పరిగెత్తి వచ్చి కౌసల్య ఒడిలో కూర్చున్నాడు.
0: After playing for a long time, full of sweat, Rama returned and sat on the lap of Kausalya.
1: కూర్చున్నటువంటి రాములు చాలా ఆనందంగా నవ్వుతున్నాడు.
0: Rama was seated, was ecstatic.
1: కౌసల్య అడిగింది, నాయనా ఇంత శ్రమపడి వచ్చావు, ఏమిటి నీ ఆనందానికి కారణం?
0: కౌసల్యాశ్రామా, యు ఆర్ సో హ్యాపీ, యు ఆర్ వెరీ టైర్డ్, వాట్స్ ద రీజన్?
1: అమ్మా, ఈనాడు మేము సోదరుడితో బాల్ ఆడుకున్నాము.
0: Said, mother, I am playing ball with my brothers.
1: కానీ ఈనాడు భరతుడు గెలిచాడు, నాకు చాలా సంతోషం అన్నాడు.
0: Today Bharata won, I am very happy.
1: ఓహో, తమ్ముడు గెలిచాడని అన్నకి ఇంత ఆనందమా నాయన? ఇలాంటి అన్నదమ్ములు ఉంటుండాలి అన్నాడు.
0: So you are so happy because your younger brother won. There should be brothers of that type.
1: Kontha seyipoyina tarvata Bharatudu parigettukuntu vachadu.
0: After some time Bharata came running.
1: Chaala vicharanga vachadu.
0: He was so sad.
1: Kausalya adigindi, nayana gelchinanduku aanandanga untundali kani enduku nee vicharana kaaranam emiti?
0: Kausalya asked, you won the game, then why are you sad?
1: Amma, nenu odipoyye paristhiti lopala nannu gelipinchalani anna odi gelupu naaku andinchadu annaru.
0: He said, it's only brother who is responsible for my this winning the game.
1: కనుక అన్న ఓడివాడే అని నాకు చాలా కష్టంగా ఉంటుంది.
0: ది ఎల్డర్ బ్రదర్ లాస్ట్,
1: నా నిమిత్తమై అన్న ఓడిపోవటము ఇది చాలా విచారం కాదా అన్నాడు.
0: ఫర్ మై సేక్ ఎల్డర్ బ్రదర్ లాస్ట్ అగైన్, దట్ మేక్స్
1: బ్రదర్స్ ఆ విధమైన దీంతో ఉండాలి. తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించాలి.
0: బ్రదర్ షుడ్ బి లైక్ దాట్. వెన్ ది ఎల్డర్ బ్రదర్ విన్స్ ది గేమ్, ఎల్డర్ బ్రదర్
1: ఓడిపోయినా పర్వాలేదు, తమ్ముడిని గెలిపించాలి.
0: ది ఎల్డర్ బ్రదర్ షుడ్ సీ దట్ యంగర్ విల్ విన్ ది గేమ్.
1: ఇది రామాయణం యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయాలు.
0: దీస్ ఆర్ ది ఐడియల్స్ టాట్ ఇన్ రామాయణం.
1: కానీ ఈనాడు అన్నదమ్ములు ఆ విధంగా లేరు.
0: టుడే బ్రదర్స్ ఆర్ నాట్ లైక్.
1: ఆనాడు రామలక్ష్మణులు అన్నదమ్ములుగా ఉంటున్నప్పుడు వాళ్ళంతా సుప్రీం స్టేజ్ గా ఉంటున్నారు.
0: రామ లక్ష్మణ ఇన్ దోస్ టైమ్స్ దే వర్ ఇన్ సుప్రీం స్టేజ్.
1: సుప్రీం స్టేజ్
0: దే వర్ ఇన్ సుప్రీం స్టేజ్.
1: సుప్రీం స్టేజ్
0: సుప్రీం స్టేట్.
1: కానీ ఈనాటి అన్నదమ్ములంతా సుప్రీం కోర్ట్.
0: బట్ టుడే బ్రదర్స్ గో టు సుప్రీం కోర్ట్.
1: అది కాదు, మనం పో సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: యూ షుడ్ గో టు సుప్రీం స్టేజ్.
1: అన్నదమ్ములు ఐకమత్యంగా ఉంటుండాలి.
0: బ్రదర్ షుడ్ బి యునైటెడ్.
1: అన్యోన్యంగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి
1: అనుకూలంగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి క్లోజ్.
1: అడ్జస్ట్మెంట్ ఉంటుండాలి. అండర్స్టాండింగ్ ఉంటుండాలి. ఈనాడు అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఎక్కడే కాని కనిపించడం లేదు.
0: టుడే దేర్ నో అడ్జస్ట్మెంట్, దేర్ నో అండర్స్టాండింగ్.
1: కనుక ఆనాటి రామాయణంలో ఉన్నటువంటి ఆదర్శాలు ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి.
0: సో మెనీ ఐడియల్స్ ఆర్ దేర్ ఇన్ రామాయణ ఆఫ్ దోస్ టైమ్స్.
1: తమ్ముడు గెలిస్తే అన్న ఆనందించేవాడు.
0: Elder brother felt so
1: అన్న ఓడిపోతే తమ్ముడు దుఃఖపడేటువంటి వాడు.
0: అండ్ ఎల్డర్ బ్రదర్ లాస్ట్, ది యంగర్ బ్రదర్ ఫెల్ట్.
1: ఇలాంటి ప్రేమ తత్వము ఈనాడు తిరిగి అభివృద్ధి కావాలి.
0: సచ్ సార్ట్ ఆఫ్ లవ్ షుడ్ డెవలప్ టుడే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినియులారా, అందరూ కూడాను ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ దిస్ లవ్.
1: ఈనాడు శివరాత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ శివరాత్రి?
1: మంగళకరమైనటువంటి గుణము ఈ యొక్క నాడు పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ఆస్పీషియస్ క్వాలిటీస్.
1: అనగా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలి.
0: ఎవ్రీబడి బి హ్యాపీ.
1: నేను మాత్రమే సుఖంగా ఉండాలి అనుకోకూడదు.
0: నాట్ ఐ అలోన్.
1: అందరూ సుఖంగా ఉంటుంది.
0: ఎవ్రీబడి,
1: ప్రతి మానవుడు కూడాను సంఘ మెంబరే కానీ సంఘానికి అతీతమైన వాడు కాదు.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ సొసైటీ, డజంట్ ట్రాన్సెండ్.
1: సమష్టి స్వరూపుడు ప్రతి మానవుడు.
0: హీఈస్ ఎ కలెక్టివ్ ఫామ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీఈస్ నాట్ ఎన్ ఇండివిజువల్.
1: సమాజమే లేకపోతే వ్యష్టి ఎక్కడ?
0: వితౌట్ సొసైటీ ఇండివిజువల్ కెనాట్ లివ్.
1: ప్రతి వ్యష్టి సమష్టి స్వరూపుడే.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ ద ఫామ్ ఆఫ్ ద
1: కనుక సమాజం యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని మనం కోరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డిజైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
1: మీ స్వార్థం కోసమే నీ పాట పడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ సెల్ఫిష్నెస్.
1: అలాంటివి ఈనాడు విద్యార్థుల్లో అధికంగా పెరగాలి.
0: సచ్ స్పిరిట్ షుడ్ బి మోర్ అండ్ మోర్ అమంగ్ స్టూడెంట్స్.
1: ఎక్కడ ప్రయాణం చేస్తున్నప్పటికి ఎవరైనా బాధపడుతుంటే ఆ బాధను మీరు వహించి వారికి సహాయం చేయాలి.
0: Wherever you may go, as you travel, you should help those that need your service.
1: Brotherhood of man, fatherhood of God.
0: Then only this will be established, brotherhood of man and
1: ఇలాంటి పవిత్ర భావాన్ని మనం పెంచుకున్నప్పుడే నిజంగా మనం విద్యావంతులం అవుతాం.
0: When you develop such sacred ideas, then only you can call yourself educated.
1: కనుక సహాయమే చాలా అవసరము.
0: Help is needed.
1: తోటి మానవుల యందున్నటువంటి యొక్క దైవతత్వాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the divinity among our fellow men.
1: ఈశ్వర సర్వభూతారామ అన్నారు, అందరి యందు ఉండేటువంటి చైతన్యమే ఈశ్వరుడు.
0: God is present in all. He is the very form of awareness.
1: కనుక ప్రతి చైతన్యమైనటువంటి యొక్క మానవుని కూడా మనం గౌరవించాలి.
0: So we have to respect
1: everyone. ప్రేమించాలి.
0: Love.
1: సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని
0: పెంచుకోవాలి.
1: ఇదే నిజమైన మానవత్వము.
0: దిస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అట్టు కాకుండా నీటిపైన తైలం పొట్టు వలె నీరు వేరు తైలం వేరుగా ఉండకూడదు.
0: ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఆయిల్ ఆన్ వాటర్ లయింగ్ సెపరేట్.
1: అన్నింటినీ ఏకమైపోవాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి యూనిఫైడ్.
1: ఇలాంటి మనలో జిడ్డు భావాలను పెంచుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ డెవలప్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవులకు కోరిక భరించినా చాలా ఆనందము, విఫలమైన ద్వేషము.
0: Today when our desire is fulfilled, we are so happy. If not fulfilled, we are sad.
1: దైవాన్ని కూడా ఉద్దేశించేటువంటి వారు ఉన్నారు.
0: There are some who hate God.
1: అయితే ఈ దైవాన్ని ఉద్దేశించేటువంటి వారు మూడు రకములుగా ఉన్నారు.
0: There are three types of people who hate God.
1: ఎవరు వీరు?
0: Who are they?
1: దైవం అంటేనే నమ్మకం లేని వారు ఒకరు.
0: Those that have no faith in God.
1: మనోభీష్టాలు విఫలమైనప్పుడు ద్వేషించే వారు మరొకరు.
0: దోస్ పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ యాజ్ దే డిజైర్.
1: వ్యక్తిగతమైన ద్వేషం వారు మూడో వారు.
0: దోస్ హూ హావ్ ఇండివిజువల్ డిఫరెన్స్.
1: ఈ మూడు రకమైన వారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు దైవాన్ని ద్వేషించరు.
0: ఓన్లీ దీస్ త్రీ కేటగిరీస్ నన్ ఎల్.
1: అందరు కూడా ప్రేమిస్తారు.
0: ఆల్ లవ్ గాడ్.
1: కనుక మనము ప్రేమతో మనం దైవాన్ని పెంచుకోవాలి.
0: దేర్ ఫోర్ యూ షుడ్ హావ్ రిలేషన్షిప్.
1: దైవాన్ని ప్రేమతోనే మనం సాధించాలి.
0: యూ షుడ్ కెన్ హావ్ గాడ్ విత్ లవ్.
1: ద్వేషంతో భగవంతుడు మనకు చేజిక్కడు.
0: యూ కెనాట్ హావ్ గాడ్ విత్
1: అసలు అది అహంకారం అంతకంటే చిక్కడు.
0: ఈగో అండ్ జెలసీ దే విల్ నాట్ హెల్ప్ యూ టు నో గాడ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: ఓన్లీ లవ్.
1: ఈ ప్రేమ నుంచినే మనము ప్రపంచంలో జీవించాలి.
0: వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ లవ్.

0: పరిపాటైపోయెను దుష్కృతం బిలను. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపస లోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్, ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Ujjogamulu cheya, ujjogamulu cheya, nuditalandaru pova, gruhakrutyamunu teerchu గృహిణులెవరు.
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు?
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దేర్ డైలీ ఆఫీస్ వర్క్, who will take care of children at home?

0: If you are to go to schools and teach other children, who are going to teach your children at home?
1: పుస్తకం చేబట్టి పురుషుల వలె పోవ వంట ఇంటిని దిద్దు వనితలెవరు.
0: If you all sit in your offices carrying the files and books, who will cook at home?
1: డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరిన ఇంటి పనుల కొరత ఎంతయుండు.
0: Though the financial problems are solved, yet there is dirt, there is a lacuna at home.
1: నిజము చూడా

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina
0: embodiments of love.
1: Divyatma swarupulara
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్.

0: positions come up to the expectations of the titles they bear.
1: మొట్టమొదటి బిరుదు గృహలక్ష్మి.
0: The first title of a woman is Grihalakshmi.
1: ఆ గృహమునకు తగినటువంటి యొక్క సౌభాగ్యాన్ని సౌశీల్యాన్ని సౌజన్యాన్ని చేకూర్చాలి.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: కానీ ఈమె గృహలక్ష్మి కాని ఆఫీసు లక్ష్మి కాదు.
0: Woman is Grihalakshmi but not office Lakshmi.
1: ఈమెకి రెండవ బిరుదు అర్ధాంగి.
0: She has second title అర్ధాంగి.
1: ఎవరికి అర్ధాంగి? పతికి అర్ధాంగి గాని పనికి అర్ధాంగి కాదు.
0: She is అర్ధాంగి half body to her husband and not to the work she does.
1: ఈమెకి మూడవ బిరుదు ఇల్లాలు.
0: The third title of a woman is illaru.
1: ఇంటికి ఆలి కాని ఆఫీస్ కు ఆలి కాదు.
0: She is the housewife, servant of the family, not to the office.
1: ధర్మపత్ని నాలుగవది.
0: The fourth title, ధర్మపత్ని.
1: సర్వ ధర్మములకు నిలయమైనటువంటిది గృహము.
0: The house is the center of all dharma or righteousness.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశమునందు ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: For all the novel, unique, evergreen path of view of righteousness, it is the house at the center of activity.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: సత్య ధర్మమును మనం కాపాడినప్పుడు అవే దేశాన్ని కాపాడతాయి.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: కనుక మన గృహమునందు ధర్మావిర్భరణ చేయాలి.
0: Therefore in our home we should see there will be dharma.
1: గృహమనగా కేవలం సామాన్యమైనటువంటిది కాదు.
0: A home is not an ordinary one.
1: వలదన్న సద్గ్రంథ పఠన కష్టము లేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: A home is a school where there will be learning of sacred texts.
1: శ్రమ లేక తమయంత సర్వంపు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: A home is a center of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantra shala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana gruhamu oka aadarshavainaatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa chesetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshinchetvanti oka satya deepamu veligetvantidi ee gruhamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatvanti vidyarthulaku leka pasipapalaku మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: ఫర్ ఆల్ ది థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ద చిల్డ్రన్ దట్ గో టు స్కూల్స్ ఇస్ ద మదర్ హూ ఇస్ ద ఫస్ట్ టీచర్.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: ఇస్ ద మదర్ హూ ఇస్ ద ఫస్ట్ టీచర్ టు ఎవ్రీ చైల్డ్.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతిగా గలదు.
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: Bharatiya streeki pradhana kartavyamu mukhyamaina aadarshamu lakshyamu tama gruhamunu taanu chakkadiddukovatame.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: Yavat prapanchamanappudunu gruhamune aadharabhootamudu.
0: It is the home which is the foundation for the entire world.
1: Illu baagapadite jagattanta baagupadutundi.
0: If the home is set right, the whole world would be perfect.
1: Ee dushyakalpitamaina jagattunandu enni saubhagyamulu enni santoshamulu ఎన్ని ఆహ్లాదములు ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇందును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ టు సెట్ హర్ హోమ్ రైట్.
1: అందువల్లనే మన భారతీయుల్లో ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: దేర్ఫోర్ ఇన్ ఆంధ్రాస్ దే ఆల్సో సే దిస్ దట్ వన్ హ్యాస్ టు బి వెల్ ఎట్ హోమ్ అండ్ దెన్ థింక్ ఆఫ్ ద రెస్ట్ లేటర్.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందరి కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినవి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikinchi yemugalche Savitri Bharata Sadvikade.
0: Savitri, who brought her dead husband back to life, she is the woman of the sacred land.
1: Tana satya mahimache దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ది ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
1: కులసతీత్వము అగ్నిగుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutiga vinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Sattasagara veshti tasmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కా.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఉమెన్ దట్స్ రియల్లీ రిడీమ్డ్ హూ మెయింటైన్స్ ద సాంక్టిటీ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూతి కాదా?
0: ద సీక్రెట్ Ganges is the very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matala yokka nilayamu Bharat desham kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat desham nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ సాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భారత అవనియందు పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.
1: మధుర భావం వేది మన దేశమందన్న, మధుర భావం వేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది.
0: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
1: Manammu kantenu pranambe ghanamanu, pranammu kantenu manambe ghanamanu, mana desa neetini mantagalpi.
0: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
1: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక ప్రభావ తత్వం చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
0: ఇట్ ఈస్ ది సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సేక్రెడ్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
1: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వి ప్రే ఫర్ ద వెల్ఫేర్.
1: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టగై అనేక మంది ఆనాటి రాజులు, ఆనాటి పతివ్రతామ తల్లులు, ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
0: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
1: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyamainatvanti ee bharatadesamlo sri dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
0: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
1: Chaduvulu chadivinanta maatrame na chaladu.
0: Is not enough if you are educated.
1: Chaduvulanniyu chadivi chaala viveki ayi magidi tannerugadu mandamatudu.
0: With all high education and knowledge, a foolish man does not know himself.
1: Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu.
0: With all high learning, a mean man would never give up his habit or temperament.
1: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
0: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
1: Chaduvu chaduvi chadivi chavanganetiki chavuleni chaduvu chaduva valayu.
0: After all, we study and study and die ultimately. We should study and learn in order to be immortal.
1: Adi aadhyatmika chadavu.
0: That is the spiritual learning.
1: Manavudu ee manasuto sannita sambandham undinanta kaalam kudanu ee aadhyatmika manetvantidi ataniki hrudayanni hattukodu.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: Manasu chamatkaramainatundi.
0: Mind is mysterious.
1: Deeni roopamu మరింత విశిష్టమైనటువంటిది.
0: ఇట్స్ ఫార్మ్ ఎస్పెషల్లీ సిగ్నిఫికెంట్.
1: దీని నిలయము మహాకీలకమైనటువంటిది.
0: అండ్ ఇట్ హెస్ గాట్ ఆల్ ద హిడెన్ సీక్రెట్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానిటువంటిది.
0: నో వన్ కెన్ రికగ్నైజ్ ఇట్స్ ఫార్మ్.
1: అన్ని రూపములు తానే.
0: ఇట్ అస్యూమ్స్ ఆల్ ఫార్మ్స్.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ విదౌట్ ఇట్.
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: దట్ డే వెన్ మ్యాన్ అండర్స్టాండ్స్ ద మైండ్ హీ విల్ బి అండర్స్టాండింగ్ ద డివినిటీ.
1: మనస్సుకు రూపము లేదు.
0: మైండ్ హ్యాస్ నో ఫార్మ్.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: ఇట్ మేక్స్ యు బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
1: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
0: ఇట్ విల్ మేక్ ఎ పాపర్ ఎ మిలియనేర్ అండ్ ఎ మిలియనేర్ ఎ పాపర్.
1: పిచ్చులు పట్టించు, పిచ్చిపో ఒట్టును.
0: ఇట్ విల్ మేక్ యూ మ్యాడ్ అండ్ ఆల్సో క్యూర్ యువర్ మ్యాడ్నెస్.
1: చేయనటువంటి పని లేదు.
0: There's nothing that it cannot accomplish.
1: ఈ మనసు అన్ని పనులు చేస్తుంది.
0: Your mind does everything.
1: అయితే దీన్ని ఉపయోగించుకునేటువంటి విధానంలో ఉంటుండాలి ఈ మంచి చెడ్డ.
0: However, the good and bad depends upon the way you make use of your mind.
1: ఈ మనసు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యలు కాదు ఆధారము.
0: It is not education that will help you to know the trend of the
1: mind. సంపదలు కాదు ఆధారము.
0: It is not the prosperity and plenty that is the foundation.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: It is not the name and fame that help you.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని యందు అనుకుంటున్నాము.
0: We think that man has so many bad qualities.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు.
0: There are none.
1: ఉన్నది ఒక్కటే.
0: There are no many bad qualities. In fact, there is only one.
1: అది ఏ? ఎంత శ్రీమంతుడైనా కూడాను ఒక్క తూరి తనకు అనేక విధమైనటువంటి విపత్తులు కలిగిస్తుంది.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: ఎంత తపశక్తి సంపన్నుడైనప్పటికీ అతన్ని ఒక్క పర్యాయం లోపల మార్చివేస్తుంది.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణం లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin himself.
1: Bharata deshamunandu prati bharatuni yokka inti yandu nitya satyamulaga prakashinchetvanti ramayana bharata bhagavatamunandu undinatvanti yokka pramanamulu prati okkaru kodunu venukoku tirigi chudali.
0: Everyone of this country should certainly go through the pages of the sacred texts like ramayana bharata and bhagavata.
1: Ravanuni yokka shakti ఇట్టిది అట్టిదని ఎవరు కూడా నువ్వు గుర్తించే వీలు కాదు.
0: ది కెపాసిటీ ఆఫ్ రావణ నో వన్ కెన్ ఎస్టిమేట్.
1: 64 విద్యలు నేర్చినటువంటి వాడు రావణుడు.
0: రావణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ 16
1: మహాశక్తి సంపన్నుడు రావణుడు.
0: ఈజ్ మైటీ వన్.
1: తన సోదరుడైనటువంటి యొక్క కుబేరుని యొక్క రథమును కూడా నువ్వు లాక్కొని అతన్ని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సప్పని సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము అనగా దురాశ.
0: ఇట్స్ ఓన్లీ మీనింగ్ టూ మచ్ ఆఫ్ డిజైర్, ఎక్సెసివ్ డిజైర్.
1: ఇన్ని ఉండినప్పటికీ ఈ రావణుడికి ఏమి తక్కువ?
0: He has everything. What is that he runs short of?
1: Korani korikalu enduku koravalsi vachindi?
0: Why should he desire which he should not?
1: Itani gnanam ekkada poyindi?
0: What happened to his wisdom?
1: Itani tapasakti ekkada poyindi?
0: What happened to his penance?
1: Kani ee pralobamu ee durasha undatam chetane adanu atappatanam ayipoyadu.
0: It's only because of this excessive desire he has
1: atanu maatrame padanam kavatame kaakunda atanu rajyanni kuda nu bhasram gaavinchukunnadu.
0: In fact, the whole kingdom is put to flames.
1: ఇంకా హిరణ్యకశిపుడు.
0: దెన్ హిరణ్యకశిపు.
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్.
1: మా గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1000 భాగమైన కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1000th ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోపం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: Such a capable Hiranyakashipu has ruined himself because of the desire.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము, బుద్ధిబలము, ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: He has got all the physical strength and all the strength of the wealth.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: What is the use of all these?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనము చేసింది.
0: It is only the desire that has ruined him.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: What is the teaching of the sacred history?
1: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: It teaches you that one should not entertain
1: ఆశలు ఉండవలసినదే.
0: Yes, you should have.
1: అనుభవించవలసినదే.
0: యూ షుడ్ ఎక్స్పీరియన్స్
1: ఆనందించవలసినదే.
0: యూ షుడ్ బి హ్యాపీ.
1: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: బట్ ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ ఇట్ విల్ టర్న్ యూ మ్యాడ్.
1: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధన చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ అండ్ టర్న్స్ టు వికెడ్ యాక్టివిటీ
1: మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి
0: లైక్ ఎ మినిస్టర్ షీ టీచర్స్ హిమ్
1: పతికి హితమును గడపుగా పరతులెప్పుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
0: ఎవ్రీ వుమన్
1: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది ఎన్ని విధములుగా సుబోధన చేసింది కానీ అతను వినిపించుకోలేదు.
0: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు హర్.
1: ఆమె సుబోధన వల్లనే అతను 10 నెలలు బ్రతకగలిగాడు.
0: బికాస్ ఆఫ్ హర్ గుడ్ టీచింగ్ రావణ కుడ్ సర్వైవ్ ఫర్ 10 మంత్స్.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీ మండలు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: Since ancient times, women have set a sacred ideal and they have been protecting this country.
1: Divyatna swarupulaina nari manulara.
0: Women, the embodiments of divine soul and spirit.
1: Meeru ee naati nunde aina kodanu mana gruhamulo sariyainatundi margaanni abhivruddhi parichi aa divyattam aneetundi yokka mokkanu naati pavitram aneetundi yokka margamlo praveshapettadaniki prayatninchali.
0: Right from this day you see that you plant the sapling of divinity and see that it grows in your
1: ee manasu yokka prabhavanni chakaga gurtinchi vattinchali.
0: Know the trend and the nature of the mind and conduct yourselves.
1: Manavuni okka chanam lopala danaviniga marustundi.
0: Is a mind that makes the man change into a demon.
1: Danavuni okka chanam lopala pashuvuga marustundi.
0: It makes a demon turn into an animal.
1: పశువును ఒక్క క్షణం లోపల పశుపతిగా మారుస్తుంది.
0: ది వెరీ యానిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
1: ఇన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుచున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: ఇట్ ఇస్ ద ఓన్లీ మైండ్ సింగిల్ మైండ్ దట్ మూవ్స్ అబౌట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఇట్టి మనస్సు యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
0: వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ సీ దట్ ఇట్ వర్క్స్ అలాంగ్ ద ప్రాపర్ లైన్.
1: హే మనసా,
0: ఓ మైండ్,
1: నీవు తలచినట్టుగా నీవు వర్తించకూడదు.
0: డోంట్ బిహేవ్ యాజ్ యు థింక్.
1: నీవు ఎవరు?
0: వాయు
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: నీవు ఇంద్రుడు.
0: యువర్ నేమ్ ఇస్ ఇంద్ర, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: మన చరిత్ర యందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: వీ డిస్క్రైబ్ ఇంద్ర ఆయన
1: ఇంద్రుడు అంటే ఏ లోకంలోనో లేడు. మన ఇంద్రియములకంతా అధిపతి అయినటువంటి మనసే ఇంద్రుడు.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: Kanukane vedamunandu chandrama manaso jata chaksho suryo ajayata mukha indrascha agnischa. Mana yokka indratvam anetundidi mana yokka gunamunande untunnadi.
0: The position of Indra lies in our character and the quality.
1: Kanukane indriyamulaku adhipati ainatundi ee manasunu mana swadhinam cheskovali.
0: Therefore we should have a control over this mind.
1: Itti indrudu buddhiki swadhinudai untunnadu.
0: And Indra the mind should be under the control of the intellect.
1: Ee buddhi aatmaku swadhinudai untunnadu.
0: Intellect buddhi is under the control of atma the soul.
1: Kanukane buddhi grahyam atindriyam anni kudanu oka atma bhavamte anni kudanu manaku vasamai potayi.
0: With the feeling of the spirit you will have control over everything.
1: Prema swarupulara
0: embodiments of love.
1: Ee naadu desham ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: టుడే ద ప్రజెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్.
1: ఎక్కడ చూసినా ఎక్కడ విన్నప్పటికీ భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికంతా
1: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
1: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: The absence of the knowledge of the nature of the mind is the main cause.
1: Mitimirina asalu perigipovatame.
0: Too many desires are responsible.
1: దీనికి తగినట్టుగా స్వార్థము స్వప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: Above all selfishness and self-interest are on the rise.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: The main cause that one has lost to self-confidence.
1: ఆత్మవిశ్వాసము అత్యవసరము.
0: Self-confidence is most essential.
1: అట్టి ఆత్మవిశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
0: Without self-confidence, you will face failures.
1: అన్ని మనకు అశాంతులే.
0: You will be in restlessness.
1: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ఇంకా ప్రపంచమే వానికి అక్కర్లేదు.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: The one in peace and happiness needs this world.
1: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిట్టైనా కూడా శాంతి కనిపించడం లేదు.
0: You think of any man, he has no peace at all.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: టు హ్యావ్ పీస్ పీపుల్ లీవ్ దిస్ ఎర్త్ అండ్ ట్రై టు ట్రావెల్.
1: ఆ చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుండాలి కానీ మనసు వేడెక్కుతుండాలి.
0: ఈవెన్ ఇఫ్ ది రీచ్ ల్యాండ్ ఆన్ ద మూన్ ద బాడీ ఈస్ కూల్ బట్ ద మైండ్ ఈస్ హాట్.
1: హస్తమున అణుబాంబు నుంచుక
0: they have atom bomb on hand.
1: అరచుచుందురు శాంతి శాంతని.
0: Yet they shout peace, peace.
1: ఏమిటిది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యూ హ్యావ్ total faith in your own self and lead your life.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: Man today is not able to believe himself.
1: ఇలాంటి పరిస్థితుల లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: Under these circumstances only he entertains bad thoughts, bad sentiments and bad feelings.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: It is only the name of the God which should be the foundation.
1: ఆ నామము కూడాను గృహము నుండి ఆవిర్భవించాలి.
0: The name of the Lord should emanate, originate out of the family.
1: మన ఇంటి నుండి కూడాను అది బయలుదేరాలి.
0: It should start from our homes.
1: అప్పుడే మన పిల్లల యందు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: Then children also will have divine thoughts.
1: ఈ పిల్లలే భావి భారతోద్ధారకులు.
0: Children today are future citizens.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: We should take care of our children in a proper way.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు, శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్టగడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: ద చైల్డ్ హూ ఇస్ ఫాస్టర్డ్ by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her brother dies.
1: Karanamemiti talliki parichayame ledhi ee bidda.
0: Because she has no knowledge of the mother.
1: Kalukune prachina kalam nundi talli palato taanu perigi talli sparshato taanu abhirudhi galchinatundi pilladu maha gunavantuluga maarutuntaru.
0: Therefore in the ancient times the children are fed by the mother and brought up by the very mother, therefore they could become good and ideal.
1: Karavaipoyinadi.
0: Today what happened?
1: తల్లి పాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ది మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ని బుద్ధులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ యుల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: టీచ్ యువర్ చిల్డ్రన్ టు స్పీక్ ట్రూత్.
1: ధర్మం అంటే ఏమిటో పిల్లలకు బోధించు.
0: టీచ్ దెమ్ వాట్ ధర్మ ఈజ్.
1: మన ధర్మం ఏమిటో పిల్లలకు బోధించు.
0: టెల్ దెమ్ అవర్ ఓన్ ధర్మ.
1: మహనీయుల యొక్క చరిత్రలంతా కూడా చక్కగా శ్రవణం చేయించు.
0: Tell them all the sacred stories of noble souls.
1: Chinna pillala time nunchi kudunu prachinulainatundi musulmanu vaadu aa pillalku manchi kathalu cheptu undetundi vaaru.
0: In good old days the elderly people taught good stories to the children.
1: Yeri ee naati peddalu
0: We are not such elders.
1: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంత కూడా వారిని పరిహసిస్తారు.
0: To modern people will make fun of such elders.
1: కాదు కాదు.
0: It's not so.
1: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఇంతో పల్లలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
0: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: The culture of Bharat can be upheld, can be rejuvenated by women only.
1: కనుక మహా విలువైనటువంటిది మన ప్రాచీన సంస్కృతి.
0: Our Bharat, culture of Bharat is highly valuable.
1: తెల్లవారు లేచిన మొదలే భగవత్ యొక్క నామంతో ప్రారంభమైనటువంటిది.
0: We begin our day by thinking of God.
1: మీకందరికీ తెలుసు,
0: you all know,
1: కాశీ క్షేత్రమునందు కూడాను మరణించే సమయం లోపల శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే అని చెవుల్లో పలుకుతూ ఉంటారు.
0: There in that Kasi, the Benares, at the time of death, seeds sown by elders of those days, we find the fruits today in villages.
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.

0: ఇట్ విల్
1: ఈ అంత్యకాలంలో దేనిని మనం ఆధారంగా తీసుకుని స్మరిస్తామో అది ఏ పునర్జన్మము పునాది.
0: వాట్ ఎవర్ వీ థింక్ ఎట్ ది ఎండ్ విల్ బి ది ఫౌండేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్.
1: కనుక మనము మన పిల్లలకు ఏ పిచ్చి పిచ్చి మాటలో, ఏ పిచ్చి పిచ్చి పలుకులు, ఏ పిచ్చి పిచ్చి పద్యాలు చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమశివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
1: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
1: బ్లాక్ షిప్.
0: They start this bab, bab, black sheep.
1: ఏమిటి ఇవి మన పిల్లలకి చెప్పేటువంటిది?
0: ఇస్ దట్ వాట్ వీ షుడ్ టీచ్?
1: డింగ్ డాంగ్ బెల్ పుసిసింది బెల్ అని ఇలాంటివన్నీ పిల్లలకు చెప్తున్నాం మనము.
0: వీ టీచ్ అ సిల్లీ థింగ్స్.
1: ఇవి కాదు మన పిల్లల హృదయాల్లో నాటవలసినటువంటిది. రామ, కృష్ణ, గోవింద, నారాయణ ఇలాంటి పవిత్ర నామాన్ని మనం ప్రబోధించాలి.
0: వీ షుడ్ ఇంప్లాంట్ అండ్ ఇంప్రింట్ సీక్రెట్ నేమ్స్ ఆఫ్ రామ, కృష్ణ ఆన్ దేర్ హార్ట్స్.
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు.
0: వాట్ చైతన్య సార్?
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం, జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం. ఓ రుచి ఎదిగినటువంటి నాలుక,
0: ఓ టంగ్ ఓ నోస్,
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
0: ఓ సీక్రెట్ టంగ్,
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాకృత సంబంధమైనటువంటి పలుకులు కాదు.
0: వాట్ యూ షుడ్ అటర్ ఇస్ నాట్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్.
1: మధుర ప్రియేతం ఆవర్ణయేత మధురాక్షరాణి. మధురమైనటువంటి అక్షరాన్ని ప్రబోధించాలి.
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే?
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: What are those sweet words?
1: Govinda Damodara Madhaveti.
0: That's the sweet words that you should utter, or Govinda and Damodara.
1: Ee naati bhaktulu yokka kannulu drishti ye vidhanga untundali?
0: What should be our looks, particular for devotees?
1: Chandruni yokka drishti vale untundali.
0: It should be like that of the moon.
1: Venna vanti palukula vale untundali.
0: Our words should be like that of butter.
1: Tene vanti hrudayanga untundali.
0: Our heart should be like a nectar.
1: Idi ee naati manavuniki athyavasaramu.
0: This most essential today.
1: Palukulu chuste chaala kathinamainatundi palukulu.
0: Today our words are harsh.
1: Kaadu kaadu.
0: No.
1: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
1: అది మధురమైనటువంటిది గాను.
0: ఇట్ షుడ్ బి స్వీట్.
1: ఒక సున్నితమైనటువంటిది గాను.
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
1: ఇంకా కన్నులతో చూచే దృష్టి ఏమిటి?
0: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
1: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
0: We always have bad looks and watch bad things.
1: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నులను ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: అన్ని చూచేందుక.
0: It's only to see everything?
1: కాదు కాదు కాదు.
0: No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
0: Eyes are gifted to see God.
1: మున్నుషిడి నేడుపత్రి ఉన్నవాడని పేరు కానే.
0: ఇట్స్ ఓన్లీ
1: శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరే కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెట్ ఫర్ నేమ్
1: సేఫ్. చూడరోరన్నా ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన కరడన్నా.
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kanukane manayoka bhavamlanta kudanu oka divyamainatundi bhavamuga daiva sambandhamainatundi bhavamuga mana hrudayamlo chitrinchukovali.
0: Therefore we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాటి మానవుడి యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాము.

0: Understand the faith today, thinking that God is there in Badrachala, Badr in Kedar, we make all preparations. Those are all the actions because of the thoughts of the mind.
1: Kani, Naina, దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయమందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరు విశ్వసించరు.
0: Nobody will believe if you are to say God is present in your heart.
1: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని విశ్వసించరు.
0: He has no faith in God. He is
1: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమల పడైనా చేస్తారు.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
1: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
0: It is only an illusion to think God
1: mana
0: is outside.
1: Mana untunnadu, mana hrudayam nante untunnadu anipindi, adi ee satyam.
0: The truth of truths is God is in you.
1: Kanukane atane sarvavidhamainatvanti yokka guidance istunnadu.
0: It is only God who guides you in every aspect.
1: Atta satyani ee naadu manam vismarinchamu.
0: We have forgotten such truth.
1: Kanukane baita prapanchamulo yemi ledu.
0: In the external outer world,
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: That everything in you, it reflects.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences to your actions.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore everyone should do good, see good, listen to good, act good and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడో లేడు.
0: God is not present separate from you.
1: నీ హృదయం నందే ఉంటున్నాడు.
0: God is present within you.
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: Have full faith in God who resides in you.
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: God is total and whole and full. You should develop full love.
1: కనుకనే పూర్ణ మదర్ పూర్ణమిదం పూర్ణాత్మునముదచ్చితి అతను పూర్ణుడే మనము పూర్ణుడే.
0: God is total and full, so also you.
1: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: We should develop such a faith.
1: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రాప్తిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
0: God who is whole and total, you cannot realize him with this fragmented look.
1: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
0: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: So everyone, that which is ready every time is
1: love. Ravachu povachu,
0: anger may come and go.
1: Ahankaram ravachu povachu,
0: ego may come and go.
1: Asuya ravachu povachu,
0: jealousy may come and go.
1: Abhimanam ravachu povachu,
0: attachment may come and go.
1: ఎప్పటికి రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్
1: యూనిక్. కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైవ్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. Bhakti.
0: That is called bhakti, devotion.
1: Jnanamanu purushudu annaru.
0: Man is wisdom.
1: Bhakti anetvanti yokka stree yandu antapuramlo kudunu praveshamu untuntari. Korukani itti bhakti prapattulaganta kudunu mooladharamaitvanti aadharamu streele.
0: It's only woman who is the basis of the foundation.
1: Meer veruga bhavinchandi.
0: Ee
1: naadu ikkadiki vachinatvanti purushulandariki kudunu motta motta streele yokka prabodhana chetane vaallu ikkadiki vastunnaru.
0: All men here are they are here because of the women who taught them to be here.
1: Vare atti pavitramaina bhavam cheta patulanu laakkoni vastunnaru.
0: Women taught them in a sacred way and dragged them to this place.
1: Vare chese pani chaala pavitramaina paniye kaani marokati kaadu.
0: What all that women do is sacred thing only.
1: Taamu tarinchali tama patulu tarinchali.
0: And her life should be redeemed, so also her husband.
1: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
1: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
1: man. మహాశక్తివంతులు,
0: highly powerful.
1: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has seven powers.
1: మగవాడి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only three powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: Women are so powerful.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారి హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: It's the worst of the sins to consider women rather cheap or neglect them.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
0: ఎన్నో
1: వాళ్ళకి బ్రతకపోయినప్పటికి వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
0: Though the husbands are no more, yet they pray for their husbands.
1: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఎక్కడున్నాడా?
0: Is there any one husband who prays for his wife?
1: పోతే పోయింది అని రెండో వివాహానికి సిద్ధమవుతాడు.
0: If the wife dies, the husband is ready for the second marriage.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: come. కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore, we should never criticize. We should not consider them ordinary or
1: cheap. కంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంటనుండదు అన్నారు.
0: If the woman said that here,
1: కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman said that here, there will be no prosperity, there will be no wealth in that family.
1: కనుక ఇట్లాంటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore, sanctify any time that is left to you, chanting the name, singing the name of God.
1: ప్రేమ ముదిత మనసే కసే

0: భవ సముద్ర సుఖద నావ ఏక రామనా
1: భవ సముద్ర సుఖద నావ ఏక రామనా
0: పరమ శాంతి.

0: అష్టాచక్రాణవద్వారా అష్టాచక్రాణవద్వారా.
1: నౌ దీస్ టూ పారాగ్రాఫ్స్ విల్ రిపీట్ ఈ సెంటెన్స్ ట్వైస్ అండ్ చాంట్ దీస్ టూ పారాగ్రాఫ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇమానుకం.

0: తస్యాగుం హిరణ్మయః కోశః
1: తస్యాగుం హిరణ్మయః కోశః తస్యాగుం హిరణ్మయః కోశః

0: యజ్వానో యేప్య యజ్వనః
1: యజ్వానో యేప్య యజ్వనః.

0: విచ సర్పతాతః
1: అపేతవేత విచ సర్పతాతః
0: అపేతవేత విచ సర్ప

0: అరద్భిరక్తు
1: అరబ్ధిరక్తు అరబ్ధిరక్తు
0: అరబ్ధిరక్తు
1: అరబ్ధిరక్తు అరబ్ధిరక్తు
0: భిర్వ్యక్తం అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
1: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
0: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
1: అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం అహోభిరద్భిరక్తుర్భిర్వ్యక్తం
2: Now we'll repeat each sentence twice of this paragraph.

विदुः सिकता इव संयन्ते रश्मिभिः समुदीरिताः।

0: what is the purpose in your feeling proud about this leather body which has no value at all when you become old?
1: Kanuka manamu vidyarthulainatunti varu ee yokka dhanamu kaani adhikaramunu kaani kulamunu kaani vayasunu kaani lekkinchaka విద్యను మాత్రమే మనం లక్ష్యమునందుంచుకున్నప్పుడు వినయమైనటువంటి భావంతో మన జీవితమును విద్యకు ప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సును అందించినటువంటి వారమైపోతాం.
0: సో దోస్ ఆఫ్ యూ హూ ఆర్ స్టూడెంట్స్ షుడ్ నాట్ అటాచ్ ఇంపార్టెన్స్ టు వెల్త్, షుడ్ నాట్ అటాచ్ ఇంపార్టెన్స్ టు పొజిషన్, నాట్ టు ఏజ్, నాట్ ఈవెన్ టు కాస్ట్. యు మస్ట్ ఓన్లీ థింక్ ఆఫ్ ది ప్రాపర్ ఎడ్యుకేషన్ విచ్ యు హ్యావ్ విచ్ విల్ లీడ్ టు హ్యూమిలిటీ అండ్ ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ useful and purposeful life.
1: కర్తవ్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తిగా తయారు కావాలి కానీ అధికారమునకై అరులు చాచి ఈ జగత్తునంతా అల్లకల్లోలు పరచడానికి పూనుకోకూడదు.
0: You should not run after position and power and cause confusion in this world. You should turn yourself into one who recognizes the importance of the duty which you have to perform.
1: విద్యను అధికారి కావాలనుకున్నప్పుడు, మనం విద్యను అర్జించాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క కర్తవ్యాన్ని కొంతవరకు మనం గుర్తించుకోవాలి.
0: Persons who realize their responsibilities are the only persons who deserve to be in charge of education. Therefore, if you want to acquire education and ultimately take charge of education, then you should recognize your responsibilities.
1: తన తత్వాన్ని తాను తెలుసుకొని ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా నువ్వు చక్కగా విచారించి ఈ మానవత్వం అనేటువంటి దానిలో ఉన్న చెలరేగినటువంటి చంచలత్వాన్ని అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యమును కూడాను తన యందు నిత్యానుభవంలో ప్రకటించడానికి పూనుకోవాలి.
0: వన్ షుడ్ అండర్స్టాండ్ వన్ సెల్ఫ్. వన్ షుడ్ ఆల్సో రియలైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ ఎ టెరిబుల్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్. One should understand the needs of mankind. One should be able to develop control over these features and ultimately be in a position to do good to mankind.
2: That is the next clip, and Swami ends with a very profound and beautiful reminder to all the youth that one should not chase power and authority, but one should do one's duty. And the duty, as Swami explained in a story in this series itself, what is it that needs to be done? The person who is in need in front of you defines what is the right action to be done. And duty is defined by the needs of the society, as Swami ended with that clip. But of course, before that, Swami speaks about the important aspect of overcoming ahankara, understanding ahankara and overcoming it.
3: Absolutely, because we were discussing about desires and we were discussing about how desires are to be controlled and channelized. And Swami comes abruptly to this topic of ahankara. And he says, because ahankara is also something, once you control ahankara, you can understand Brahman. And in a sense, aham plus akara, Swami used to say, that is your desire or your awareness of the body and your attachment to the body is something which leads to ahankara or ego. And so Swami says that ahankara is not always arrogance. There are different types of ahankara, sattvic, rajasic and tamasic. And many discourses Swami has said how it is very, very subtle. In fact, in the 1990 summer showers, Swami says ahankara is subtler than buddhi. He says it's subtler than buddhi. And because the last stage of, you know, association with the body and association with what the body entails is very subtle, because you are so conditioned to thinking that the achievements of your body, that the achievements that you have had, like Swami mentions here, beauty, education, wealth, position, caste, everything, you think they are your own, and you take great pride in these things, and this is what leads to downfall.
2: Right, and it's a beautiful statement that Swami makes right in the beginning. He says, aham plus akara, as you rightly said, and he says, aham is permanent, but akara is temporary.
3: Right.
2: And it's a very beautiful point that he says, because what is it that you associate with? And he says, you know, there is sattvic ahankara too, and there was an interesting conversation between Dr. Hislop and Swami, where Dr. Hislop asked Swami, what is the import of the statement, why fear when I am here?
3: Mm-hmm.
2: And he asked, what does it mean? And generally, as a devotee, we would think that Swami is saying that I am always with you and I will protect you, and your confidence should come from that faith. But Swami says, when I say, why fear when I am here, that I am refers to the atma.

0: true humanity should always have a synchronization and unity of thought, word and deed. If thinking is something and word and deed are different from the thought pattern, can you really call that humanity at all?
1: வித்யாதிகாரிகளாரே, வித்யாபோதகுளாரே, வித்யார்த்துளாரே,
0: பேட்டர்ன்ஸ் ஆஃப் எஜுகேஷன், டீச்சர்ஸ் அண்ட் ஸ்டூடெண்ட்ஸ்.
1: ஜீவிதம் சாலா பவித்திரமானது.
0: லைஃப் இஸ் எக்ஸ்ட்ரீம்லி சேக்ரெட்.
1: இது விலுவைனது.
0: இட் இஸ் இன்வேல்யூபிள்.
1: ஜீவிம்பதகினது.
0: இட் இஸ் டு பி லிவ்ட்.
1: சரீரமும் மனசு ஆத்மல யொக்க கலியக்கனே மானவத்வம்.
0: Humanity is a unity of the physical body, the mind and atma, the soul.
1: Karmalu cheyunade deham.
0: It is the body which performs actions.
1: Telusukunadi manasu.
0: It is the mind which understands it.
1: Unnadi atma.
0: The one which exists really is atma.
1: Ee atmane manavuni hrudayamlandunnatvanti divyattvam.
0: This atma is existing in the form of sacredness in human heart.
1: Cheyuta, telisikuruta, unduta aneetvanti tisiktulu yokka tattvanni avyaktam cheyatame manava jeevitam.
0: Human life should manifest the unity in thinking, doing and in being.
1: Deeni yokka tattvanni manavudu artham chesukotame మానవత్వం యొక్క తత్వము.
0: ద హ్యూమన్ గోల్ ఈజ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్ టు అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: చేయున్నది, తెలుసుకున్నది, ఉండున్నది వేరువేరు అయినప్పటికీ ఇవన్నీను చేరి మానవుని పూర్ణత్వంగా రూపొందింపచేస్తున్నవి.
0: డూయింగ్, నోయింగ్ అండ్ బీయింగ్ ఆర్ డిఫరెంట్, నో డౌట్. బట్ ఓన్లీ వెన్ యూ యూనిఫై దెమ్, man's life becomes complete and full.
1: Manasu vivida gatulu yendu, vivida margamulu yendu, vivida karmalanu acharinchatam cheta deenine antakarana aneetvanti perito pilivabadutu vachindi.
0: Mind has been given the name of antakarana as it goes on thinking in different directions.
1: Sankalpa vikalpamuto kudatam cheta deenine manasu aniyu.
0: This is described as manas or mind, as it is a thought process of thinking.
1: Nishchayatmakamainatvanti yokka buddhi ni valla buddhi aniyu.
0: The same thing has been described as buddhi, as it has the power to discriminate and to know.
1: Chintana cheyatam valla deene chittam aniyu.
0: As it has got the capacity to think, it has been described as chittam.
1: Divyatvanni vyaktiparimpa cheyatam cheta deene అహం మనియు.
0: యాజ్ ఇట్ హెస్ గాట్ ది కెపాసిటీ టు ఎక్స్ప్రెస్ అండ్ మేనిఫెస్ట్ డివినిటీ, ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అహం.
1: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం యొక్క స్వరూపమే అంతఃకరణి అనియు దీన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్డ్ దాట్ ఎ కాంబినేషన్ ఆఫ్ మనస్, చిత్త, బుద్ధి అండ్ అహంకార అలూన్ ఈస్ అంతఃకరణ.
1: మనస్సు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
0: Man gets his name manish because he has a mind.
1: Maniyeva manushyanam karanam bandhamochyohani. Ee manasu yokka sankalpam chetane bandhamu swechcha anubhavinchagalutunnadu manavudu.
0: Man has been enjoying or suffering the liberation and the bondage on account of this thinking which is inherent in the mind.
1: Manasettido manishettivadu.
0: The nature of man can be decided by his thinking and mind.
1: Yad bhavam tad bhavati.
0: As he thinks, so he becomes.
1: Dinine aanglamanandu kudanu, so thinketh the man, so is the man annaru.
0: The same thing has been expressed in English, so thinketh the man and so is man.
1: Kanukane manavattvam anetvantidi manasu dwara yerpadinatvantidi.
0: Humanity therefore has come to existence on account of the working of the mind.
1: ఈ అన్నిటికీ మూలాధారమైనటువంటి తత్వం ఒకటి కలదు.
0: దెర్ ఇస్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఆల్ దిస్.
1: దానిని ప్రజ్ఞ అని చెప్పబడుతూ వచ్చింది.
0: ఇట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞ.
1: ప్రజ్ఞ అనగా వివేకమనియు, తెలివితేటలనియు, మేధస్సనియు అనేక విధములుగా చెప్పబడుతూ వచ్చింది.
0: ప్రజ్ఞ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిస్క్రిమినేషన్, థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ క్లవర్నెస్.
1: కానీ ఇది దీనికి సరి అయినటువంటి అర్థములు కాదు.
0: బట్ దాట్ ఈస్ నాట్ ది కరెక్ట్ మీనింగ్.
1: ప్రజ్ఞ అనగా కేవలము బ్రహ్మస్థానమే ప్రజ్ఞ.
0: ప్రజ్ఞ రియలీ మీన్స్ ఎ స్టేట్ ఆఫ్ బ్రహ్మస్థాన.
1: ప్రజ్ఞానం బ్రహ్మ అని ఈ యొక్క వేదవాక్యమునందు కూడాను చెప్పబడుతూ వచ్చింది.
0: వేదాస్ హావ్ డిక్లేర్డ్ ద ప్రజ్ఞానం అలోన్ ఇస్ బ్రహ్మ.
1: కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటిది శరీరం నందు ఉన్నటువంటి ధాతుర్యందు.
0: దిస్ ప్రజ్ఞ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధాతు.
1: ఇంకా అంతఃకరణ యందు
0: ఇట్ ఈస్ ఆల్సో ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ప్లేస్ ఇన్ అంతఃకరణ.
1: ఆత్మ యందు సమత్వంగా ఉంటున్నది.
0: ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ధాతు, అంతఃకరణ అండ్ ఇన్ మనస్ ఇన్ ఈక్వాలిటీ, ఇన్ ఈక్వల్ మెజర్.
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అని.
0: ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: కనుకనే ఈ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అనేటువంటి దానికి ప్రజ్ఞ అని చెప్పబడుతుంది.
0: ఇట్ ఈస్ ది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ విచ్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ కలగటమే మానవత్వానికి సరైన విలువ.
0: కరెక్ట్ వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ ఈస్ టు హ్యావ్ దిస్ ప్రజ్ఞ.
1: ఈ ప్రజ్ఞ ప్రేమమయమైనటువంటిదిగా ఉంటుంది.
0: దిస్ ప్రజ్ఞ ఈజ్ సాచ్యురేటెడ్ విత్ లవ్.
1: ఇలాంటి ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ నుంచి వచ్చినటువంటి యొక్క రీసౌండే సత్యం.
0: ట్రూత్ ఈజ్ దాట్ విచ్ ఎమర్జెస్ ఫ్రమ్ ప్రజ్ఞ విచ్ ఈజ్ సాచ్యురేటెడ్ విత్ లవ్.
1: దీనినే ప్రతిధ్వని అన్నారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ప్రతిధ్వని.
1: ఈ ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ నుంచి వచ్చినటువంటి యొక్క ప్రక్రియని అనగా కర్మల యొక్క ఆచరణ, దీనినే రియాక్షన్ అన్నారు.
0: ఫ్రమ్ ప్రజ్ఞ విచ్ ఇస్ సాచ్యురేటెడ్ విత్ లవ్ వాట్ ఎవర్ యాక్షన్ ఎమినేట్స్ దట్ ఈస్ కాల్డ్ ఎ రియాక్షన్.
1: దీనిని ధర్మము అని చెప్పబడుతూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధర్మం ఆర్ రైచియస్నెస్.
1: ఈ సౌండ్, రియాక్షన్, ఈ రెండింటి యొక్క మూలాధారమైన తత్వమే రిఫ్లెక్షన్.
0: దిస్ రిసౌండ్ అండ్ రియాక్షన్ టుగెదర్ విల్ గివ్ రూమ్ ఫార్ రిఫ్లెక్షన్.
1: ఈ రిఫ్లెక్షన్ ఏ శాంతి.
0: దిస్ రిఫ్లెక్షన్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్
1: ప్రేమమయమైనటువంటి యొక్క ప్రజ్ఞ యొక్క రిఫ్లెక్షన్ ఏ శాంతి. ప్రేమమయమైనటువంటి రియాక్షన్ ఏ ధర్మము. ప్రేమమైనటువంటి ప్రజ్ఞ యొక్క రీసౌండ్ ఏ సత్యం.
0: ఇట్ ఈస్ ప్రజ్ఞ సాచ్యురేటెడ్ విత్ లవ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ థాట్ ఈస్ ట్రూత్, ఇన్ ద ఫారమ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ధర్మ, ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ పీస్.
1: ఈ సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను సరైన రీతిలో అర్థము చేసుకోవటమే అహింస.
0: అండర్స్టాండింగ్ సత్య, ట్రూత్, ధర్మ, రైట్ కాండక్ట్, పీస్, శాంతి అండ్ లవ్, ప్రేమ, దాట్ అండర్స్టాండింగ్ ఈజ్ నాన్ వైలెన్స్.
1: కనుకనే మానవుడు తన యొక్క ప్రజ్ఞ స్థానం నుండి కూడాను తన కర్మలను ప్రారంభించాలి.
0: మ్యాన్ హ్యాస్ టు అండర్టేక్ ఆల్ యాక్షన్ ఫ్రమ్ బీయింగ్ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ప్రజ్ఞ.
1: ఈ సత్యం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ట్రూత్?
1: చూచినది చూచినట్టుగా, చేసినది చేసినట్టుగా, విన్నది విన్నట్టుగా చెప్పటం సత్యమా?
0: ఈజ్ ఇట్ దాట్ అటరింగ్ వాట్ ఎవర్ యువర్ సీన్ యాజ్ యువర్ సీన్ ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూఆర్ జస్ట్ డూయింగ్ లిజనింగ్?
1: కాదు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ దాట్ విచ్ ఇస్ ట్రూత్.
1: ఈ విధమైనటువంటి సత్యములు చాలా ప్రమాదములు గురించి చెప్తున్నవి.
0: దీస్ కైండ్ ఆఫ్ ట్రూత్స్ విచ్ హవ్ బీన్ జస్ట్ నౌ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ బ్రింగింగ్ ఎ లాట్ ఆఫ్
1: డేంజర్. ఇది బాహ్య జగత్తునకు మాత్రమే సత్యమని నిరూపిస్తూ వచ్చినది.
0: దీస్ కైండ్ ఆఫ్ ట్రూత్స్ ఆర్ ట్రూ ఓన్లీ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్.
1: నిజమైనటువంటి సత్యము దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: ద రియల్ ట్రూత్ ట్రాన్సెండ్స్ ద టైమ్, ద ప్లేస్, ద రీజన్ అండ్ ఆల్ సచ్ ఎక్స్టర్నల్ లిమిటేషన్స్.
1: కనుక ఇట్టి త్రికాల బాధ్యమైనటువంటి యొక్క సత్యాన్ని మనము ఆచరణలో నిరూపించుట చాలా కష్టము.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ప్రూవ్ ఇన్ యాక్షన్ ట్రూత్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైప్స్ ఆఫ్ టైమ్.
1: కనుకనే దీనిని వేదాంతము ఋతము అని పేరు పెడుతూ వచ్చింది.
0: వేదాంత దేర్ ఫోర్ డిస్క్రైబ్స్ దిస్ యాజ్ ఋతం.
1: రుతం అనగా ట్రాన్సెండెంటల్ ట్రూత్ అని.
0: రుతం రియలీ మీన్స్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఈ ట్రాన్సెండెంటల్ ట్రూత్ అనేటువంటిది మానవుని ఫండమెంటల్ ఇది బేస్.
0: ది ఫండమెంటల్ బేసిస్ ఫార్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈస్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
1: ఈ ట్రూత్ ను మనం ఆధారం చేసుకుని జగత్ సంబంధమైనటువంటి ట్రూత్ ను హృదయపూర్వకంగా మనం ప్రకటితం కావించాలి.
0: బేసింగ్ అవర్ లైఫ్ ఆన్ దిస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్ వీ షుడ్ ఎంటర్ ఇన్ టు ఎన్ ఎక్స్టర్నల్ వరల్డ్ ఇన్ ది వర్ల్డ్లీ యాక్షన్.
1: మనసుతో అనగా తలతో ఒక్క విషయాన్ని చింతించిన తక్షణమే చేతితో పనిలో ప్రారంభించకూడదు.
0: ద మోమెంట్ యు గెట్ అ థాట్ ఇన్ యువర్ మైండ్ షుడ్ నాట్ ఇమీడియట్లీ ప్లంజ్ ఇన్ టు యాక్షన్.
1: ఇదే ప్రజ్ఞ. హృదయముతో దీనిని పరిశీలన గావించాలి.
0: యూ హ్యావ్ టు డిస్క్రిమినేట్ అండ్ ఎగ్జామిన్ త్రూ యువర్ హార్ట్ ది కరెక్ట్నెస్ ఆఫ్ ఇట్.
1: ఈ థాట్ సరైనదా కాదా,
0: దిస్ థాట్ ఈజ్ ఇట్ ప్రాపర్ ఆర్ ఈజ్ ఇట్ ఇంప్రాపర్,
1: ఆచరించదగినదా ఆచరించదగినదా అని విచారణ చెయ్యాలి.
0: షుడ్ ఇట్ బి వర్దీ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆర్ షుడ్ ఇట్ బి రిజెక్టెడ్.
1: అప్పుడు ఈ యొక్క హృదయము సాటిస్ఫాక్షన్ తృప్తి అయినప్పుడే మనం చేతులతో ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: ఓన్లీ వెన్ ద హార్ట్ ఈస్ సాటిస్ఫైడ్ రిగార్డింగ్ ది డిజైరబిలిటీ ఆఫ్ ది యాక్షన్ యు షుడ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఇది ఏ నిజమైనటువంటి విలువలు.
0: దిస్ ఈజ్ కరెక్ట్ వాల్యూ.
1: అనగా తలతో మనం విచారించినటువంటి దానిని హృదయంతో దానిని పరిశీలన చేసి తదుపరి చేతితో మనం ఆచరించాలి.
0: దట్ మీన్స్ టు సే వాట్ ఎవర్ యువర్ థాట్ త్రూ యువర్ మైండ్ యూ టు ఎగ్జామిన్ త్రూ యువర్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ క్యారీ ఇట్ అవుట్ విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ హ్యాండ్.
1: ఇది ఏ విద్య యొక్క ప్రధానమైన అవసరం.
0: దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: హ్యూమన్ వాల్యూ అన్నారు, EHV అన్నారు.
0: దే సే హ్యూమన్ వాల్యూ
1: కానీ EHV కాదు ఇక్కడ కావాలి. 3HV, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్. ఇది 3HV చాలా అవసరం.
0: ఇట్ ఈస్ నాట్ EHV, ఇట్ ఈస్ 3HV, హెడ్ హార్ట్ అండ్ హ్యాండ్ వాల్యూస్.
1: తలతో మనం విచారించినటువంటి దానిని హృదయంతో పరిశీలన సల్పి చేతితో మనం క్రియలో ప్రారంభించాలి.
0: వాట్ ఎవర్ యూ హ్ థాట్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ యూ హావ్ టు ఎగ్జామిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హార్ట్ అండ్ దెన్ ఓన్లీ క్యారీ ఇట్ అవుట్ విత్ యువర్ హ్యాండ్స్.
1: దీనినే వేదాంతము త్రికరణ శుద్ధి అని పేరు పెట్టింది.
0: This has been described in Vedantic parlance as Trikarana Shuddhi, purity of Trikarana.
1: ఇలాంటి త్రికరణ శుద్ధిలో ఉండేటువంటి మానవునకు రెండు భావములు ఉంటున్నవి.
0: A person who is established in this Trikarana Shuddhi will have two types of feelings.
1: ఒకటి క్రియాభావము, రెండవది శాస్త్ర భావము.
0: These two భావంస్ ఆఫ్ ఫీలింగ్స్ ఆర్ క్రియాభావం అండ్ శాస్త్రభావం.
1: ఈ క్రియాభావం అనేటువంటిదే చాలా అధికమైనటువంటి శక్తిలో ఉంటున్నది.
0: This Kriyabhavam has to be given a lot of importance.
1: Artistic sense and scientific sense.
0: These two may be described as artistic sense and scientific sense.
1: Scientific sense means kante artistic sense matram chala adhikanga untuntadi.
0: Much more than the scientific sense, artistic sense prevails.
1: Artistic sense ke chala pradhanamaina vidhi ivvali.
0: We have to give a lot of importance to this artistic sense.
1: Deenine bhavamu annaru.
0: This has been described as bhavamu or feeling.
1: Ee bhavamunaku ichcha shakti cheralayi.
0: For this bhavamu, this will power will have to be added.
1: Deeniki chakkani udaharanam.
0: Here is a good example for this.
1: Oka pedda shila untundadi.
0: There is a big boulder.
1: శిల్పి ఆ శిల నుండి ఒక సుందరమైనటువంటి విగ్రహం తయారు చేయాలి.
0: ది స్కల్ప్టర్ వాంట్స్ టు మేక్ ఎ బ్యూటిఫుల్ ఐడాల్ అవుట్ ఆఫ్ దిస్ బౌల్డర్.
1: కానీ ఆ సుందరమైనటువంటి విగ్రహము శిలయందున్నదా? కాదు, తన భావం మందు ఉంటున్నది.
0: ఈజ్ దేర్ దట్ బ్యూటిఫుల్ ఐడాల్ ఇన్ ద స్టోన్? నో, ఇట్ ఈస్ ఇన్ హిస్ ఫీలింగ్.
1: ఈ భావాన్ని ఆ శిలపైన ఇమిడ్చి విల్ పవర్ అనగా ఇచ్చాశక్తితో ఆ రూపాన్ని ఆ శిల నుండి బయటికి తీస్తున్నాడు శిల్పి.
0: The feeling and the power of bhava in the sculptor is superimposed on the stone and he brings out a beautiful idol with the help of his willpower.
1: Kanaka bhavame shunyamaithe ee oka sundara vigrahame tayar kaadu.
0: If he does not have the bhava at all, he cannot get a good idol out of the stone.
1: Kanukane yad bhavam tad bhavati.
0: It is in this context it is said yad bhavam
1: bhava shakti chala atyavasaram.
0: The feeling and that particular creative intelligence is essential.
1: ఈ భావనా శక్తిని, ఇచ్చాశక్తిని, చక్కగా అర్థం చేసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ది పవర్ ఆఫ్ థాట్ అండ్ ఆల్సో ది పవర్ ఆఫ్ యాక్షన్ అండ్ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ.
1: ఈ రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క ప్రజ్ఞను మనము అనుభవించాలి.
0: వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ప్రజ్ఞ విచ్ ఈస్ కామన్ ఫర్ బోత్ దీస్ థింగ్స్.
1: ఈనాడు మానవుడు కేవలము భౌతికమైనటువంటి యొక్క పరిశోధనలు ఎందే తన కాలమును వ్యర్థము గావిస్తున్నాడు.
0: మ్యాన్ హెస్ బీన్ వేస్టింగ్ ఆల్ హిస్ టైమ్ టుడే ఇన్ ఓన్లీ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
1: కనుక ఈ పరిశోధనా శక్తి అనేటువంటిది అవసరమా?
0: ఈజ్ ఇట్ నెససరీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్?
1: ఈ పరిశోధనా శక్తి అనేటువంటిది కేవలము ఆబ్జెక్ట్.
0: ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ది ఆబ్జెక్ట్.
1: కానీ ఈ ఎక్స్పెరిమెంటల్ కు ఆధారమైనటువంటిది ఒకటి ఉన్నది.
0: బట్ దేర్ ఇస్ వన్ హూ ఇస్ ద వెరీ బేసిస్ ఫార్ అండర్టేకింగ్ దిస్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్.
1: దీనిని అంతర్దృష్టి అన్నారు.
0: అండ్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అంతర్దృష్టి.
1: ఇదే
0: విజన్. దిస్ ఈజ్ సబ్జెక్ట్.
1: ఈనాడు ఒక విధమైనటువంటి శాస్త్రము అనగా వైజ్ఞాన శాస్త్రము దేశమంతా కూడాను విరివిగా సంచరిస్తూ వచ్చింది.
0: టుడే ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈస్ గివన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ.
1: ఈ సైన్స్ అనేటువంటిది ప్రపంచమునకు అత్యవసరమే.
0: సైన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఫర్ ద వరల్డ్.
1: కానీ దీనికి ఆధారాన్ని వదలి ఆధేయాన్ని మాత్రమే ఆశ్రయించడం చేత ఇది మనకు అనేక విధములైనటువంటి అశాంతిని అందిస్తూ ఉన్నది.
0: బట్ ది రియల్ ప్రాబ్లమ్ ఈజ్ దట్ వీఆర్ ఫర్గెటింగ్ ది వెరీ బేసిస్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ దేర్ ఫార్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రబుల్స్.
1: ఈ విజ్ఞానం అనేటువంటి మానవునికి మితిమీరినటువంటి భోగాన్ని అందింపచేస్తున్నది.
0: సైన్స్ ఈజ్ కన్ఫరింగ్ ఎక్సెసివ్ అండ్ అన్వాంటెడ్ ప్లెజర్స్ అండ్ లగ్జరీస్ ఆన్ ద మ్యాన్.
1: ఈ సైన్స్ కు ఆత్మభావం కాని మనోవిశ్వాసం కాని దానికి ఉండదు.
0: సైన్స్ డస్ నాట్ హ్యావ్ ద ఫీలింగ్ ఆఫ్ ఆత్మ ఆర్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
1: పవిత్రమనేటువంటి దానిని ఏమాత్రమూ చింతించదు.
0: ఇట్ డజంట్ థింక్ సంథింగ్ సేక్రెడ్.
1: మానసిక వికాసము ఆత్మ విచారము లేకపోవటం చేతనే సైన్స్ ప్రమాదకరాన్ని తెప్పిస్తున్నది.
0: యాజ్ దెర్ ఇస్ నో బ్లాజమింగ్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్ and also thinking and inquiry into the spirituality, science is getting all problems.
1: ee science anta ee naadu lokananta oka swarganga maarchagaligindi ane vishwasamu andari endu abhirudhi avutunnadi.
0: Science is giving such confidence into every human being that he can bring heaven on earth.
1: Kaani idi asadhyam.
0: But that is impossible.
1: Swargam ante eviti?
0: What do you mean by
1: laukika bhogamulu anubhavinchatam aa swargamu?
0: Does heaven mean enjoying the worldly pleasures?
1: ఇదే మానవత్వాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నది.
0: దిస్ ఈస్ డిస్ట్రాయింగ్ ది హ్యూమానిటీ ఇట్ సెల్ఫ్.
1: మానవుని ఎందు ఉన్నటువంటి విలువలంతా కూడా మరుగుపరుస్తూ ఉన్నది.
0: ఇట్ ఈస్ ఆల్ రూయినింగ్ ఆల్ ద హ్యూమన్ వాల్యూస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్.
1: నిరంతరము పరిశోధనా లక్ష్యమే వీరి యొక్క భావంగా రూపొందుతూ వచ్చినది.
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ అండ్ స్పెండింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ అలోన్.
1: పరిశోధన వల్ల కలిగినటువంటి పరిశీలన ఎంతవరకు వీరికి ఫలితం అందిస్తున్నది?
0: What is the ultimate use of this experimental research? To what extent it is benefiting the human beings?
1: ఈనాడు వైజ్ఞానము ప్రతి పదమునకును ప్రతి క్వశ్చన్ కూడాను చక్కని ఒక ఆన్సర్ అందిస్తూనే ఉంటున్నది.
0: సైన్స్ హెస్ బీన్ గివింగ్ ఆన్సర్స్ టు ఎ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దీస్ డేస్.
1: కానీ ఇవన్నీ కూడాను సరి అయినటువంటి ఆన్సర్స్ గా లేవు.
0: But all the answers which are provided by science are not really proper answers.
1: ఇది క్రమక్రమేణా కొన్ని ఒక అశాంతికి మూల కారణంగా రూపొందుతూ వచ్చింది.
0: Slowly and gradually this has been bringing about a lot of restlessness and ashanti.
1: కనుక ఈ శాంతిని మనం అనుభవించాలనుకున్నప్పుడు ఈ సైన్స్ ను సక్రమమైనటువంటి మార్గంలో మనము అనుభవించాలి.
0: If you really want to enjoy peace, we have to use science and scientific knowledge in the proper way.
1: దీనికి ఐకమత్యము చాలా అవసరము.
0: For this purpose, unity is essential.
1: Samuhika krushine mana yokka jeevita aadharam.
0: It is the cooperative and community effort which is the very basis of human progress.
1: Ee manavattamulo undinatundi yokka samatvanni manam kontha varaku artham cheskovali.
0: We have to understand the equality and equanimity which exists in
1: samatvata bhavanni manam abhivruddhi parchukovali.
0: We have to develop equal mindedness among us.
1: Kaani ee naadu ప్రాపంచక సంబంధమైనటువంటి ఐకమత్యం అత్యవసరమని అందరూ కూడా బోధిస్తూనే ఉంటున్నారు.
0: టుడే ఎవ్రీవన్ ఈజ్ ప్రీచింగ్ దట్ యూనిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ గుడ్.
1: కానీ ప్రాపంచం యొక్క యూనిటీ కంటే మొట్టమొదటి గృహం యొక్క యూనిటీ అత్యవసరము.
0: బిఫోర్ యూ బ్రింగ్ అబౌట్ యూనిటీ ఇన్ ద వరల్డ్ సచ్ దేర్ మస్ట్ బి యూనిటీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ అట్ ది లెవెల్ ఆఫ్ హోమ్.
1: ఈ యొక్క గృహము యొక్క యూనిటీని మనం అభివృద్ధి పరచుకున్నప్పుడే క్రమక్రమేణ కూడాను గ్రామములు యందు ఈ యొక్క యూనిటీ అభివృద్ధి గాంచగలదు.
0: ఓన్లీ వెన్ దేర్ ఇస్ యూనిటీ ఇన్ ద హోమ్ దేర్ కెన్ బి యూనిటీ ఇన్ ద విలేజ్.
1: నేషనల్ ఇంటిగ్రేషన్ అంటూ పేరు పెడుతున్నాము.
0: వీఆర్ గివింగ్ ద నేమ్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్.
1: ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటువంటి దాంట్లో ఎక్కడ మనకు అర్థము?
0: వాట్ డూ యూ రియలీ మీన్ బై దిస్ నేషనల్ ఇంటిగ్రేషన్?
1: ఏ చైనా వాడో ఏ పాకిస్తాన్ వాడో దేశం పైన పడినప్పుడు అప్పుడు నేషనల్ ఇంటిగ్రేషన్ నుంచి అంటున్నాం.
0: వీఆర్ అటరింగ్ ద వరల్డ్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఓన్లీ వెన్ వీఆర్ అటాక్డ్ ఎయిదర్ బై చైనా ఆర్ బై పాకిస్తాన్.
1: కొంత పని నిలిచిపోతానే ఆ ఇంటిగ్రేషన్ ఏమైపోతుందో.
0: ద మోమెంట్ దట్ పర్టికులర్ డేంజర్ ఇస్ ఓవర్కమ్ వీ ఫర్గెట్ దిస్ నేషనల్.
1: అది కాదు, ఇంటిగ్రేషన్ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగముగా నిలిచిపోవాలి.
0: It should not be that way. The integration must become an integral part of our life.
1: మానవత విలువగా మనం భావించాలి.
0: We must treat it as a human value.
1: దివ్యత్వంలో ఉన్నటువంటి ఆత్మతత్వంగా విశ్లేషించాలి.
0: We should also believe that this is an essential divine quality.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వంగా మనం భావించాలి.
0: This is must also be considered as unity in diversity.
1: ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి దాన్ని చక్కగా మనం గుర్తించాలి.
0: వీ షుడ్ కరెక్ట్లీ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్.
0: ది స్టార్స్ ఆర్ మెనీ బట్ స్కై ఈజ్ వన్.
1: బాడీస్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ వన్.
0: ది బాడీస్ ఆర్ మెనీ బట్ లైఫ్ ఈజ్ వన్.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ బ్రెత్ ఈజ్ వన్.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బ్రెత్ ఈజ్ వన్.
1: నేషన్స్ ఆర్ మెనీ బట్ వరల్డ్ ఈజ్ వన్.
0: నేషన్స్ ఆర్ మెనీ world is one.
1: Religions are many but truth is one.
0: Religions are many, truth is one.
1: Idi nijamainatunte oka aikamatyam.
0: This is true and correct unity.
1: Kanuka aikamatyam anetundi danini manam hrudayapurvakanga manam anubhavinchadaniki prayatnam cheyali.
0: We should try to understand from the core of our heart the sense of unity.
1: విజ్ఞానం అత్యవసరము.
0: సైన్స్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ విజ్ఞానం నందున్నటువంటి ప్రజ్ఞానాన్ని కూడా మనం విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎన్క్వైరీ టు ప్రజ్ఞాన విచ్ ఇస్ ఇన్హెరెంట్.
1: ప్రజ్ఞానం ఉన్నటువంటి సుజ్ఞానాన్ని కూడా విచారణ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో ఎన్క్వైరీ టు సుజ్ఞాన విచ్ ఇస్ ఇన్హెరెంట్ ఇన్
1: ప్రజ్ఞాన. ప్రజ్ఞాన సుజ్ఞాన యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: ఎ యూనిటీ ఆఫ్ విజ్ఞాన ప్రజ్ఞాన అండ్ సుజ్ఞాన ఈజ్ రియల్ హ్యూమానిటీ.
1: ఈ మూడింటి యందు ఏకత్వాన్ని పొందటమే నిజమైనటువంటి ప్రజ్ఞ యొక్క తత్వము.
0: The real meaning of enjoying pragna is bringing about unity among all these three.
1: Ilanti yokka vidyanu manam ee naadu abhyasinchali.
0: We should practice and learn this kind of education.
1: Nirantaramu manam ati jagrataga manam velagali.
0: Every minute we must be extremely careful.
1: Deenine ABC of life annaru.
0: This has been described as ABC of life.
1: A always.
0: A stands for always.
1: B
0: B stands for be
1: careful.
0: C stands for careful.
1: Always be careful and దీని యొక్క అర్థము.
0: The meaning of this is always be careful.
1: ఇది మన యొక్క నిజమైనటువంటి చదువు.
0: This is true education.
1: ఈ నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అలక్ష్యపరచి నిజంతరము కూడా కేర్లెస్ గా మనం భావిస్తున్నాం, జీవిస్తున్నాం.
0: వీఆర్ ఫర్గెటింగ్ దిస్ ఎసెన్షియల్ ట్రూత్ అండ్ వీఆర్ లివింగ్ ఎ లైఫ్ విచ్ ఈస్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఈస్ వెరీ సీక్రెట్.
1: ఈ పవిత్రము అనేటువంటిది లాటిన్ భాష నుంచి వచ్చినటువంటిది.
0: దిస్ వర్డ్ పవిత్రం హ్యాస్ కమ్ ఫ్రమ్ లాటిన్ లాంగ్వేజ్.
1: ఇందులో విర్ అనేటువంటి యొక్క వచనం నుంచి పుట్టినటువంటిది.
0: ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ విర్.
1: విర్ అనగా మానవుడు.
0: విర్ స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: కనుక మానవుడు పవిత్రుడు అని దీని అంతరార్థము.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ మ్యాన్ ఇస్ సీక్రెట్.
1: పవిత్రమైనటువంటి మానవుడు చేయి ప్రతి పని కూడా పవిత్రమైనదిగా ఉండాలి.
0: ఎవ్రీ యాక్ట్ పర్ఫార్మ్ బై సచ్ ఎ సీక్రెట్ మ్యాన్ మస్ట్ బి సీక్రెట్.
1: మానవుని యొక్క సర్వ సంకల్పము కూడా పవిత్రమైనవిగా ఉండాలి.
0: ఆల్ ది థాట్స్ ఆఫ్ మ్యాన్ మస్ట్ బి సీక్రెట్.
1: కానీ ఇలాంటి పవిత్రత ఈనాడు లోటుపైపోయింది.
0: బట్ టుడే యూ డోంట్ ఫైండ్ దట్ కైండ్ ఆఫ్ సీక్రెట్నెస్ ఇన్ ది థింకింగ్ ఎనీవే.
1: ఈ పవిత్రత ఈనాడు ఎక్కడ కూడా మనకు కనిపించడం లేదు.
0: సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ థాట్ ఈస్ నాట్ సీన్.
1: అర్థము అప్రయోజనం తప్ప ఒక సమస్తం అనేటువంటిది ఐకమత్యం అనేటువంటిది అతి దూరం అయిపోయింది.
0: సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ డామినేటింగ్ యూనిటీ అండ్ కోఆపరేషన్ హ్యావ్ బీన్ గివెన్ ఎ గో.
1: స్వార్థ సప్రయోజనములకు మనం స్వస్తి చెప్పాలి.
0: we should give a goodbye to selfishness and self interest.
1: నిమిత్తమైనటువంటి యొక్క యూనిటీకి మనము అభివృద్ధి పరచాలి, స్వాగతం చేయాలి.
0: We have to develop and foster sacred divine unity.
1: ఈనాడు విద్యార్థులు విద్య నిమిత్తమే ఏమాత్రం కూడాను తగినటువంటి శ్రద్ధను అభివృద్ధి పరచటం లేదు.
0: టుడే స్టూడెంట్స్ ఆర్ నాట్ రియలీ స్పెండింగ్ ఎనీ ఎఫర్ట్ ఇన్ లర్నింగ్ ట్రూ ఎడ్యుకేషన్.
1: విషయాన్ని క్రోడీకరింపజేసుకునే నిమిత్తమే విద్యను అభ్యసిస్తున్నారే కానీ విద్య యొక్క ఆత్మ ప్రబోధ నిమిత్తమనేటువంటి సత్యాన్ని గుర్తించడం లేదు.
0: టుడే వీఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద కరెక్ట్ పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఇన్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్.
1: కాదు కాదు, విద్య మన యొక్క జీవితాధారం.
0: ఎడ్యుకేషన్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
1: కనుకనే మనము ఈ ప్రజ్ఞాతత్వమును చక్కగా గుర్తించి
0: therefore we should correctly understand the inner meaning of prajna.
1: ఈ ప్రజ్ఞయందు ఆవిర్భవించినటువంటి యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం హృదయపూర్వకంగా విశ్వసించి
0: we should believe from the core of our heart truth, right conduct, peace and love which emerge from this
1: ఆచరణలో పెట్టినప్పుడే దీని యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ దీస్ థింగ్స్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ కెన్ రియలీ ఎంజాయ్ ది బ్లిస్ విచ్ ఎమర్జ్.
1: ఈ మానవుని యొక్క విలువలు గ్రంథంతో మనం అభ్యసించేటువంటివి కాదు.
0: హ్యూమన్ వాల్యూస్ కెనాట్ బి లెర్న్డ్ ఫ్రమ్ బుక్స్.
1: కేవలం బోధన చే మనకు ప్రాప్తించేటువంటివి కాదు.
0: వీ కెనాట్ ఆల్సో ఇంబైబ్ దెమ్ బై మియర్ టీచింగ్.
1: స్వత శక్తితో తాను ఆచరణ ఎందే దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్ ఈస్ బై పర్సనల్ ఇండివిజువల్ ఎఫర్ట్ అండ్ ప్రాక్టీస్ వన్ హ్యాస్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ దెమ్.
1: ఈనాటి ఉపన్యాసాలతో మనిషి యొక్క ప్రవర్తన పరివర్తన జరుగుతుందనేటువంటిది చాలా తప్పు.
0: టుడే వీఆర్ కమిటింగ్ ది మిస్టేక్ ఆఫ్ బిలీవింగ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యాన్ కెన్ బి బ్రాట్ అబౌట్ బై మియర్ లెక్చర్స్.
1: కాదు కాదు, మానవుని యొక్క ప్రవర్తన అత్యవసరము.
0: మ్యాన్స్ బిహేవియర్ అండ్ కాండక్ట్ విల్ హావ్ టు బి పేడ్.
1: మానవుడనగా మనసే.
0: మ్యాన్ ఎసెన్షియలీ మీన్స్ హిస్ మైండ్.
1: మనసు అనగా సంకల్పములి.
0: మైండ్ మీన్స్ థాట్స్.
1: సంకల్పములు గల నిత్య జీవితంలో ఉన్నటువంటి పరిణామమే.
0: థాట్స్ రెఫర్ టు ద డైలీ బిహేవియర్ అండ్
1: ఈ పరిణామం ప్రవర్తనే.
0: అండ్ దిస్ బిహేవియర్ డిపెండ్స్ అపాన్ వన్స్ ఓన్.
1: ఈనాడు ప్రపంచం ఉండవలసిన రీతిగా ఉండలేదంటే దీనికి ప్రవర్తన సరి అయినటువంటి ఆధారం.
0: If today we say world is not conducting itself in the way that it ought to, it is an account of the behavior of the human beings.
1: మానవుడు ఉండవలసిన రీతిగా ఉండటం లేదు తన ప్రవర్తన.
0: Man is not living a life and observing code which he ought to.
1: కనుక ఈ ప్రవర్తనను మనం మార్చుకున్నప్పుడే అందులో సరైనటువంటి యొక్క విలువను ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
0: ఓన్లీ వెన్ వీ ట్రాన్స్ఫార్మ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ వీ కెన్ ఎంజాయ్ ద హ్యూమన్ వాల్యూస్ అండ్ ద బ్లిస్ అరైజింగ్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్స్,
1: ముఖ్యంగా మీరు హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
0: బేసికలీ యూ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ ఓన్ హార్ట్స్.
1: మీ సమస్త కర్మలు కూడాను పవిత్రమైనట్లుగా రూపొందింప చేసుకోవాలి.
0: యూ హ్యావ్ టు ఆల్సో ట్రాన్స్ఫార్మ్ అండ్ మేక్ ఆల్ యువర్ యాక్ట్స్ సేక్.
1: మీ మాటల మొదలు మీ నడత వరకు కూడాను పవిత్రమైనట్లుగా ఉండాలి.
0: రైట్ ఫ్రమ్ యువర్ వర్డ్ అప్ టు యువర్ యాక్షన్ ఎవ్రీథింగ్ మస్ట్ బి సేక్రెడ్.
1: దీంతో అభ్యసించినటువంటి విద్యనే సరైనటువంటి విద్య.
0: ఎడ్యుకేషన్ లర్న్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ అలాన్ ఇస్ ట్రూ.
1: ఈ విద్యయందు వినయము చాలా అత్యవసరము.
0: హ్యూమిలిటీ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఆ విధమైనటువంటి యొక్క వినయాన్ని పెంచుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: మ్యాన్స్ ప్రైమరీ డ్యూటీ ఈజ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ విచ్ ఈజ్ నేచురల్ టు హిమ్.
1: ఈ విధమైనటువంటి పవిత్రతను మనం పెంచుకున్నప్పుడే మనం నిత్య సత్యమైనటువంటి యొక్క స్థానాన్ని సులభంగా మనం చేరవచ్చును, అందుకోవచ్చును.
0: Only when we can develop this kind of truth and behavior, we will be able to reach the goal, which is the goal of humanity.
1: కనుకనే మొట్టమొదట మనం శరీరాన్ని వంచాలి.
0: In the very first instance, we should bend our body for work.
1: ఇంద్రియాన్ని నిగ్రహించుకోవాలి.
0: We should control our senses.
1: మనోనాశనము చేయాలి.
0: We should destroy the mind.
1: అప్పుడే మనకు సరైన స్థానం లభ్యమవుతుంది.
0: Then only we get అండ్ రీచ్.
1: అప్పుడే మనము నిజమైన ఆనందాన్ని పొందవచ్చును.
0: దెన్ ఓన్లీ వీ గెట్ ది ట్రూ రియల్ డిలైట్.
1: కనుకనే బెండ్ ది బాడీ.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ బెండ్ ది బాడీ.
1: మెండ్ ది సెన్సెస్.
0: మెండ్ ది సెన్సెస్.
1: ఎండ్ ది మైండ్.
0: అండ్ ఎండ్ ది మైండ్.
1: దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది అటెండింగ్ ఇమ్మార్టాలిటీ.
0: దిస్ ఈస్ ద ఎసెన్షియల్ వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ.
1: కనుక ఇమ్మార్టాలిటీని మనం పోవాలంటే మనం ఇమ్మొరాలిటీస్ అంతా కూడా నిర్మూలన చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ఇమ్మార్టాలిటీ అండ్ అటైన్ ఇట్, యూ హావ్ టు రిమూవ్
1: ఇమ్మొరాలిటీ. ఇమ్మార్టాలిటీ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
0: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ? రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
1: కనుకనే విద్యార్థులు అతి జాగ్రత్తగా ఉంటుంది తన యొక్క జీవితం లోపల పవిత్రమైనటువంటి యొక్క దీనిని మనం అభివృద్ధి చేయాలి, ఇతరులకు అందించాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ ఆర్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండ్ దే షుడ్ ప్రాక్టీస్ సేక్రెడ్నెస్ అండ్ ఆఫర్ దెమ్సెల్వ్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: అప్పుడే విద్యను మనము ఆదర్శప్రాయంగా అనుభవించినటువంటి వారము, అందించిన వారము కాగలము.
0: దెన్ ఓన్లీ వుడ్ హావ్ కరెక్ట్లీ అండర్స్టూడ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఆఫర్డ్ ది రియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్.
1: కనుక విద్యార్థులే కాకుండా అధ్యాపకులు కూడాను ఈ సత్యాన్ని గుర్తించి ఒకరికొకరికి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకోవాలి.
0: నాట్ మెయిర్లీ ది స్టూడెంట్స్, ద టీచర్స్ ఆల్సో విల్ హావ్ టు అండర్స్టాండ్ దిస్ అండ్ డెవలప్ కోఆపరేటివ్ మ్యూచువల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది స్టూడెంట్స్ అండ్ ద టీచర్స్.
1: నిజముగా మానవుని యొక్క విలువలు అనేటువంటిది మనము నేర్చుకునేటువంటివి కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ హ్యూమన్ వాల్యూస్ cannot be learnt like that.
1: అవి సహజమైనటువంటి శక్తులు.
0: దిస్ ఆర్ ఆల్ నేచురల్ పవర్స్ ఇన్హెరెంట్.
1: కేవలం విద్యార్థినికే కాదు, జగత్తునందు ఉద్భవించినటువంటి ప్రతి మానవునికి కూడా ఈ మానవత్వం అత్యవసరము.
0: దిస్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ మెయిన్లీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది స్టూడెంట్, ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ ఆన్ ఎర్త్ షుడ్ హ్యావ్ దిస్.
1: మనలను ఏ విధంగా మనం ఇతరులు గౌరవించాలని మనం ఆశిస్తామో ఆ విధంగా మనం మొట్టమొదట ఇతరులు గౌరవించాలి.
0: జస్ట్ యాజ్ వీ ఎక్స్పెక్ట్ everyone to look at us with a sense of honor, we should also honor other people.
1: kani itarulu manamulu gauravinchalani matrame aashisthunnanu kani manamu itarulu gauravinchatam ledu.
0: we want to be respected by others but we are not prepared to respect others.
1: kanuka idi one way traffic kaadu, give and take, give and take.
0: this should not be one way traffic, it must be a two way traffic, give and take.
1: itarulu ye vidhanga untunte idi manchidani manam bhavisthamo aa manchini manalo abhirudhi parchukovali.
0: Just as we think that others should have certain important qualities, we should foster those qualities in us first.
1: Manamu itharulaku cheppataku puramu mottamottam manamu danini aacharinchali.
0: Before we preach to others, we must practice them.
1: Aa acharana dwarane prachara prabodhamulu adhikamavutundi.
0: Only by self example and practice we can bring about
1: acharanale ekuva kevalam prabodhana chesinatte matramuna idi kevalam aashaspadam avutundi.
0: Preaching without practice will become ridiculous and will be made fun of.
1: కనుక మనం ఏ ఒక్కటి రెండైనా మనం ఆచరించి ఇతరులకు ఆదర్శంగా అందించడానికి కృషి చేయాలి.
0: We have to make effort at least to practice one or two and offer ourselves as an inspiring example for others.
1: కనుక ఈ ఎగ్జాంపుల్ మన ఆదర్శాన్ని మనం ముఖ్యంగా దృష్టి ఎందుకోవాలి.
0: We have to keep essentially our own lives as examples for others.
1: ఈ విద్యార్థులు యందు ఇది అభివృద్ధిగాంచినప్పుడు క్రమక్రమేణా విశ్వమంతా కూడాను ఇది ఆదర్శంగా నిరూపించడానికి అవకాశం అవుతుంది.
0: వెల్ స్టూడెంట్స్ డెవలప్ దీస్ కైండ్ ఆఫ్ ఐడియల్ క్వాలిటీస్ దే కెన్ ప్రొవైడ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: చదివిన చదువులు కేవలం జీవనోపాధి నిమిత్తం కాదు, జీవిత పరమావధి అనేటువంటి సత్యాన్ని కూడా గుర్తించాలి.
0: ద లర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి ఫర్ ఈకింగ్ అవుట్ ఎ మియర్ లివింగ్ బట్ ఇట్ షుడ్ బి ఫర్ రీచింగ్ ది గోల్ ఆఫ్ లైఫ్.
1: Education should be for life, not for living.
0: Education should be for life and not for living.
1: సత్యాన్ని మనం చక్కగా చాలా క్షణం కూడా మనం చింతించాలి.
0: Every minute and every moment we should inquire and contemplate about this particular truth.
1: కనుక విద్యా విధానమునందు మొట్టమొదట మనం గుర్తించవలసినటువంటి రెండు,
0: there are two things which will have to be correctly understood.
1: నేను మానవుడను అనేటువంటి దాన్ని విశ్వసించాలి.
0: You should have firm faith that you are a human being.
1: ee manavudu anetundi kevalam half satyam, half truth.
0: To have this particular faith that I am a human being is only half truth.
1: Inka inkoka half truth undi, adi emiti, nenu pasivunu kaadu anetundi half truth.
0: The other half truth is that I am not an animal.
1: I am not animal anetundi half truth. I am human, adi half truth.
0: One half truth is I am not an animal, the other half truth is I am man.
1: ఈ రెండింటి యొక్క చేరికనే మానవత్వం పూర్ణత్వం అవుతుంది.
0: బై బ్రింగింగ్ దీస్ టు టుగెదర్ దెన్ ఓన్లీ ఏ పర్సన్ బికమ్స్.
1: నేను మానవుడు మానవుడిని చెప్పుకుంటూ అనిమల్ గా మనం ప్రవర్తించుకుంటే మానవుడు ఎట్ట కాగలడు.
0: ఇఫ్ వన్ గోస్ ఆన్ టెలింగ్ దాట్ ఐఎమ్ ఎ మ్యాన్ అండ్ ఐఎమ్ ఎ మ్యాన్ బట్ ఇన్ యాక్షన్ ఇఫ్ ఈజ్ లైక్ ఎన్ ఎనిమల్ హౌ కెన్ యూ బి కాల్డ్ ఎ మ్యాన్.
1: కనుక మనలో చేసేటువంటి పశుత్వాన్ని దూరం చేయాలి.
0: We have to remove and make the animal nature in us.
1: ఆ పశుత్వాన్ని దూరం చేయక ఎంత కాలము ఎన్ని చదువులు నీవు చదివినప్పటికి ఇది ప్రయోజనం లేదు.
0: వితౌట్ రిమూవింగ్ ది అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ యూ హ్యావ్.
1: ఈ ఎడ్యుకేషన్ లోపల ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ రెండు, కామన్ సెన్స్ ఒకటి, జనరల్ నాలెడ్జ్ రెండవది.
0: దేర్ ఆర్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వన్ ఈజ్ కామన్ సెన్స్, అనదర్ ఈజ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ అయినప్పుడు ఎంతటి వైజ్ఞానికుడు అయినప్పటికీ ఒక పర్యాయం చాలా కొంత అశాంతికి గురి కావచ్చు.
0: వాట్ ఎవర్ మేబీ ది అకాంప్లిష్మెంట్స్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ఎ సైంటిస్ట్ ఆర్ ఎ లెర్నడ్ మ్యాన్, ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ కామన్ సెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్,
1: పూర్ణ విజ్ఞానం అనేటువంటి వానికి పూర్ణానందంగా ఉంటాడు.
0: ఎ పర్సన్ హూ ఈజ్ కంప్లీట్లీ నాలెడ్జబుల్ విల్ బి హ్యావింగ్
1: చిన్న ఉదాహరణ.
0: హియర్ ఈజ్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ హర్.
1: భూమికి ఆకర్షణ శక్తి కలదని కనిపెట్టినటువంటి వాడు న్యూటన్.
0: న్యూటన్ హ్యాస్ డిస్కవర్డ్ డార్క్ హ్యాస్ ది పవర్ ఆఫ్
1: అట్రాక్షన్. గొప్ప సైంటిస్ట్.
0: He is a great scientist.
1: ఇది చాలా ఉత్తముడు.
0: He is a very nice person.
1: నిరంతరము కూడాను తన పరిశోధనలంతా కూడాను ఈ యొక్క ఒకే యాంగిల్ లో జరుగుతూ ఉండేటువంటిది.
0: Continuously and constantly he used to carry on the research only in this direction and in that direction.
1: లోపల కూర్చొని అదే తనకు లోకంగా తాను భావించుకునేటువంటి వాడు.
0: He used to sit in a lab and think.
1: ఈ ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏమాత్రమూ అతనికి పరిచయం లేదు.
0: He was total stranger to the worldly things.
1: కనుక ఈ వైజ్ఞానం అనేటువంటిది కూడాను కేవలం ఒక యాంగిల్ లో పోతే ప్రయోజనం లేదు. అవేర్నెస్ ఈజ్ లైఫ్. అన్నింటి ఎందుకు కూడాను తాను గుర్తించాలి.
0: If one carries on the scientific researches only in one line, he cannot be called an wise person.
1: అనుకునే కొన్ని ప్రమాదాలు కూడాను అధికమవుతూ వస్తున్నాయి.
0: He will be subjected to some kind of problems and dangerous situations if one doesn't have.
1: ఈ న్యూటన్ అతి ప్రీతిగా ఒక పిల్లిని పెంచుకునేటువంటి వాడు.
0: This Newton was treating one small cat as his pet.
1: ఆ యొక్క పిల్లితోన చాలా ఎక్కువ సంబంధం పెంచుకున్నాడు.
0: He developed a lot of contact and attachment to this particular cat.
1: అతను రూమ్ లో పోయి ఏదో పరిశోధన విచారం చాలా తీవ్రంగా ఆలోచన చేస్తున్న సమయంలో ఈ పిల్లి తలుపు దగ్గరకు వచ్చి మ్యావ్ మ్యావ్ అని వచ్చేటువంటిది.
0: When he was very seriously engaged in some kind of research and thinking in his own room, this cat used to come and
1: aa pilli archatam cheta thana kontha disturbance ga untuntadani danni archaneyukunda unde kosamani talapu oka chinna randranni pettinchadu.
0: He wanted to avoid this kind of interference and nuisance from the cat. What he did was he made a small hole into the wall so that the cat could come and if he wanted to feed
1: daniki avasaramainappudu aa randramulu dooratam roopuloki raavatam archatam maanevesindi.
0: Once this was done, the cat used to come whenever it felt like and it stopped making noise.
1: Itani chaala varaku tripti kaligindi.
0: The scientist was happy.
1: Konni dinamulu aina tarvata aa pilliki rendu pillalu puttayi.
0: After a few days the cat gave birth to two small kittens.
1: Anukunnadu aa pilli raavadaniki oka randram undi, inki ee rendu pillalu vachadani carpenter pilipichi inko rendu randralu pettamani cheppadu.
0: This scientist thought that the cat can come in the hole that is provided. For these two small ones there should be two more holes. He called the carpenter.
1: Vachadu
0: carpenter came.
1: Ekkada randralu pettalu sir, deni kosam pettalu ani prashninchadu.
0: Where should I bore two holes sir, for what purpose should it be done?
1: Intaku mundu oka pilli peddadi undedi, ippudu rendu pillalu vesaru daniki rendu randralu pettamannadu.
0: Earlier there was only one cat and it used to come.
1: The carpenter cheppadu sir, unde randramulone moodu raavachunu kada okoto okoti tarvata annadu.
0: Carpenter told him, where is the need for two more holes sir, those two small kittens also can come through the same hole through which cat comes.
1: Newton anukunnachi vaadikundinatvanti brain naaku lekapoyindi, atarikundinatvanti oka general knowledge naaku lekapoyindi ani atan nunchi taru oka goppa paathani nechukunnattuga visheshinchadu.
0: Newton started thinking how unfortunately he did not have that much of common sense, that much of general knowledge which the carpenter had. And he learned that lesson.
1: Kanuka manam nerchukovatam ante goppa vaaru manchi antatone talatirikkoddu, prati vyakti dakku nunchi manam nerchukovalsina enniyo untunnayi.
0: Just because we are knowledgeable in one area we should not be proud of it. There are so many things which you can learn even from small people.
1: Ee naadu vidya adhikamai dakshaname nenu goppa vidyavantunani ahankaranga untuntavu, adi chaala porapaatu.
0: As man today goes on learning a little more and more, he gets puffed up with the feeling that he is a great scholar.
1: Mana yokka chadu enta varaku potundadante mathematics.
0: Our knowledge of and learning goes on to certain things, for example mathematics.
1: Dan tarvata physics.
0: After that
1: tarvata chemistry.
0: After that chemistry.
1: Tarvata biology.
0: After that biology.
1: Intatlone mana chadu nilichipothundadi.
0: అట్ దట్ పాయింట్
1: కానీ థియాలజీ వరకు మనం పోవటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్ దట్ టు థియాలజీ.
1: కనుక ఆ థియాలజీ అనేటువంటిది దైవత్వాన్ని మనం పొందాలి.
0: ఇట్ ఈస్ త్రూ థియాలజీ విచ్ విల్ బి ఏబుల్ టు రీచ్ డివినిటీ.
1: కనుక మనము కేవలం పదార్థం నుంచి వృక్షము, వృక్షం నుంచి మానవుని వరకు అక్కడి వరకు పోయి మన జీవితము కేవలం నిలిపివేస్తున్నాము.
0: వీఆర్ ప్రొసీడింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఫిజిక్స్ టు బయోసైన్సెస్ అండ్ దేర్ వీఆర్ స్టాపింగ్. వీఆర్ నాట్ గోయింగ్ టు
1: అక్కడి నుంచి దైవత్వానికి మనం చేరడానికి కోరుకోవాలి. అది నిజమైన చదువు.
0: ఆఫ్టర్ బికమింగ్ మ్యాన్ వన్ హాస్ టు ట్రై టు రీచ్ డివినిటీ ఇట్సెల్ఫ్.
1: మానవుని మానవునిగా చింతించడం గొప్పతనం కాదు, మానవుని ఆదర్శవంతమైన మానవునిగా, ఉత్తమ మానవునిగా మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి.
0: We should not rest satisfied by merely becoming a good man. We should become an ideal man and grow from there.
1: ఈనాడు అనేక సిద్ధాంతాన్ని మనం సాధించాము.
0: We have achieved it.
1: కనుక మనము కేవలం పదార్థం నుంచి వృక్షము, వృక్షం నుంచి మానవుని వరకు అక్కడి వరకు పోయి మన జీవితము కేవలం నిలిపివేస్తున్నాము.
0: We are proceeding only from the

0: We have learned quite a few things by research.
1: గొప్ప విజ్ఞాన వేత్తగా తయారైనాము.
0: We have also become great scientists.
1: కానీ మానవతా విలువలు ఎన్ని నీవు సంపాదించుకున్నావు?
0: But to what extent have we been able to learn and imbibe
1: మానవత్వాన్ని ఎంత నీవు రక్షించుకున్నావు?
0: To what extent have you been able to protect humanity in you?
1: ఈ క్వశ్చన్ కు ఆన్సర్ లేదు.
0: There is no answer for
1: this. దీనికి మనం ఆన్సర్ మనం సంపాదించుకోవాలి.
0: You should be able to give answer for this.
1: మానవతా విలువలు మనం పోషించుకోవటమే నిజమైన మానవత్వానికి సరైన అర్థము.
0: Real humanity consists of fostering these human values in us.
1: కనుక ఈనాడు విద్యా సంస్థల యందు మానవతా విలువను తప్పనిసరిగా మనం అభివృద్ధి గావించడానికి ఒక స్పెషల్ సబ్జెక్ట్ గా పెట్టాలి.
0: We have to prescribe and keep human values as a special subject in any education institutions.
1: ఆ హ్యూమన్ వాల్యూ అనేటువంటిది లేకపోవటం చేతనే ఈనాటి విద్యావంతులంతా కూడాను కేవలం రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
2: Educated ones of today are behaving like demons because
1: తప్పనిసరిగా ఉంటుండాలి.
0: The students of today therefore must have human values.
1: ఈ విలువ లేకపోతే విద్య నిరర్థకము.
0: If there are no values, education is a waste.
1: కనుక నిరర్థకమైనటువంటి జీవితము పూర్తి వ్యర్థమే.
0: A life which is not useful, it is absolutely to have any
1: meaning. మన మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make efforts to find out the divinity which is inherent in every human being.
1: ఈనాడు అనేక మంది ఉపకులపతులు చేరి ఉంటున్నారు.
0: Today quite a few vice chancellors have gathered here.
1: వీరందరూ కూడాను ఈ విధమైన నిర్ణయాన్ని చక్కగా సహృదయంతో సుహృదయంతో దీనిని పోషించినప్పుడు ఎంతైనా మనం దీనిని అభివృద్ధి గావించిన వారం అవుతాం.
0: వైస్ ఛాన్సలర్స్ విల్ హావ్ టు జస్ట్ స్పెండ్ అ లిటిల్ టైమ్ అండ్ టేక్ డెసిషన్స్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్ అండ్ దెన్ వుడ్ హావ్ డన్ ఎ గుడ్.
1: సాధ్యమైనంత వరకు కూడాను నా ఉద్దేశం ఏమనగా గొప్ప గొప్ప విద్యావంతులు మన భారతదేశంలో ఎంతో మంది ఉంటున్నారు.
0: మై ఓన్ ఫీలింగ్ ఈజ్ దాట్ యాజ్ ఫర్ అస్ పాసిబుల్ వీ హావ్ టు డూ సర్టన్ థింగ్స్. వన్ థింగ్ ఈజ్ వీ హావ్ గాట్ నంబర్ ఆఫ్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ అవర్ కంట్రీ.
1: ఇలాంటి వారందరూ కూడా చేరి ఈ యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవత్వాన్ని కొంతవరకు పోషించడానికి ఒక విధమైన ఒక సొసైటీని స్టార్ట్ చేయాలి.
0: ఆల్ దీస్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ ద కంట్రీ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ఎ సొసైటీ ఫర్ ఫాస్టరింగ్ సచ్ హ్యూమన్ వాల్యూ.
1: ఈ విద్యా సంస్థ అనేటువంటిది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ది గవర్నమెంట్.
1: ఈ ప్రభుత్వంతో సంబంధంగా ఉండినప్పుడు మన యొక్క భావాలు, మన యొక్క ఉద్దేశాలు, మన యొక్క ఆశయాలు ఏమాత్రం కూడా ఫలించలేవు.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ హావ్ సచ్ కైండ్ ఆఫ్ కంట్రోల్ బై ది గవర్నమెంట్ యూ మే నాట్ బి ఏబుల్ టు ప్రాక్టీస్ ఆర్ యూ మే నాట్ బి ఏబుల్ టు ఫుల్ఫిల్ యువర్ ఓన్ ఐడియా.
1: సంస్థనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సొసైటీగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి ఎ సెపరేట్ సొసైటీ టు లుక్ ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్.
1: అప్పుడే ఈ ఆశయాన్ని చక్కగా అభివృద్ధి గావించవచ్చు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ ఆల్ ది ఐడియల్స్.
1: కనుకనే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్రమైనటువంటి సంస్థగా తయారు కావాలి.
0: దేర్ షుడ్ బి ఎ సెపరేట్ అండ్ అన్ ఇండిపెండెంట్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్.
1: ఈ విధంగా చేసినప్పుడే మన ఆశయాలు, మన సిద్ధాంతాలు, మన యొక్క పవిత్రతను ఎంతైనా మనము ఆచరణలో పెట్టి ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంటుంది.
0: ఓన్లీ దెన్ ఆల్ అవర్ అంబిషన్స్, ఆల్ అవర్ ఐడియాస్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ గివ్ దెమ్ ఎ ప్రాక్టికల్ షేప్.
1: కానీ విద్యావంతులకు చాలా గొప్ప గొప్ప భావాలంతా ఉంటున్నాయి.
0: The educated ones and great scholars have got a number of ideas and
1: hani variki swatantram lekapoyindi,
0: but they do not have the freedom.
1: వారికి తగినంత స్వతంత్రం అందించాలి.
0: వీ హావ్ టు గివ్ దెమ్ సఫిషియెంట్ ఫ్రీడమ్.
1: ఈ ఉప కులపతులు కూడా ఇటువంటి స్వతంత్రాన్ని కోరాలి.
0: వైస్ ఛాన్సలర్ ఆల్సో షుడ్ ఆస్పైర్ టు హావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: రెస్పాన్సిబిలిటీ మాత్రం ఇస్తున్నారే కానీ రైట్స్ మాత్రం ఇవ్వటం లేదు.
0: ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు ద వైస్ ఛాన్సలర్స్ బట్ రైట్స్ ఆర్ నాట్ గివన్.
1: ఈ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఉంటున్నప్పుడు లైట్ అండ్ షాడో మాదిరి ఉంటుంటాయి.
0: Only when rights and responsibilities go together, it will be like light and shadow.
1: Light ekkada undo shadow akkada untadi, shadow ekkada undo light akkada untadi.
0: Where there is light there will be a shadow, where there is shadow similarly there will be light.
1: Kanuka ee vidhamainatvanti oka dinini right and responsibility teeskunnappude manam ee oka manavata viluvanu entaina manam poshinchavachu.
0: Only when we have the responsibilities and the rights together would be able to foster and develop the human values.
1: Ee vidhamainatvanti deento uddeshalato ee aikamatyamato ఈ విధమైనటువంటి మానవతా విలువలను పోషించినప్పుడు భారతదేశము ఎంతైనా ఆదర్శవంతమైన దేశంగా రూపొందుతుంది.
0: విత్ దిస్ యాటిట్యూడ్ వెన్ వీ డెవలప్ అండ్ ఫాస్టర్ హ్యూమన్ వాల్యూస్ వీ కెన్ డెవలప్ భారత్ ఇంటూ ఎ వెరీ గ్రేట్ కంట్రీ.
1: ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది నా సొంతం పని అనేటువంటి ఉద్దేశము అభివృద్ధి కావాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ఫీల్ దట్ దిస్ ఈస్ మై ఇండివిజువల్ అండ్ మై పర్సనల్ వర్క్.
1: మన దేశం యొక్క పోషణ మనం దృష్టిలో పెట్టుకోవాలి.

0: కావాలి. వి షుడ్ కీప్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ అట్ ద టాప్ మోస్ట్. కేవలం నాది నా వారు అనేటువంటి దీని వరకే ఇది ప్రయాణం కాకూడదు. వి షుడ్ నాట్ రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్లీ టెలింగ్ ఐ అండ్ మైన్. మనది మనవారు అనేటువంటి యొక్క ఉద్దేశం ఇక్కడ పెరగాలి. వి షుడ్ డెవలప్ ఎ ఫీలింగ్ ఆఫ్ అవర్స్, దిస్ ఇస్ అవర్స్. ఈ విధమైనటువంటి యొక్క ఐక్యమత్యత, పవిత్రత, దివ్యత్వము, ఈ ఆత్మతత్వాన్ని మనం క్రోడీకరించినప్పుడే సరి అయినటువంటి యొక్క విలువలు మనం పోషించగలము. ఓన్లీ వెన్ వీ కంబైన్ యూనిటీ, సేక్రెడ్నెస్, డివినిటీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ వుడ్ యూ బి ఏబుల్ టు అకాంప్లిష్ మెనీ థింగ్స్ వెల్.
1: ఆత్మ విచారణ, మనో వికాసము, ఈ రెండు అత్యవసరము.
0: ఎంక్వైరీ ఇన్ టు ఆత్మ అండ్ బ్లాజమింగ్ ఆఫ్ ద మైండ్,
1: ఈ మానసిక వికాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: This blossoming of the mind and expansion of the mind. కానీ
1: ఈ నాలు చదువులు అధికమైపోతున్నాయి, కానీ మనసు చాలా నేరో అయిపోతుండాలి, చాలా సంకుచితమైన మనసుగా తయారవుతుంది.
0: Today with the growth of education, the mind, the thinking is becoming very narrow.
1: కాదు, విశాలమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: We should develop broad mindedness.
1: ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సారం.
0: This is the essence of
1: విద్య యొక్క లక్ష్యము.
0: This is the goal of education.
1: కనుక ఈ లక్ష్యాన్ని మనం చేరాలి.
0: We have to reach this particular goal.
1: Pattina patteedo pattane pattiti mi patta nadgedaka atte undu.
0: Whatever determination I have to take up, I have taken up. And once I have held myself to that, I would not give
1: up. Orina dediyo korane korite korke chelludaka povakundu.
0: Whatever I wanted to ask, I have asked. But I am not prepared to go without the desire being fulfilled.
1: Adigina dediyo adagane adigitivi adigina didudaka vidavakundu.
0: I have asked for something. Until that is being given to me, I am not prepared.
1: ఈ పట్టుదల మానవుల్లో ఉంటుండాలి.
0: This firm determination the human being should have.
1: ఇలాంటి పవిత్రమైన విషయాల్లో పట్టుదల మనకు అత్యవసరము.
0: If particularly in such sacred things, that kind of determination
1: నా కోసం చేసినది కాదు, ప్రపంచ నిమిత్తమై చేసేటువంటిది.
0: This is not for the sake of one, either you or me, but it is for the sake of world at large.
1: దేశమంతా క్షేమంగా ఉన్నప్పుడే మన క్షేమం దేశంతో చేరి ఉంటుండాలి.
0: Only when the country is enjoying welfare and happiness and prosperity can we have that.
1: నా యొక్క ఆనందము, నా యొక్క సుఖమే నాకు ప్రధానం అనుకుంటే ఏమాత్రమో ప్రయోజనం లేదు.
0: If one goes on thinking his own joy and his own happiness are essential.
1: దేశ క్షేమాన్ని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: We have to keep the welfare of the country as the most important
1: thing. పవిత్రమైన భారతదేశం యొక్క విశిష్టతను మనం పెంచుకోవాలి.
0: We have to foster and develop the sacredness of Bharat.
1: ఈ సైన్స్ యొక్క దీని ప్రజ్ఞానంతో పాటు మన యొక్క ఆధ్యాత్మిక ప్రజ్ఞానాన్ని కూడా జోడించాలి.
0: అలాంగ్ విత్ ద సైంటిఫిక్ నాలెడ్జ్ వి హావ్ టు బ్రింగ్ అబౌట్ ఆత్మిక్ నాలెడ్జ్ ఆల్సో.
1: ఈ రెండింటిని నెగటివ్ పాజిటివ్ మాదిరి మనం చేర్చుకోవాలి.
0: వి హావ్ టు ట్రీట్ దీస్ టూ యాజ్ ద నెగటివ్ అండ్ పాజిటివ్ అండ్ బ్రింగ్ దెమ్ టుగెదర్.
1: ఈ కలియక చేరినప్పుడే సరి అయినటువంటి యొక్క ఆనందం మనకు లభిస్తుంది.
0: ఓన్లీ వెన్ వి బ్రింగ్ దెమ్ టుగెదర్ వి కెన్ రియలీ గెట్ ట్రూ డిలైట్.
1: సైన్స్ ప్రత్యేకము, ఆధ్యాత్మిక ప్రత్యేకము మనం విభజించరాదు.
0: వి షుడ్ నాట్ డివైడ్ Science as different and spirituality also as something separate.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని చేసుకోవాలి.
0: We have to unite them.
1: మనం అందరూ ఐకమత్యంగా ఉండాలి.
0: We should all live
1: సత్సంగాన్ని పెంచుకోవాలి.
0: We should develop good company.
1: సత్సంగం చేతనే సద్భావాలు పెరుగుతూ ఉంటాయి.
0: Only through good company we can get good feelings and thoughts.
1: ఈ సద్భావముల చేతనే సత్కర్మలు ఆచరించడానికి వీలవుతుంది.
0: Only such good thoughts can lead to good action.
1: కనుకనే ఈనాడు మనకు సత్సంగం చాలా అవసరము.
0: Therefore, good company and association
1: is essential. Ekkada poyinappudiki dussangamu dussangam dussangame.
0: But unfortunately, wherever you go, you can get only bad company and bad
1: Einstein kuda nu aneka paryayalu cheppadu. Tell me your company, I shall tell you what you are.
0: Einstein also has said a number of times, tell me your company, I shall tell you what you are.
1: Neevu elanti vaadante nee sangamunu patti nee untuntavu. Ee naadu dussangani sulabhanga manam penchukuntunnamu.
0: Today we are developing bad company.
1: దుర్భావాన్ని మనం సులభంగా పెంచుకుంటున్నాము.
0: బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ ఆల్సో ఫాస్ట్.
1: దురుద్దేశాన్ని మనం సులభంగా పెంచుకుంటున్నాము.
0: సిమిలర్లీ బ్యాడ్
1: సద్భావాన్ని సదుద్దేశాన్ని మనం ఏమాత్రం కూడా పెంచుకున్నట్టు ప్రయత్నించడం లేదు.
0: వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు డెవలప్ గుడ్ అండ్ హెల్ప్ఫుల్ థింకింగ్.
1: ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అనేటువంటి క్షణంలో మనకు ఆవరించిపోతున్నాయి.
0: వీఆర్ బీన్ ఏబుల్ టు కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్ వెరీ ఫాస్ట్.
1: కానీ పవిత్రమైనటువంటి భావములు ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాయి.
0: సేక్రెడ్ హ్యాబిట్స్ అండ్ థాట్స్
1: కారణమేమిటి? నీ సంకల్పము పటుత్వమైనటువంటిగా లేకపోవటమే.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ స్టేట్ ఆఫ్ అఫైర్స్?
1: ఈనాడు సైన్స్ అనేటువంటి దానికంతా కూడాను మానవుని యొక్క జీవితం యొక్క సమర్థతను పెంచేటువంటి అధికారం లేదు.
0: సైన్స్ డస్ నాట్ సీమ్ టు హ్యావ్ the capacity to develop equal mindedness in man.
1: Okka aadhyatmikaniki maatrame ee yokka samagratanu poyinchetundi adhikaram untundali.
0: Only spirituality can develop integral approach in man.
1: Kanukane motta motta manavuni yokka viluvulaku aadhyatmikam athyavasaramu.
0: Therefore, to develop human values, spirituality is a basic requirement.
1: Vittanamunu bhoomilo petti neeru posinappude mokkaga pelu abhirudhi avutundi kaani tinilo petti neeru poste kullipothundi.
0: Only when you put the seed inside the earth can it sprout and become a tree. But if you put that seed in a tin, it becomes rotten.
1: Ade vidhamgane mana manavuni yokka vilavulanta kuda adhyatmikamlo pettinappude adi abhirudhi kaagalam kaani kevalam science lone petti idi e maatram abhirudhi kaavu.
0: In the same way, when we put human values into spirituality and foster them, they will grow.
1: Kanaka human values anetundi peragadaniki aadhyatmikamainatundi soil chaala avasaram.
0: For the growth of human values, the soil of spirituality is essential.
1: Spirituality soil lekapothe e maatram kuda human value artificial human value avutayi.
0: The human values will become artificial if they are not fostered in the soil of spirituality.
1: Kani artificial valla vachinatundi prayojanam enti?
0: What is the use of, what are the things which you can get from out of
1: heart? Heart is outside, heart is inside.
0: Heart is outside, heart is inside.
1: Kanuka heart loni abhirudhi kavali.
0: You have to develop the human values in heart.
1: Kanuka motta motta aadhyatmika bhavanni manam abhirudhi gavinchukovali. Adiye manaku aadharamu, adiye jeevananiki oka vidhamainatundi gamyamu.
0: In the very first instance, we have to develop spirituality in us. That is going to save us.
1: Adi sambandha brotherhood of man, fatherhood of God. Ee rendini develop cheyagalam.
0: That alone can develop brotherhood of man and fatherhood of God.
1: Kanuka bhakti bhakti bhakti idi athyavasaram.
0: In this context, devotion is very important.
1: Ee devotion lekunda vinipothe kevalam oshane dantlo munigipotham manam.
0: If a person does not have this devotion, he will get drowned in the ocean of samsara.
1: Kanuka manam సంసారం అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలంటే సముద్రాన్ని మదనం చేసినప్పుడు మొట్టమొదట ఆలాహలం పుట్టింది.
0: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ సంసార, యూ హావ్ టు జస్ట్ సీ వెన్ ది ఓషన్ వాస్ టర్న్డ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ది పాయిజన్ కేమ్.
1: తరువాతనే అమృతం వచ్చింది.
0: ఓన్లీ దెన్ నెక్టర్ కేమ్.
1: అదే విధంగానే మన జీవితం అనేటువంటి దాన్ని చక్కగా మదిస్తే వైరాగ్యము అనేటువంటిది మొట్టమొదట పుట్టాలి. తరువాతనే ఆనందం అనేటువంటిది లభ్యమవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే, when we churn the ocean of our life, we will have to get vairagya. Or
1: vairagyam lekunda aanandam manaku raadu.
0: Without dispassion and we will not be able to get real joy.
1: Kanuka motta motta konni vidhamainatundi vairagyam manam avruthi vaachukovali.
0: We have to develop that kind of detachment first.
1: Detachment enti emti? Illu vaakali aalu biddalu vadali aranyaniki povatam kaadu.
0: Detachment doesn't mean you have to give up your family.
1: Ishta bhavanni visarjinchadame vairagyam.
0: Giving up bad thoughts and bad feelings is real detachment.
1: Adi nijamaina vairagyam.
0: That is the correct meaning for detachment.
1: Aa vidhamainatundi yokka bhavanni vidyarthulu penchukoni samarasatanni samatvanni ee yokka adhrutini bhavinchukodaniki taginatundi krishi cheyali.
0: We have to make efforts to see that the students develop this kind of correct feeling and equal mindedness and
1: vidyarthulara కేవలం మానవత్వాన్ని అభివృద్ధి చేయలేని విద్య శ్మశానంలో ఉన్నటువంటి యొక్క కేవలం ఒక నక్కల అరుపు వంటివి.
0: ఎడ్యుకేషన్ విచ్ కెనాట్ డెవలప్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ మ్యాన్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ హెల్ప్లెస్ క్రై ఇన్ ఎ బరియల్ గ్రౌండ్.
1: కనుక మొట్టమొదట మనం క్యారెక్టర్ ని డెవలప్ చేసుకోవాలి.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు డెవలప్ క్యారెక్టర్.
1: అందువల్లనే క్యారెక్టర్ ఈస్ ది హాల్ మార్క్ ఆఫ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఇస్ సెడ్ దట్ క్యారెక్టర్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ మ్యాన్.
1: ఈ యొక్క పవిత్రతను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ దిస్ సేక్రెడ్నెస్.
1: అది పవిత్రమైన నడతలతోనే మనకు వస్తుంది.
0: దిస్ కెన్ కమ్ ఓన్లీ త్రూ సేక్రెడ్ కాండక్ట్.
1: కానీ మన యొక్క సమస్త ఎందుండేటువంటి విద్యార్థులైనా కొన్ని రకములైనటువంటి యొక్క అభ్యాసాలు అభివృద్ధి చేసినప్పుడు యావత్ ప్రపంచానికి కూడాను వీరి వల్ల ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
0: వెన్ స్టూడెంట్స్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ అన్ ఐడియల్ వే, దే కెన్ బి హెల్డ్ యాజ్ ఎగ్జాంపుల్ ఫర్ ద హ్యుమానిటీ ఇన్ ద వరల్డ్ అట్ లార్జ్.
1: కనుక విద్యార్థులారా, మీ స్వార్థాన్ని స్వప్రయోజనాన్ని కొంతవరకు త్యాగం చేసి పవిత్రతను విశాలమైనటువంటి యొక్క జగత్తునకు సమాజములకు తోడునీడిగా ఉండేటువంటి యొక్క కర్మలు మీరు అభివృద్ధి చేతబట్టాలి.
0: సాక్రిఫైస్ యువర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. యాక్సెప్ట్ things which are useful for the world and hold yourselves as an example. Undertake only such
1: a thing. Anekamandi goppa goppa upakulapatulu cherinaru.
0: Today quite a few vice chancellors, accomplished ones have gathered here.
1: వీరందరూ కూడా ఈ మూడు దినములు సంప్రదించి సరి అయినటువంటి ఒక దీనిని వీళ్ళు కొంత చాటడానికి సంసిద్ధులుగా ఉంటున్నారు.
0: దే ఆర్ రెడీ టు డెలిబరేట్ అండ్ డిస్కస్ వేరియస్ థింగ్స్ విత్ రెఫరెన్స్ టు హ్యూమన్ వాల్యూస్ దీస్ త్రీ డేస్.
1: ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి.
0: ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ గోల్డెన్
1: ఆపర్చునిటీ. మీరు అందుకోండి.
0: యూ యాక్సెప్ట్ సేక్రెడ్నెస్.
1: ఈ పెద్దల యొక్క వాక్యాన్ని చక్కగా మీరు ఆలకించండి.
0: యూ కాంటెంప్లేట్ ఆన్ ద గుడ్ thinking at words that have come.
1: కేవలం ఈ సమావేశాలంతా కూడా కాలమును వ్యర్థం చావించుకునే నిమిత్తం ఏర్పడినటువంటివి కాదు.
0: Such meetings and assemblies are not meant for wasting time.
1: ఈ సెమినార్ యొక్క ఎసెన్స్ ను అనగా సారమును యావత్ ప్రపంచానికి కూడా అందించడానికి మీరు ఒక విధమైనటువంటి మెసెంజర్స్ గా ఉంటుండాలి.
0: You should become messengers who can carry the message of this seminar to the entire world.
1: ఈ సెమినార్ కేవలం మూడు దినములంతా ముచ్చటగా కాలాన్ని గడుపుకోవడం కోసం రాలేదు.
0: దిస్ సెమినార్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ స్పెండింగ్ ఓన్లీ త్రీ డేస్ హ్యాపీలీ.
1: ఆ గొప్ప గొప్ప వారి గొప్ప గొప్ప భావాలంతా కూడా ఇందులో ఇమిడ్చి దీనిని ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఒక రూపాలుగా తయారు చేస్తున్నారు.
0: దే ఆర్ గివింగ్ ఎ ప్రాక్టికల్ షేప్ టు ఆల్ ద నోబుల్ ఐడియాస్ అండ్ నోబుల్ థాట్స్ సో దట్ కుడ్ బి ఫాలోడ్ బై ఆల్ ఆఫ్ యూ.
1: కనుక ఈ సదవకాశాన్ని మీరు పురస్కరించుకుని పవిత్రతను మీరు అభివృద్ధి పరచుకుని ఐకమత్యం చేత యావత్ భారతదేశం యొక్క సమాజం యొక్క గౌరవాన్ని మీరు కాపాడాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ గుడ్ ఛాన్స్ అండ్ డెలిబరేట్ ఓవర్ వేరియస్ థింగ్స్ ఇన్వాల్వింగ్ ద హ్యూమన్ వాల్యూస్ అండ్ విషింగ్ యూ the best for this particular conference. I am bringing this discourse to a close.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba during the National Symposium on Value Orientation at the Sri Satya Sai Institute Auditorium in Prashanthi Nilayam on the 24th of September 1987. Bhagwan Baba said that development of science and technology alone will not help people to get rid of bad thoughts, bad desires and bad deeds, because science by itself is not competent to sublimate life. Only spirituality can promote ethical values, the spirit of tolerance and equal-mindedness. Spiritual knowledge and scientific knowledge should go together. There should be no dichotomy between science and spirituality. True bliss can be experienced only when science and spirituality are combined. Therefore, the science of spirit is essential for developing human values. Thank you and Sai Ram.

فبدون ولي من